శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ ఈరోజు బుధవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:59:35. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం జరగనుంది. అది ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. రాజధాని అమరావతిలో ప్రతీ నెల 2,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగేలా స్పష్టమైన ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని పనుల పురోగతిపై నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. ఎకో టూరిజం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్టంలో కొత్తగా నిర్మించిన 6 నగర వనాలను నిన్న ఆయన మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో రాష్టంలో రహదారుల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే భీమిలి నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులను నిన్న సాయంత్రం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 17న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ రోజు విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ ఇప్పటికే ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. యువతలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ రెడ్ రన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ బి స్మరణ్ రాజు తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ రక్షణ రంగానికి విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ కీలక సేవలు అందిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ యుద్దనౌక జలప్రవేశ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. రాష్టంలోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు.

భారతి ఎఫ్ఎం 101.3. ఆరు గంటల 45 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం ఎర్రవల్లి వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. 2 గ్రామాల్లో భూముల సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్లు కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని టేకప్ చేయలేదు, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కి రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళు మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నదతి

0: సర్కార్లు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంగ్థన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెప్తూ సెర్ఫ్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ తో బ్యాంక్ ఫండ్ ను వాళ్ళ రుణాల కింద తీసుకోవడం సెర్ఫ్ లో
1: జరుగుతుంది.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలకవర్గం గాని ప్రభుత్వం
1: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభా భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ

0: దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
9: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
9: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
10: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
10: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
10: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
11: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
12: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
11: కాసేపు ఉండొచ్చు కదా?
12: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
11: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
12: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
11: మీ తెలివి ముందు నాదేముందండి.
12: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు కీలక

0: किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को, जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने। तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2 టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ మీ జేఎస్వి. మన ఆలోచనలే మన రూపం. మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం. కొన్ని మాటలు ఎన్నిసార్లు విన్నా, ఎంత స్మరించుకున్నా అదే స్ఫూర్తినందిస్తాయి. కానీ మానవులం కదా, కాస్త భావోద్వేగాలు ఎక్కువే. అందుకే ఎన్నిసార్లు ప్రయత్నించినా అందలేదని ద్రాక్షపండు పుల్లనా అంటే సరిపోతుందా? అంటే పరిస్థితులు ఎన్నిసార్లు నిన్ను నీ సామర్థ్యాన్ని పరీక్షించినా దాని అర్థం అది కష్టము అని కాదు, లేదా అసలది నీకు రాసి పెట్టలేదు అని కానే కాదు బాస్. నీలోని బలమైనటువంటి అలవాట్లు, లేదా నీలో నువ్వు గుర్తించినటువంటి ఒక నూతన కోణాన్ని మేల్కొలపాలి, నీ సామర్థ్యాన్ని నీకు గుర్తు చెయ్యాలి అనేదే అసలైన అర్థమన్నమాట. సెల్ఫోన్లో వచ్చే చిన్న చిన్న సమస్యకే గూగుల్లో వెతికి మరీ సమాధానం తెలుసుకుంటాం. సాఫ్ట్వేర్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. కానీ మన వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ డెవలప్మెంట్ విషయంలో ఎలా అబ్బా ఇంత చిన్నపాటి నిర్లక్ష్యం? ఆలోచించండి, ఎందుకంత అసహనం? మీరు అడగచ్చు, మానవులం కదా, మెషిన్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. మనం కనుగొన్న వాటికి మనమే దాసోహం అయిపోతే ఇంకా మనం ఏం పాటిస్తాం బాస్? అందుకనే వేల యుద్ధాలని గెలవటం కంటే నిన్ను నువ్వు జయించటం చాలా గొప్పది. వేల యుద్ధాలని గెలవటం కంటే నిన్ను నువ్వు జయించటం చాలా గొప్పది. నీలో ఉన్నటువంటి ఇన్నబిలిటీస్ని నీ క్యాపబిలిటీస్గా మార్చుకుని ప్రతి అడుగు సక్సెస్ వైపు ముందుకు వెయ్. నిన్ను నువ్వు తెలుసుకో. నీ సామర్థ్యానికి ఎప్పుడూ పరీక్ష పెట్టు. అలాగే నీతో నీకే పోటీ, నీకు నువ్వే సాటి అనే రేంజ్లో ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో, సక్సెస్కి మంత్ర మన పేరవుతుంది. సో దాట్స్ ద మ్యాజిక్ అన్నమాట. సో బ్లాక్ బస్టర్ బుధవారం మరిన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లతో ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ స్టే ట్యూన్ టు కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వి.

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సైజ్ జీరో నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. బ్లాక్ బాస్టర్ బుధవారం కాఫీ టైమ్ విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి, ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక స్త్రీ మూర్తి గురించి మాట్లాడుకుందాం. చరిత్ర విప్లవకారుల వీరత్వాన్ని రాసింది, కానీ ఆ విప్లవం వెనక నిలబడిన ఒక శక్తిని మాత్రం మర్చిపోయింది. విప్లవం అంటే కేవలం తుపాకీ పట్టుకోవడం మాత్రమే కాదు, దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేటువంటి తెగువ. భారత స్వాతంత్ర సమర చరిత్రలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల పేర్లు వినగానే మన నరనరాల్లో రక్తం బుడికిపోతుంది. కానీ ఆ వీరుల వెనక కొండంత అండగా నిలిచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఒక వీర నారి ఉన్నారని మనలో ఎంతమందికి తెలుసు. మరి ఆమె ఎవరో కాదు, దుర్గావతీదేవి. దుర్గా అంటే కోట లేదా శత్రువులు ప్రవేశించలేని సురక్షితమైనటువంటి ప్రదేశము అని అర్థం. ఎవరూ జయించలేని అజేయమైనటువంటి శక్తినే దుర్గా అని అంటాం. తనని నమ్ముకున్న వారికి దుర్గా ఒక రక్షణ కవచం. అలానే ఆమె భారతీయ విప్లవ స్వాతంత్ర సమరయోధురాలు. మరి స్త్రీశక్తికి ప్రతిరూపంగా నిలిచినటువంటి దుర్గావతీదేవి గారి జయంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాలని, ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలని క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం?
1: నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూ

7:29 దాటి 34 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము దుర్గావతీ దేవి గారి యొక్క జీవిత చరిత్ర గురించి ఆవిడ జయంతి సందర్భంగా. 1907 అక్టోబర్ 7న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ సమీపంలో కౌసాంబి జిల్లాకు చెందినటువంటి షాజత్పూర్ గ్రామంలో ఒక మంచి గుజరాతీ కుటుంబంలో జన్మించారు దుర్గావతీ దేవి గారు. తల్లిదండ్రులిద్దరూ కూడా చిన్నతనంలోనే దూరం కావటంతో దుర్గావతీ దేవి అలహాబాద్లో ఉన్నటువంటి వాళ్ల బంధువుల సంరక్షణలో పెరిగారు. కుటుంబం ఆర్థికంగా స్థిరపడి ఉండటం వల్ల చిన్నతనం నుంచి చాలా మంచి జీవితమే లభించింది. కానీ తల్లిదండ్రుల ప్రేమకి మాత్రం దూరమయ్యారు. అయినా కూడా

అంత చిన్న వయసు నుంచే స్వతంత్ర భావాలు, ధైర్యం కలిగినటువంటి బాలికగా దుర్గావతీదేవి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఆమెకి 11 ఏళ్ల ప్రాయంలోనే, అంటే అతి పిన్న వయసులోనే బాల్య వివాహం జరిగింది. లాహోర్కి చెందినటువంటి భగవతీ చరణ్ బోహ్రాతో ఆవిడ వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో ఆమె కూడా దేశసేవ వైపే అడుగులు వేశారు. భారతదేశానికి దేశం సేవలు చేస్తూ ఎలాంటి అడుగులు వేశారు అనేటువంటి విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. మరి వివాహానంతరం ఆవిడ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది, స్వాతంత్ర సమరంలో చరిత్రని సృష్టించిందా, ఏం చేసింది తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ జై భీమ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జై భీమ్ శ్రీకాంత్ హరిహరన్ పాండ ఈ పాట వింటూ ఆనందిస్తున్నారు. కాఫీ టైమ్ విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి. వివాహానంతరం దుర్గావతీదేవి గారి యొక్క జీవితం చాలా మలుపు తిరిగింది. స్వాతంత్ర సమరంలో చరిత్రని

0: చరిత్ర గతిని మార్చినటువంటి వీర వనితగా, అగ్నిశిఖల రగిలినటువంటి విప్లవాత్మక శక్తుల వెనక కొండంత అండగా నిలిచినటువంటి ధీర వీర నారి దుర్గావతీదేవి. వివాహం తర్వాత లాహోర్ చేరుకున్నారు. వోహరా కుటుంబానికి చెందినవాడైనప్పటికీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. భగత్ సింగ్, సుఖదేవులతో కలిసి విప్లవ సంస్థ అయినటువంటి హెచ్ఎస్ఆర్ఏ ఈ సంస్థలో చేరారు. భర్త అరుగుజాడల్లోనే దుర్గావతీదేవి కూడా లాహోర్ కాలేజీలో బాలికల విద్య కోసం పనిచేస్తూనే రహస్యంగా విప్లవకారులకు ఆశ్రయం ఇవ్వటం, ఆయుధాలు దాచటం వంటి పనులలో దేశ సేవకి అంకితమయ్యారు దుర్గావతీదేవి. దేశ స్వాతంత్ర పోరాటంలో స్త్రీలు కేవలం వెనక ఉండి సహకరించేవారు మాత్రమే కాదు, పురుషులతో సమానంగా ఆయుధం పట్టి పోరాడేటువంటి విప్లవకారులు అని నిరూపించుకున్నటువంటి వీర నారి. మరి దుర్గావతీదేవి గారి జీవితంలో ఆవిడ చేసినటువంటి ఎన్నో ధైర్య సాహసాలలో కొన్ని మచ్చుతునకల్ని ఈనాటి మన కాఫీ టైంలో తెలుసుకుందాం. అంతేదాని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
6: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: క్యా బాతే. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఈ పాటలో ఉన్నటువంటి ఆ యొక్క దేశ సేవకి అంకితమైనటువంటి ఆనందం ఎంత అద్భుతంగా వినిపించిందో, ఆనాడు దుర్గావతీదేవి చేసినటువంటి పోరాటం కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది అని అనటం అతిశయోక్తి కానే కాదు. పేరులోనే దుర్గా అనే శక్తి దాచుకున్నప్పుడు ఆ శక్తిని ప్రదర్శించకపోతే ఎలా? భారతదేశం అంటేనే స్త్రీ శక్తికి ప్రతిరూపంగా నిలిచింది. అండ్ అలాగే ఆవిడ కనబరిచినటువంటి ఎన్నో ధైర్య సాహసాలలో కొన్ని మచ్చు తునకలు మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఆవిడ భర్త భగవతీ చరణ్ బోహ్రాతో కలిసి ఢిల్లీలో అప్పటి కాలం బాంబుల తయారీని చాలా రహస్యంగా ఒక కంపెనీ ద్వారా చేసేవారు. ఆ తర్వాత 1928లో స్టాండర్డ్స్ మరణం తర్వాత లాహోర్ నగరం మొత్తం బ్రిటిష్ పోలీసుల దిగ్బంధనలో చిక్కుకుపోయింది. అలాంటి క్లిష్ట సమయంలో భగత్ సింగ్ ను పట్టుకోవడానికి వేల మంది పోలీసులు జల్లెడు పడుతున్నారు, భగత్ సింగ్ ఎక్కడ దొరుకుతాడా పట్టుకుందామా అని. మరి అలాంటి క్లిష్ట సమయంలో తన ప్రాణాలని, తన 5 ఏళ్ల చిన్నారి భవిష్యత్తును పణంగా పెట్టారు దుర్గావతీదేవి. ఎవ్వరికీ అనుమానం రాకుండా భగత్ సింగ్ నే తన భర్తగా, తన కొడుకుని ఆయన ఒడిలో కూర్చోబెట్టి బ్రిటిష్ పోలీసుల కళ్ల ముందే కలకత్తాకి సురక్షితంగా దాటించినటువంటి ఘన చరిత్ర ఆమెది. నిజంగా ఎవరైనా ఊహిస్తారా అండి? ఎందుకంటే భగత్ సింగ్, ఇలాంటి రాజ్గురు వంటి వాళ్ళందరూ కూడా దుర్గావతి భాభీ, దుర్గావతి భాభీ, వదినా వదినా అని పిలుచుకుంటారు. కానీ భగత్ సింగ్ లాంటి వాళ్లనే పట్టుకుందామని జల్లెడ పట్టినటువంటి ఆ తరుణంలో తన ఒళ్ళోనే తన బిడ్డని కూర్చోబెట్టి బ్రిటిష్ వాళ్ల కళ్ల ముందే ఎంతో ధైర్యంగా ఆవిడ కలకత్తాకి సురక్షితంగా చేర్చింది. ఆ ఒక్కరోజు ఆవిడ చూపినటువంటి ఆ ధైర్యం భారత విప్లవ చరిత్ర రూపురేఖలనే మార్చేసింది అని అనటం అతిశయోక్తి కానే కాదు. అలాగే భగత్ సింగ్ కి మరణశిక్ష పడిన తరువాత అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. దీనికి సంబంధించిన మరిన్ని విషయాల గురించి అండ్ ఇప్పుడైతే 7:45 కావస్తోంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు కాఫీ టైమ్ విత్ మీ, యువర్ ఆర్జే జేఎస్వి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో.

0: వాక్యం రైట్ కాబట్టి అణవణవు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నతర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ విత్ మీ జయస్వితో. దుర్గావతి దేవి గారి యొక్క జయంతి సందర్భంగా ఆ భారతదేశం కోసం అందించిన ఆ సేవలని పునస్మరించుకుంటూ ఆవిడ పంచినటువంటి ధైర్య సాహసాలలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుంటున్నాం. మరి భగత్ సింగ్ వీరందరినీ కూడా కలకత్తాకి సురక్షితంగా తరలించిన తరువాత భగత్ సింగ్ కి మరణశిక్ష పడిన ఆ తరుణంలో ఆ శిక్షని నిరసిస్తూ పంజాబ్ గవర్నర్ లార్డ్ హవేలీపై వాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో దుర్గావతీదేవి గారు 3 ఏళ్ల జైలు శిక్షని అనుభవించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అసలు ఆవిడ ఎలాంటి రాజకీయ పదవులను ఏవీ కోరుకోలేదు, ఎలాంటి ప్రాచుర్యాన్ని కూడా కోరుకోలేదు. గజియాబాద్ లో ఒక సాధారణ పౌరురాలిగా జీవిస్తూ లక్నోలో పేద పిల్లల విద్య కోసం పాఠశాలలను నడిపి సమాజ సేవకే ఆవిడ జీవితాన్ని అంకితం చేశారు. భర్త భగవతీ చరణ్ బోహ్రా బాంబు పరీక్షలో అమరుడైనప్పటికీ కన్నీటిని గుండెల్లోనే దాచుకుని పోరాటాన్ని మాత్రం ముందుండి నడిపినటువంటి ధీర వనిత దుర్గావతీదేవి. ఆమె పేరులోని దుర్గా విప్లవకారులకు దక్కినటువంటి ఆత్మరక్షణ. ఆమెలోని శక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కంపింపచేసినటువంటి విప్లవాగ్ని అని అనటం అతిశయోక్తి కాదు. చరిత్ర పుటల్లో కనుమరుగైనటువంటి ఇటువంటి వీరనారుల త్యాగుల ఎన్నో ఎన్నో చరిత్రలు మనకి తెలియకుండా మరుగున పడిపోయాయి. అందుకనే ఇలాంటి వీరనారుల యొక్క త్యాగాలు, వీరి పునాదులపైనే నేడు మన స్వాతంత్రం నిలబడి ఉంది అని సగర్వంగా మనం చెప్పుకోవాలి. దుర్గావతీదేవి గారి అమరత్వానికి ఆత్మవిశ్వాసానికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ జై హింద్ వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ నినదించిన ఆ గళం పంచినటువంటి స్ఫూర్తి సదా ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయంగా ధీర వనితగా మనందరి గుండెల్లో నిలిచిపోతారు దుర్గావతీదేవి. ఇది ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాలు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు కాఫీ టైం విత్ మీ జయస్వితో. 7:52 అయిపోయింది బాస్. మరి ఇలాంటి విషయాలు విన్నాక మనకి డింగమని జ్ఞాన బల్బు వెలిగిపోవాలి. ఏంటబ్బా వెంటనే టాపిక్ మార్చేసింది జయస్వి అంటే, ఈరోజు సామాన్యమైన రోజు కాదు, ఇవాళ నేషనల్ ఎల్ఈడి లైట్ డే, అంటే లైట్ ఎమిటింగ్ డియోడ్ అనమాట ఎల్ఈడి. దీని ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు. చీకటిని తరిమి కొట్టేది కేవలం వెలుగు మాత్రమే కాదు, విద్యుత్తును ఆదా చేస్తూ పర్యావరణాన్ని కాపాడేటువంటి సాంకేతికత కూడా. సో ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ఈ నేషనల్ ఎల్ఈడి లైట్ డేని నిర్వహిస్తారు. తక్కువ విద్యుత్తుతో ఎక్కువ వెలుగునిచ్చేటువంటి విప్లవాత్మకమైనటువంటి కాంతివంతమైన రెవల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఎల్ఈడి ఆవిష్కరణ. సాంకేతికత ప్రాముఖ్యతను, దాని వెనుక ఉన్న శాస్త్రీయ ఆవిష్కరణను సమాజానికి తెలియచేయటానికి ఈ రోజుని ప్రత్యేకంగా ప్రతిపాదించారు. 2014 అక్టోబర్ 7న నీలిరంగు ఎల్ఈడి ఆవిష్కరించినటువంటి 3 జపనీస్ శాస్త్రవేత్తలు, వాళ్ల పేర్లు ఇసాము అకాసకి, హిరోషి అమానో, అలాగే షుజి నకమురా, పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నా వీరు నీలిరంగు ఎల్ఈడిని ఆవిష్కరించారన్నమాట. సో ఈ భౌతిక శాస్త్రంలో వీరు ఆవిష్కరించినటువంటి ఈ ప్రతిభకు గాను గౌరవార్థంగా నోబెల్ బహుమతి కూడా ప్రకటించారు. 1960ల నుంచే ఎరుపు ఆకుపచ్చ రంగు ఎల్ఈడి అందుబాటులో ఉన్నప్పటికీ తెల్లటి వెలుగు అంటే వైట్ కలర్ లైట్ తయారు చేయటానికి నీలిరంగు ఎల్ఈడి అత్యంత అవసరమైంది. శాస్త్రవేత్తలు దశాబ్దాల పాటు శ్రమించి నీలిరంగు ఎల్ఈడిని కనుగొనడంతో ప్రపంచంలో ప్రకాశవంతమైనటువంటి విద్యుత్ ఆదా చేసే వైట్ కలర్ ఎల్ఈడి లైట్స్ యొక్క విప్లవం మొదలైంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. సో వాట్ ఇస్ ద స్పెషాలిటీ బిహైండ్ దిస్ ఎల్ఈడి? ఎల్ఈడి వినియోగం వల్ల ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. 80-90% వరకు తక్కువ విద్యుత్ వినియోగించవచ్చు. అలాగే లాంగ్ స్పాన్, సాధారణ లైట్స్ కన్నా 1000 గంటలు మాత్రమే పనిచేసే సాధారణ లైట్లు ఎల్ఈడి బల్బులు వచ్చిన తర్వాత, అంటే ఎల్ఈడి యూస్ చేస్తున్నాక 25,000 గంటలు, 50,000 గంటలు ఇలా పనిచేయడం ప్రారంభించినాయి. అండ్ భారతదేశంలో ఎల్ఈడి యొక్క విప్లవం, ఎల్ఈడి యొక్క విప్లవం గురించి మాట్లాడుకోవాలి అంటే ఉజ్జల ఉన్నత జ్యోతి యోజన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఉజ్జల పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా కోట్లాది ఎల్ఈడి బల్బులను అతి తక్కువ ధరకే పంపిణీ చేశారు. అలాగే దీనివల్ల దేశంలో 1,000 మెగావాట్ల విద్యుత్ కూడా ఆదా చేయటం జరిగింది. అండ్ కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుముఖం పట్టాయి అని అనటం అతిశయోక్తి కాదు. మరి భారతదేశంలో ఉజాలా పథకం కింద వచ్చినటువంటి ఈ యొక్క ఎల్ఈడి పంపకం ఎంతో ఆనందాన్నిచ్చింది. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలోనే ఎల్ఈడి

బల్బులు ఇంకా లైటింగ్ తయారీ కూడా ప్రోత్సహించడం ఒక పెద్ద అద్భుతమైనటువంటి పురోగమనానికి నాంది పలికింది అని అనటం కూడా అతిశయోక్తి కాదు. బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్తో పాటు కృషి ఉజాలా అగ్రికల్చర్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్ కూడా డెవలప్ చేసి వ్యవసాయ క్షేత్రాలు అలాగే ఎన్నో ఎన్నో గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి గ్రామీణ రైతులకి సరసమైనటువంటి ధరలకే ఎల్ఈడి లైటింగ్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామాల్లో కూడా విద్యుత్తుని ఆదా చేయడం ఆరంభించారు. సో ఇలాగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఈ యొక్క లైట్ ఎమిటింగ్ డియోడ్ ఎల్ఈడి లైట్స్ కి సంబంధించి ఈ యొక్క రోజుని మనం జరుపుకుంటాం అన్నమాట. సో ఎల్ఈడి లైట్ డే వెనక ఉన్న చరిత్ర ఇంత ఘనమైనది. ఇప్పుడు అర్థమైందా బాస్ మనకి జ్ఞాన బల్బు ఎందుకు వెలిగిందో? సో ఇది ఈనాటి మన కాఫీ టైం. మాట్లాడుకుందాం మరిన్ని అద్భుతమైన విషయాలు. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఇంకొక అద్భుతమైన పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న

సచివాలయ టవర్లు శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ నెల 12, 13, 14, 19, 20 తేదీల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. విజయవాడలో ఈ నెల 11వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్కు హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆహ్వానించారు. ఈ మేరకు కలకత్తాలో నిన్న సువేందు అధికారిని కలిసిన రామ్మోహన్ నాయుడు విజయవాడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోప్ ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎల్ఎస్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 7:08 అయిపోయింది. సో 7 గంటలు కాదు, 8:08 అయిపోయింది. సో ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 15,023 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 13,771 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర 11,268 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. అండ్ కమింగ్ బ్యాక్

0: 23 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందన్నమాట. కాస్త హ్యూమిడిటీగా ఉంటుంది, కొంచెం మబ్బుగా, కొంచెం ఎండగా, మంచిగా తేమగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉక్కపూత కూడా అలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే మరీ ఎండలో కాకుండా కాస్త చల్లబడే విధానంలో నిదానంగా మనం పనిచేసుకుంటే బాగుంటుంది కదా, ఆలోచించండి. అండ్ దాంతోపాటుగా బయట కాస్త ఫ్లూ కూడా ఉందన్నమాట. సో అవి మనల్ని పలకరించాలని ఎప్పుడూ అనుకుంటాయి, కానీ మనం మాత్రం మన హ్యాపీగా ఇమ్యూనిటీ బూస్టర్తో మన రక్షణ కవచాన్ని సిద్ధం చేసుకోవాలి, హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. సో హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ కీప్ లిస్నింగ్ టు వివిత్ భారతి ఎఫ్ఎం విత్ మీ జయస్వీతు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండ్ ఆ తర్వాత మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట, అస్సలు మిస్ అవుద్ది బాస్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వర్డ్స్ ఆ వైబ్ లేకపోతే ఎలా బాస్? మనకి ప్రతిరోజు ఒక వైబ్కి మనం అలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. మరి ఈరోజు ఎలాంటి వైబ్కి కనెక్ట్ అయితే బాగుంటుంది? వైబ్ అంటే అఫ్కోర్స్ మంచి జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా, ఎంతో ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా. అందరూ కోరుకునేది ప్రశాంతతే. కోపం నిమిషం పాటు ఉండేటువంటి తుఫాను లాంటిది. ప్రశాంతమైనటువంటి మాట జీవితాంతం నిలిచేటువంటి వెలుగు లాంటిది. సమస్య ఎంత పెద్దదైనా ప్రశాంతమైన ఒక్క మంచి మాట దానికి సరైన పరిష్కారం చూపగలదు. మీ మాటల్లో ఉన్నటువంటి తీపి ఎదుటివారి హృదయాలలో ఉన్నటువంటి గాయాన్ని మాన్పేటువంటి ఒక గొప్ప ఔషధంగా కూడా పనిచేస్తుంది. మన మాటలు మనం ఎదుటివారితో మాట్లాడడానికి మాత్రమే కాదండోయ్, మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి కూడా చాలా అవసరమన్నమాట. మరి మాట గురించి

మాట వెనక దాగున్న ఆంతర్యం గురించి ఇంత అద్భుతంగా మనం చెప్పుకుంటున్నామే, ఏంటబ్బా ఈరోజు స్పెషల్? అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ అన్నమాట. సో ప్రశాంతమైనటువంటి మాటల వెనక దాగున్న ఆంతర్యంలోని ఆ యొక్క వైద్యం గురించి తెలుసుకుందాం. వైద్యము అని ఎందుకన్నాను అంటే, ప్రతి మనిషి చాలా విషయాలు చెప్పాలి అనుకుంటారు. కొంతమంది చెప్పలేకపోవచ్చు, ఎక్స్ప్రెస్ చేసే గుణం ఉండకపోవచ్చు, లోపల బాధపడుతూ వాళ్లలో వాళ్లే చెప్పుకోలేక, కొంతమంది చెప్పినా అర్థం చేసుకోలేక ఇలా ఎంత సతమతమైపోతూ ఉంటారో. కొంతమందికి అసలు చెప్పుకునే అవకాశమే రాదు బాస్, జీవితాంతం చెప్పుకోవడానికి పోరాడుతూనే ఉంటారు. సో ఇలాంటి స్థితిగతుల మధ్య, వాట్ ఎవర్ మైట్ బి ద సిచ్యువేషన్, మీకు అంటూ ఒక ఊతం కావాలి. మరి ఆ ఊతం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, అంతా నీలోనే దాగుంది అన్న విషయం వివేకానందుల వారి మాట అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనమే గుర్తించకపోతే ఎవరో వచ్చి మనకి స్ఫూర్తినో లేకపోతే శక్తినో మనకి అందించి వెళ్లరు. దీన్ని మనం ఎప్పుడూ కూడా కేజీలలోనో లేకపోతే ఇంత డబ్బులిచ్చి మనం కొనుక్కోవడమో కాదు, మన శక్తి సామర్థ్యాలని, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని కూడదీసుకుని నేను చెయ్యగలను అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనలో గనక ఉంటే మన ముందు ఎంత పెద్ద పరిస్థితి ఉన్నా సరే, లైట్ బాస్, ఐ కెన్ డూ దిస్ అనే ఒక థాట్ ప్రాసెస్ మనకి ఎంతో దూరం తీసుకెళ్తుంది. సో మాట్లాడుకుందాం ఈ పీస్ఫుల్ కమ్యూనికేషన్ వెనక ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ అది ఇచ్చేటువంటి అసలైన బలం గురించి. మరిన్ని విషయాలు ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో వెల్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి నేను బటర్ఫ్లై నాదు మోడనాయ్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు బాస్. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలు, మనము నాము మాట్లాడుకుంటున్నాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్. సో మాట మనకి నిజమైన స్వాంతన అందిస్తుంది. నోటి మాట మనసులోని భారాన్ని తీర్చేటువంటి బాట. కోపంలో లేదా ఆవేశంలో మాట్లాడే ఒక్క మాట మన మనసులో తీవ్రమైన స్ట్రెస్ని అందిస్తుంది, అంటే బాధని, గుండె కోతని ఇలా చాలా పెంచేస్తాయి. ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మన శరీరంలో ఒత్తిడి కలిగించేటువంటి కార్టిసాల్ హార్మోన్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుందన్నమాట. సో చూసారా, ఒక్క మాట వెనక కూడా హార్మోనల్ పని అనేది ఎంత తీవ్రంగా పనిచేస్తుందో. కోపం అందరికీ ఉంటుంది బాస్, ఎందుకంటే తెలుగు వాళ్ళం కదా. ఆ మాత్రం కారాలు మమకారాలు ఇవన్నీ సర్వసహజం. అసలు కోపం అనేది ఒక అందమైన అలంకారం, కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ధర్మబద్ధంగా ప్రదర్శించాలో అంత మోతాదులో మాత్రమే వాడాలి. కాస్త కారం ఎక్కువైందనుకోండి పరిస్థితి మారిపోతుంది. సో అలాంటి పరిస్థితి మనకి అవసరమా? చెప్పుకోవడానికి చాలా ఉంటాయి జేఎస్వి, కానీ చెప్పు, ఏ నీకు రాదా కోపం? ఆఫ్ కోర్స్ ఎందుకు రాదండి, కోపం రాకపోతేనే బాధపడాలి. రావాలి, కానీ ధర్మబద్ధమైనటువంటి ఆవేశం, కోపం ఎప్పుడూ కూడా మంచికి దారితీస్తాయి. ఏదో విన్నాన్లే, చేశాన్లే, పదే పదే ఇదే చెప్తున్నారులే అని చెప్పి పట్టించుకోనటువంటి ఆ యొక్క కోపం ఏదైతే ఉందో మనకి శత్రువుగా మారుతుంది. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. మరి వినడం కూడా శాంతియుత సంభాషణే కదా. ఆఫ్ కోర్స్ కోపంగా మాట్లాడకూడదు, సరే చక్కగా ప్రశాంతంగా మన నోటి మాట మనసులోని భారాన్ని దించే బాటగా మారాలన్నావు, నేను ఒప్పుకుంటా. మరి వినేవాళ్ళు కూడా ఉండాలి కదా, వినాలి అంటే ముందు నువ్వు చెప్పాలి కదా. నేను చెప్తానబ్బా, నేను చెప్పిందంతా నువ్వు వింటావా? అఫ్కోర్స్. ప్రశాంతమైన సంభాషణ అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటివాళ్ళు చెప్పేది పూర్తిగా సహనంతో వినాలి. ఎదుటివారి యొక్క బాధని ఎప్పుడూ కూడా జడ్జ్ చేయకుండా తన మనసులో ఉన్న బాధంతా కూడా చెప్పుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి. ఇద్దరి మధ్య బంధం బలపడాలి అన్నా అసలు ఎదుటివాడి మనసులో సంపూర్ణంగా ఏముందో చెప్పవయ్యా బాబోయ్ అని మనం తెలుసుకోవాలి అన్నా 100% అసలు తను ఏమనుకుంటున్నాడో చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత మనం మాట్లాడడం మొదలు పెట్టాలి. సో ఇలా ఎప్పుడైతే మనం వినటం మొదలు పెడతామో ఆటోమేటిక్గా చెప్పేవాళ్ల మనసు తేలిక పడుతుంది, కుదుట పడుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అన్నమాట, మనం ఇతరులతో ఎంత ప్రశాంతంగా, ఎంత పాజిటివ్ ఎనర్జీనిస్తూ, ఎంత స్ఫూర్తినిస్తూ మాట్లాడతామో మనతో మనం కూడా అంతే శాంతంగా వ్యవహరించాలి. ఎదుటి వాళ్ళకి మనం చెప్పే సూక్తులు ఆహా అసలు మాటల కోటలు దాటిపోతాయి, కోటలు కట్టేస్తాం కూడా. కానీ మన విషయంలోకి వచ్చేటప్పటికే కుసంత నిర్లక్షణ కదా. మన విషయంలో మనకి కూడా అంతే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి బాస్. మన మీద మనమే కోప్పడితే మనల్ని మనం గాయపరచుకున్నట్టే. నేను సాధించగలను అని అనుకోవడం కాన్ఫిడెన్స్, నేను మాత్రమే చెయ్యగలను అనుకునేది అహంకారం. అహంకారం ఎప్పుడూ కూడా మన దరిదాపుల్లోకి రాకూడదు. సో కాన్ఫిడెన్స్ వెనుక ఉన్నటువంటి అసలైన రూపాన్ని గుర్తించండి. ఈ గందరగోళం అంతా కూడా తాత్కాలికమే. ఏదైతే నీ మనసుని ప్రశ్నిస్తుందో, పరిస్థితులు నిన్ను పరీక్షిస్తున్నాయో, ఇవంతా కూడా జుజుజుబీ. ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్ముకుని అడుగు ముందుకు వేస్తే ఇవన్నీ అలా మాయమైపోతాయి. ఎలా

ఇలా మాయమైపోతాయి అన్నమాట. సో మనసుకి చెప్పుకోవడానికి మానసికంగా దృఢంగా ఉంటే ఇంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. సో మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇంటర్నేషనల్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ డేకి సంబంధించి ఇంకొక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. మరి ఈ పాట మీ మా ఫేవరెట్ అన్నమాట. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

హనుమాన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ 8:35 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఇంటర్నేషనల్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ డే గురించి. సో ఇందులో భాగంగా పాజిటివ్ సెల్ఫ్ టాక్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ దాంతోపాటు యాక్టివ్ లిజనింగ్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈగో. ఎస్, ఈ మూడు పదాలు చాలు బాస్, జీవితాన్ని తల్లకిందులు చేసేస్తాయి. గొడవ జరిగేటప్పుడు నేనే గెలవాలి, నా వాదనే గెలవాలి అంటే అంతకంటే ఇంకేమన్నా ఉంటుందా? మన ప్రశాంతత మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. సో ఈగో అనేది ఎప్పుడు కూడా మనిషి మనసులో ద్వేషాన్ని, అహంకారాన్ని, యాంగ్జైటీని పెంచుతుంది.

తనకంటే ఎక్కువగా మాట్లాడాలి, అసలు తన మాట్లాడకుండా చెయ్యాలి అనేటువంటి ఒక భావన ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు శిక్షిస్తూనే ఉంటుంది. ఇది శిక్ష అని ఎందుకన్నావంటే మాటలు తూటాల్లాగా బయటకు వచ్చేస్తాయి, కానీ మాట ఒక్కసారి నోటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోలేం. ఎన్ని క్షమాపణలు చెప్పినా మన మనసు చాలా చాలా గాయపడుతుంది. ఆ మాట మన పర్సనాలిటీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకని ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, మరీ ముఖ్యంగా మనం కోపంగా ఉన్నప్పుడు, మన అనుకున్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళకి మనం అర్థం అవ్వాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మనం జీవించడం లేదు. మన ధర్మబద్ధమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తూనే అహంకారంతో కూడినటువంటి మాటలు పదజాలాలు మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. సో వాటిని గనక మనం అదుపు చేసుకున్నట్లయితే ప్రశాంతంగా మనం మాట్లాడినట్టే. సో ప్రతి మాటలోనూ ప్రశాంతత ఎందుకుండాలి అంటే, ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, అసలు తను ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడవలసి వచ్చిందో మనకి తెలియదు. అలాగే నీ పరిస్థితి ఏంటో ఎదుటి వ్యక్తికి తెలియదు. ఇలా పరస్పరం తెలియకుండా అనుకునేటువంటి కోపావేశాల వెనక ఉన్న ఆ శత్రుత్వం, ఆ ద్వేషం, ఇదంతా కూడా మైండ్లో ఒక స్టాక్ హోమ్ లాగా ఉండిపోతుంది. మరి ఆ స్టాక్ని మనం క్లియర్ చేయాలి అంటే మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ రీజన్. అప్పుడు మెడిటేషన్ కాదు కదా, సాక్షాత్తు ఐస్ క్యూబ్ మన మీద పెట్టుకున్నా చల్లబడిపోతుంది, అదంతా కరిగిపోతుంది, అంత కోపంలో ఉంటాం మనం. సో అలాంటివి ఏవి కూడా జరగకుండా ఉండాలి అంటే ఆలోచించండి, మాట మాట్లాడే ముందు నువ్వు ఎంతవరకు మాట్లాడాలి, అంతవరకు మాత్రమే మాట్లాడడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. అండ్ దాంతోపాటుగా మాట మాట్లాడేటప్పుడు ఎవరితో ఎప్పుడు ఎలా ఎందుకు ఏమిటి అనేటువంటివి మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మన మాట చాలా పీస్ఫుల్గాను హాయిగాను ఉంటుంది. అసలు మనం మాట్లాడే ప్రతి మాట వెనక ఉన్నటువంటి ద వర్బల్ గురు ఎవరైనా ఉన్నారు అంటే హనుమంతుల వారు. ఎస్, ఆంజనేయ స్వామి మాట్లాడినట్టుగా శ్రీరామచంద్రమూర్తి కూడా మాట్లాడలేరు. ఈ మాట నేను చెప్పలేదు, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారే చెప్పారు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ హనుమంతుల వారన్నమాట. అన్ని విద్యలు తెలిసి, అంత సంకల్ప శక్తితో ఉండి, అంతా చేయగలటువంటి ఆయన, అంతకంటే ఏమన్నా ఉందా బాస్ మనం? హనుమంతుడి ముందు కుప్పిగంతులు మనకేలా? అందుకనే మన ముందు వాళ్ళు చెప్పింది, మన చరిత్రలో ఉన్నది, మనకి ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటే జీవితం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఆంజనేయ స్వామి వారి మాట్లాడే విధానాన్ని ఎంతో గొప్పగా రాముల వారు వర్ణించారు. మరీ ముఖ్యంగా రాముల వారిని హనుమంతులు వారు కలిసినప్పుడు ఆయన ఎందుకొచ్చారు, ఏమిటి అనేటువంటి ఆ మొత్తం సారాంశాన్ని క్లుప్తంగా 4-5 మాటల్లో ముగించేశారు. దట్స్ ద ఎక్స్పర్టైజ్ అన్నమాట. ఎదుటివాడు మాట్లాడే 2 మాటలైనా జ్ఞానంతో ఉంటే చాలు. లోడ లోడ లోడ లోడ లోడ మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక చిన్న కివిబర్డ్ అరిచినట్టు ఉంటుంది, కానీ ప్రతి మాటలోని ఆంతర్యం తెలుసుకునే మనసు కూడా ఉండాలి. సో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మనం కూడా పీస్ఫుల్గా ఉంటాం. మరి ఈ పీస్ని అందించాలి అని ఉద్దేశంతో, కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆఫీస్ వర్క్ స్ట్రెస్, ఇలా అందరికీ అర్థమయ్యేలాగా ప్రశాంతమైనటువంటి మాటల్ని పంచుకుంటూ మధురానుభూతులని, మధుర జ్ఞాపకాలని ఒకరితో ఒకరు స్నేహభావంతో మెలగాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ పీస్ కమ్యూనికేషన్ డేని 7 తారీఖున నిర్వహిస్తారన్నమాట. అమ్మయ్యా, నేనైతే పీస్ఫుల్గా చెప్పాను బాస్, మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

అనుమానాస్పద మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. వెల్ మరి ఆల్రెడీ స్పేస్ వీక్ అయితే జరుగుతోంది బాస్, వరల్డ్ స్పేస్ వీక్, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్నాయి. అండ్ మానవాళి పురోగతికి, విజ్ఞాన రంగానికి అంతరిక్ష విజ్ఞానం మరియు సాంకేతికత అందిస్తున్న సేవలని గుర్తించడానికే ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనేది జరుగుతోంది. సో అక్టోబర్ 4 నుంచి 10 ఈ మధ్య ఈ వారం రోజులు అంతరిక్ష వారోత్సవాలుగా ప్రకటించారన్నమాట. మరి ఈ వారం రోజులు మాత్రమే ఎందుకు ప్రకటించారు అనే దాని వెనుక ఒక నిర్దిష్టమైన చరిత్ర ఉంది. అక్టోబర్ 4, 1957 సోవియట్ యూనియన్స్ మానవ నిర్మిత తొలి ఉపగ్రహం స్మూత్నిక్ 1 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇది మానవాళి అంతరిక్షణ పరిశోధన యుగానికి, అంటే స్పేస్ ఏజ్ కి నాంది పలికిందన్నమాట. సో అక్టోబర్ 4, 1957 స్మూత్నిక్ 1 స్పేస్ ఏజ్ కి నాంది పలికింది. అలాగే అక్టోబర్ 10 1967 అంతరిక్షాన్ని శాంతియుత అవసరాల కోసమే ఉపయోగించాలి అని స్పష్టం చేసేటువంటి బాహ్య అంతరిక్ష ఒప్పందం, ఇట్స్ అన్ ఔటర్ స్పేస్ ట్రీటీ, అమల్లోకి వచ్చింది. అందుకనే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి సంవత్సరం ఈ చారిత్రక మైలురాళ్లని పురస్కరించుకుని

ఈ అంతరిక్ష వారోత్సవాలని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మరి వీటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఏ ఏ రంగాలకి వ్యాప్తి చెందుతుంది అంటే, అవగాహనని కల్పిస్తూ విద్యపరంగా శాస్త్ర సాంకేతిక ఇంజనీరింగ్ అలాగే గణిత రంగాలపై, దీన్నే స్టెమ్ అని అంటారు. ఈ స్టెమ్ అనే విద్యార్థులకు, యువతకు ఆసక్తి పెంచడం, దాంతోపాటుగా నిత్య జీవితంలో అంతరిక్ష పరిజ్ఞానం అంటే మనం వాడుతున్నటువంటి GPS, వాతావరణ అంచనాలు, టెలికమ్యూనికేషన్స్, వ్యవసాయం మరియు విపత్తు నిర్వహణలో అంతరిక్ష సాంకేతిక పాత్ర ఎంతగానో పోషిస్తోంది, అంతర్జాతీయ సహకారం కూడా అందిస్తోంది. అంటే భూమిపై ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించడానికి అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాల మధ్య శాంతియుత సహకారాన్ని పెంపొందించడమే కాకుండా సుస్థిర అభివృద్ధికి, పురోగతికి, పర్యావరణ పరిరక్షణకు అంతరిక్ష విజ్ఞానాన్ని ఉపయోగించడం కూడా ఎంతగానో నాంది పలుకుతోంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇస్రో, మరి భారత్ మరియు ఇస్రో పాత్ర ఏంటి ఈ యొక్క ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పాఠశాలల్లో, కళాశాలల్లో రాకెట్ మేకింగ్, క్విజ్, వ్యాసరచన పోటీలు వంటివి కూడా నిర్వహిస్తోంది. వీటితో పాటుగా చంద్రయాన్, ఆదిత్యయాన్, ఇంకా గగన్యాన్ వంటి భారతీయ అంతరిక్ష ప్రయోగాల పురోగతిని ప్రజలలోకి తీసుకువెళ్లటమే కాకుండా సామాన్య ప్రజలు, విద్యార్థుల కోసం కూడా శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మరి ఈ 2026 సంవత్సరానికి గాను వరల్డ్ స్పేస్ వీక్ యొక్క ఇతివృత్తం ఏంటి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే దాన్ని ఇప్పుడు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: 10 లక్షల లాటరీ నాకా?
2: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
3: గంటల 53:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో వరల్డ్ స్పేస్ వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ 2026 కాను ఇతివృత్తం ఏంటి అంటే రాకెట్ రెవల్యూషన్. అంతరిక్షంలోకి ఉపగ్రహాలు, వ్యోమ నౌకలను తీసుకువెళ్లేటువంటి ప్రయోగ వ్యవస్థలో అంటే లాంచ్ సిస్టమ్స్ వస్తున్నటువంటి వేగవంతమైన మార్పులు మరియు సాంకేతిక పురోగతిని ప్రతిబింబించేలాగా రాకెట్ విప్లవం అంటే రాకెట్ రెవల్యూషన్ అనేటువంటి థీమ్ ని ఎంచుకున్నారు. అండ్ దీంట్లో ముఖ్యమైన అంశాలేంటి అంటే రీయూజబుల్ రాకెట్స్. గతంలో వాడిన రాకెట్లు ఒకే ప్రయోగానికి పరిమితమయ్యేవి, కానీ నేడు రాకెట్లని తిరిగి భూమిపైకి సురక్షితంగా ల్యాండ్ చేసి మళ్లీ వాడుకునేటువంటి రాకెట్స్ పరిజ్ఞానాన్ని తయారు చేస్తున్నారు. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అందుబాటులోకి రావడం అతిపెద్ద విప్లవాత్మకమైన మార్పు. అండ్ లోవర్ లాంచ్ కాస్ట్స్ అన్నమాట. రాకెట్ పునర్వినియోగం మరియు అధునాతన సాంకేతికత వల్ల అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే వ్యయం గణనీయంగా తగ్గడం. అండ్ ఇంక్రీస్డ్ లాంచ్ ఫ్రీక్వెన్సీ, తక్కువ ఖర్చు మరియు వేగవంతమైన సాంకేతికత వల్ల ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాల సంఖ్య చాలా మటుకు వృద్ధి చెందింది. ప్రైవేట్ ఇంకా స్టార్టప్స్ యొక్క భాగస్వామ్యం, ఒకప్పుడు కేవలం ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన అంతరిక్ష రంగంలోకి ఈనాడు ప్రైవేట్ కంపెనీస్ కూడా వాణిజ్య సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు భారీగా అడుగు పెడుతున్నాయి. సో ఇస్రో పాత్ర ఏంటి ఈ యొక్క దాంట్లో అంటే రాకెట్ విప్లవంలో ఇస్రో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ భారత్ స్వదేశీ సాంకేతికతతో పునర్వినియోగ రాకెట్ ల్యాండింగ్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చిన్న ఉపగ్రహాలను వేగంగా తక్కువ ఖర్చుతో ప్రయోగించేందుకు ప్రత్యేక రాకెట్లని అభివృద్ధి చేసింది. అండ్ స్టార్టప్స్ ని, స్పేస్ స్టార్టప్స్ ని వీటన్నింటినీ కూడా సొంత రాకెట్స్ తయారీ ప్రయోగించేలాగా ప్రోత్సహించడం అన్నమాట. భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ఇస్రో ఈ రాకెట్ విప్లవంలో తీసుకున్న కీలక పాత్రలైతే ఇది. సో ఇది వరల్డ్ స్పేస్ వీక్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అంతరిక్షం సినిమా నుంచి

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుబా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం జరగనుంది. అది ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎకో టూరిజం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి

పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్టంలో కొత్తగా నిర్మించిన 6 నగర వనాలను నిన్న ఆయన మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. రాష్టంలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. యువతలో హెచ్ఐవీ అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ రెడ్ రన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ బి స్మరణ్ రాజ్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రహదారుల నిర్మాణ పనులతో పాటు గుడివాడలో పైవంతన నిర్మాణం, రహదారి అభివృద్ది పనులపై అధికారులతో పార్లమెంట్ సభ్యులు బాలసౌరి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ నిధులు కేటాయిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ రిలీజ్ తిరిగి 10 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్మితు. సో మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగాకి స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి మన జోరుగా హుషారుగాలో ఏం మాట్లాడుకోబోతున్నాం? అందరం ఉదయాన్నే నిద్రలేచి అద్దంలో తమ రూపాన్ని చూసుకుంటూ ఉంటాం కదా, తర్వాత మన భవిత కోసం ఆరాటపడుతూ ఉంటాం. కానీ ఈ లోకానికి శ్వేత వస్త్రాన్ని తొడిగి పత్తి రైతు మాత్రం తెల్లవారకముందే ముళ్ల బాటలో తన భవిష్యత్తును వెతుక్కుంటాడు. నల్లటి మట్టిలో తన చెమటను చిందించి నిలువెత్తు శ్రమను తెల్లటి దూదిగా మార్చే కృషివలుడు మన రైతు. తను ఒంటిపై చిరిగిన చొక్కాతో నిలబడి ఉన్నప్పటికీ ప్రపంచానికి నాగరికత దుస్తులు తొడిగే త్యాగమూర్తి రైతన్న. అప్పుల బాధలు, ప్రకృతి వైపరీత్యాలు, పురుగుల దాడులు ఎన్ని ఎదురైనా నవ్వుతూ మళ్లీ మట్టిలో విత్తనం వేసే ధైర్యశాలి మన పత్తి రైతు. అటువంటి నేలపుత్రుడికి అపర విశ్వకర్మకు శతకోటి ప్రణామాలు అందజేస్తూ వరల్డ్ కాటన్ డే సందర్భంగా చాలా విలువైనటువంటి విషయాలని ఈనాటి మన జోరుగా హుషారుగా కార్యక్రమంలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ మా ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పెళ్లి కానుక నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి.

చరిత్ర ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం. పత్తి మొదటగా 7000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తుపూర్వం 5వ-4వ శతాబ్దాలలో ఈ సాగు చేయబడిందన్నమాట. అలా సాగు చేసినటువంటి వారు భారత ఉపఖండంలో నైరుతి భాగాన అంటే ఇప్పటికి పాకిస్తాన్లో ఉన్నటువంటి తూర్పు భాగాలు, భారతదేశంలోని నైరుతి భాగాలలో ఉన్నటువంటి సింధు నాగరికతకు చెందినటువంటి వాళ్లు అంటే అప్పటి ప్రమాణాల ప్రకారం చెప్పబడుతుందన్నమాట. అప్పట్లోనే వాళ్లు ప్రత్తిని బట్టలుగా నేయటం అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరిచారన్నమాట. అండ్ ఆ విధానాలు భారతదేశం పారిశ్రామిక రంగాన్ని ఎంతగానో ప్రేరేపించింది. అండ్ ఇలాగా పారిశ్రామీకరించటానికి ముందుగానే వాళ్లు ఇలా ఆ పత్తిని వస్త్రాలుగా నేసేవారు. ఆ దగ్గర నుంచి విజ్ఞానం క్రీస్తుపూర్వమే మధ్యధరా నాగరికతకు ఇంకా ముందుకు తీసుకెళ్లిందన్నమాట. సో అరబ్లకి గ్రీకులకి పత్తి అంటే ఏమిటో అసలు అలెగ్జాండర్ భారతదేశం మీద దండ ఎత్తేంత వరకు తెలియదంటే ఆయన దండయాత్ర చేశారు కాబట్టి భారతదేశం మీద అరబ్లకి గ్రీక్ వాళ్లకి అసలు ఈ కాటన్ అనేటువంటి దాని గురించి ఎలాంటి అవగాహన లేదు. అలెగ్జాండర్ సమకాలీడైనటువంటి ఎంతో మంది మొదలగు వారు భారతదేశంలో చెట్లపైన ఉన్ని పెరుగుతోంది అని చెప్పినట్లు ఇండికా అనేటువంటి గ్రంథంలో వ్రాసుకున్నారు. సో ఇక్కడ దండయాత్ర చేస్తూ ఈ చరిత్రని పరిశోధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశపు చెట్లని వాళ్ళెంతగానో క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధన చేసి తేల్చుకుని రాసుకున్నటువంటి మాటలన్నమాట. సో అలాగా కాటన్కి సుమారుగా 7000 సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడితో ఆగిపోలేదు బాస్. 13వ శతాబ్దానికి మార్కోపోలో అనేటువంటి స్పెయిన్ యాత్రికుడు పర్షియా యొక్క గొప్ప ఉత్పత్తుల గురించి రాసుకున్నారు. వాటిల్లో పత్తి గురించి కూడా ఆయన మెన్షన్ చేశారన్నమాట. సో మొత్తానికి 13వ శతాబ్దం వరకు వచ్చాం. ఆ తర్వాత ఏం జరిగింది విందాం, తెలుసుకుందాం కాటన్ హిస్టరీ గురించి వరల్డ్ కాటన్ డే సందర్భంగా. అంటుదాన్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. స్టే ట్యూన్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జేఎస్వితో నువ్వు వస్తారంటే నేను వద్దంటాను. ఈ మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు కదా. 9:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము వరల్డ్ కాటన్ డేకి సంబంధించి. అసలు పత్తి చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగా 5, 6, 7 శతాబ్దాల నుంచి మొదలయ్యి 13వ శతాబ్దానికి చెందిన మార్కోపోలో స్పెయిన్ యాత్రికుడు పర్షియా యొక్క గొప్ప ఉత్పత్తుల గురించి రాసుకుంటూ వాటిల్లో మన పత్తి గురించి కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఇటలీ వారికి ఈ యొక్క కాటన్ గురించి తెలిసింది. 15వ శతాబ్దం పూర్వం అతి కొద్ది నూలు వస్త్రం ఇంగ్లాండ్ వెళ్లేదన్నమాట. 17వ శతాబ్దానికి ఈస్టిండియా కంపెనీ భారతదేశం నుంచి అరుదైన నూలు వస్త్రాలని ఇంగ్లాండ్ తేవటం మొదలుపెట్టింది. సో 17th era నుంచి అంటే 17వ శతాబ్దం పర్షియాని సందర్శించిన జాన్ కార్డిన్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు, ఆయన కూడా పర్షియాలోని విస్తారమైన పత్తిని పండించే క్షేత్రాల గురించి తన యొక్క యాత్రా పుస్తకంలో రచించాడు. ఇవన్నీ బానే ఉన్నాయి. ఇన్ని శతాబ్దాల చరిత్ర ఓకే, కానీ C4గా ప్రసిద్ధిగాంచిన దేశాలేంటో తెలుసా? వైట్ గోల్డ్ కదా బాస్. మరి వైట్ గోల్డ్ అన్న ఆలోచన తెరపైకి ఎందుకు వచ్చింది ఈ

మట్టిని వైట్ గోల్డ్ అని ఎందుకన్నారు? అసలు C4గా ప్రసిద్ధిగాంచిన దేశాలేంటి, దాని వెనక ఉన్న చరిత్రేంటి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగరంగ వైభవంగా.

రంగరంగ వైభవంగా అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము అసలు C4 గా ప్రసిద్ధిగాంచిన దేశాలేంటి, వైట్ గోల్డ్ అనే ఆలోచన ఎందుకొచ్చింది బాస్? ఆఫ్రికా దేశాలైనటువంటి బెనిన్, బుక్రీనా అండ్ అలాగే చాడ్ మరియు మాలి, అలాగే ఫాసో, ఇవి నాలుగు కాటన్ ఫోర్ లేదా C4 దేశాలు అంటారు. వీటి చొరవతో ప్రపంచ పత్తి దినోత్సవ ఆలోచన తెరపైకొచ్చిందన్నమాట. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో పత్తి యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటానికి 2012లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు ప్రతిపాదన పంపించాయి. అక్టోబర్ 7, 2019 జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ పత్తి దినోత్సవాన్ని

ని అధికారికంగా ప్రారంభించారన్నమాట. సో ఆఫ్రికా దేశాలైనటువంటి బెనిన్, బుక్రీనా ఫాసో, చాడ్ మరియు మాలి ఈ నాలుగు కాటన్ 4 లేదా C4 దేశాల చొరవతో 2012లో ప్రతిపాదిస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 7, 2019లో జెనీవాలో ఈ యొక్క ప్రపంచ పత్తి దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. అండ్ పత్తి రంగం ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, ఉపాధి మరియు గ్రామీణాభివృద్ధిని గుర్తించి 2021 ఆగస్టులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం అక్టోబర్ 7 ప్రపంచ పత్తి దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిందన్నమాట. సో పత్తి సాగు చేసేటువంటి రైతులకి మద్దతు ఇవ్వటం, అంతర్జాతీయ వాణిజ్యంలో కాటన్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడం మరియు సింథటిక్ దుస్తుల కంటే సహజ సిద్ధమైన పత్తి వాడకం వల్ల పర్యావరణానికి జరిగే మేలు మీద అవగాహన కల్పించడం అన్నమాట. సో సింథటిక్ ఫైబర్ మనం వాడేటువంటి మెటీరియల్స్ కంటే కృత్రిమంగా కాకుండా ఇలాంటి ఒక హ్యాండ్లూమ్ పత్తిని వడుకుతూ చేసేటువంటి వస్త్రాల మీద అవగాహనని పెంచడం. సో ఇలా సాగుతున్నటువంటి తరుణంలో ఈ సంవత్సరానికి సంబంధించి ప్రధానంగా ఈ కాటన్ ఈవెంట్ అంటే ఇంటర్నేషనల్ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? వరల్డ్ కాటన్ డే సందర్భంగా ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలు ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో నిర్వహించబడుతున్నాయన్నమాట. ఎందుకు అక్కడ స్పెషల్ ఈవెంట్ అంటే 2026 భారతీయ ఇతివృత్తం అంటే ఇండియన్ ఈవెంట్ థీమ్ గా భారతదేశంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ CITI ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి 5వ గ్లోబల్ కాటన్ కాన్ఫరెన్స్ కోసం కొలాబరేటింగ్ ఫర్ ఏ రెసిలియంట్ కాటన్ వాల్యూ చైన్ అనే ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఉజ్బెకిస్తాన్ లో జరుగుతున్నట్లే ఇండియాలో ఇండియన్ ఈవెంట్ థీమ్ గా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి 5వ గ్లోబల్ కాటన్ కాన్ఫరెన్స్ లో కొలాబరేటింగ్ ఫర్ ఏ రెసిలియంట్ కాటన్ వాల్యూ చైన్ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారన్నమాట. మరి కాటన్ కి సంబంధించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. భారత స్వాతంత్ర సంగ్రామంలో పత్తి యొక్క పాత్రని గురించి కూడా తెలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. Until then, stay tuned and enjoy listening to Vivid Bharati FM, me, JSV2.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. సో కాటన్ గురించి ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం, కానీ ఈ చరిత్ర మాట్లాడుకోకపోతే అసలు పత్తికి విలువే ఉండదు బాస్. భారత స్వాతంత్ర సంగ్రామంలో కాటన్ యొక్క పాత్ర, భారత స్వాతంత్ర పోరాటంలో పత్తి కేవలం ఒక పంటగా మాత్రమే కాకుండా స్వదేశీ ఉద్యమానికి మరియు ఆత్మనిర్భరతకు అతిపెద్ద ఆయుధంగా మారింది. గాంధీజీ యొక్క రాట్నం అంటే చరక, అలాగే ఖాదీ, మహాత్మా గాంధీ గారి రాట్నాన్ని స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మార్చారు. విదేశీ దుస్తులను బహిష్కరించి స్వదేశీ పత్తితో ఒడికినటువంటి ఖాదీ దుస్తులను ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. మీ నూలు మీరే ఒడుక్కోండి, మీ బట్టలని మీ వస్త్రాలని మీరే కుట్టుకోండి అనేటువంటి నినాదంతో బ్రిటిష్ వారి ఆర్థిక మూలాలని దెబ్బతీసింది. పత్తి ఆధారిత ఖాదీ ఉద్యమం భారత ప్రజల్లో ఐక్యతని మరియు ఆత్మ గౌరవాన్ని పెంపొందించింది. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే అరే ఇంత చిన్న వస్త్రవా అని అనిపిస్తుంది. అది వస్త్రం మాత్రమే కాదు, మన నాగరికతకి, మన ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతి ఒక్క నూలు పోగులో కూడా భారతీయత వినిపిస్తుంది, కనిపిస్తుంది. సో దట్స్ ద పవర్ అన్నమాట. హ్యాండ్లూమ్కు ఉన్నటువంటి ఆ శక్తి నిజంగా అనితర సాధ్యమైనది. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమంలో భాగంగా పత్తి ఇంతటి ప్రధాన పాత్ర పోషించడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయం. ఇప్పటికీ కూడా ఆ వైట్ గోల్డ్గా మనందరి గుండెల్లో నిలిచిపోయింది. అందుకే కాటన్ ధరిస్తే మనకి వేసుకున్న ఒక గౌరవం లభిస్తుంది, మన పర్సనాలిటీకి ఒక ఎలివేషన్ అందిస్తుంది. మరి ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక ఈ పాట వినకపోతే ఎలా? సో మీ అందరి కోసం వచ్చేస్తుంది శంకర్ దాదా జిందాబాద్ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్.

వాట్ ఎ పవర్ ప్యాక్డ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్ నుంచి వింటున్నారు. 9:50 అయిపోయింది మన క్లాక్ లో టైం. మనమున్నాము మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. సో మరి వరల్డ్ కాటన్ డే సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఇతివృత్తం ఏంటి? 2026 కాను వరల్డ్ కాటన్ డే యొక్క ఇతివృత్తం విషయానికి వచ్చేస్తే, కాటన్ ఫర్ గుడ్, బిల్డింగ్ ప్రాస్పెరిటీ త్రూ ట్రేడ్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పార్ట్నర్షిప్. సో కాటన్ ఫర్ గుడ్, బిల్డింగ్ ప్రాస్పెరిటీ త్రూ ట్రేడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పార్ట్నర్షిప్. మంచి కోసం పత్తి, వాణిజ్యం రూపాంతరం మరియు భాగస్వామ్యం ద్వారా సమృద్ధిని నిర్మించటం అనేటువంటి ఇతివృత్తాన్ని ఈ సంవత్సరానికి ఎంచుకున్నారు. ఇతివృత్తం గురించి మాట్లాడుకున్నాము, ఓకే, ఎక్కడో కాస్త వెలితిగా ఉంది. ఇన్ని మాటలు ప్యాకప్ చేసినా, ఇన్ని పాటలు ప్యాకప్ చేసినా, ఎక్కడో కొంచెం ఆ వెలితి మన మనసుని తడుతోంది కదా. నాకు తెలుసు బాస్, కాటన్ గురించి మాట్లాడుకున్నాం కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా చాలా రకాల ఫేమస్ కాటన్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా కూసంత మాట్లాడుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంగళగిరి కాటన్, అలాగే వెంకటగిరి కాటన్ సో చాలా ఫేమస్. ఆ యొక్క నేత కానివ్వండి, ఆ వస్త్రం కానివ్వండి, ఆ నైపుణ్యం కానివ్వండి, ఆ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఎంతో ప్రత్యేకంగా షో స్టార్టర్గా నిలుస్తాయి. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోచంపల్లి కాటన్, అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చెందేరి కాటన్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి చెట్టినాడ్ కాటన్, బెంగాల్

కాటన్, రాజస్థాన్ కి సంబంధించి జైపూరి కాటన్ అండ్ మల్ కాటన్, ఇలాగా చాలా చాలా వివిధ రకాల పేర్లతో వివిధ రాష్ట్రాలలో ఈ యొక్క పత్తి ద్వారా ఉన్నటువంటి నెయ్యబడుతున్నటువంటి ఆ దుస్తులు ఎంతో అద్భుతమైనటువంటి సంస్కృతిని, తెలుగుదనాన్ని, సంప్రదాయాన్ని అందిస్తాయి. అలాగే ఆ వస్త్రాలని ధరించినటువంటి వారు మనకి ఎంతో అద్భుతమైన ఒక ఎలివేషన్తో పాటుగా ఒక నిండుతనాన్ని, ఒక గౌరవాన్ని, నాగరికతని అందిస్తుందన్నమాట. పేరు మారినా పత్తి గుణం మారలేదు బాస్. అండ్ ఇంకోటి, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పత్తి ఉత్పాదన చేసేటువంటి దాంట్లో సో మన భారతదేశం సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. సో కాటన్ ప్రొడ్యూసర్స్ వరల్డ్స్ లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ అలాగే ఇండియాలోనే మనం చాలా చాలా అద్భుతమైన నాణ్యమైనటువంటి పత్తి ఉత్పాదనని అందిస్తున్నాం. అందుకనే దాన్ని తెల్ల బంగారం అంటారు. తెల్ల బంగారం పండించే మన పత్తి రైతు కేవలం పంటని మాత్రమే పండించడం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తెల్ల బంగారాన్ని పండించేటువంటి మన పత్తి రైతు కేవలం పంటని మాత్రమే పండించడం లేదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు, లక్షలాది మంది చేనేత కార్మికులకు ఊపిరి పోస్తున్నాడు. గాంధీజీకి స్వాతంత్ర ఆయుధమైనటువంటి ఖాదీకి ప్రాణం పోసింది ఈ రైతు శ్రమే. ఓటమి అనే పదం తన నిఘంటువులోనే లేదని, ప్రతి ఓటమి తర్వాత మళ్లీ కొత్త పంటతో గెలిచి చూపే మన పత్తి రైతు సాధనకు, తెగువకు ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి మనసా వాచా కర్మణ జోహార్ అండ్ జయ హో అనాల్సిందే. సో మరొక్కసారి పత్తి రైతులకి మాత్రమే కాకుండా రైతు అనేటువంటి వాడు దేశానికే రాజు. సో అలాంటి రైతన్నలందరికీ ఈ సందర్భంగా శ్రామికులందరికీ, కృషి వలులకి, కర్షకులకి ఎన్ని పర్యాయ పదాలు యాడ్ చేసినా అతిశయోక్తి కాదు బాస్. సో శ్రమించే ప్రతి వాళ్లకి కూడా మనం ఈరోజు ఇలా ఈ స్థితిగతితో నించున్నాము. ఇంతటి ఒక హోదా మనకి కల్పించారు అంటే రైతుల శ్రమే. అండ్ భూమి నుంచి వచ్చిన దాన్ని గౌరవించండి, మట్టిలోనే మాణిక్యం ఉంటుంది అని తెలుసుకోండి. సో అది కాటన్ మనకి నేర్పించినటువంటి ఎన్నో విలువైన విషయాలలో భారతదేశంలో పత్తి యొక్క చరిత్ర అండ్ భారత స్వాతంత్రోద్యమమే కాకుండా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన ఈ యొక్క కాటన్ కాటన్ వరల్డ్. సో ఈ 1 hour కూడా మనమంతా కూడా ఒక మంచి కాటన్ వరల్డ్ లో సంచరించిన భావన అయితే నాకు కలిగింది. సో ఇది ఈనాటి వరల్డ్ కాటన్ డే సందర్భంగా కాటన్ కి సంబంధించిన చాలా విషయాలు నేనైతే అందించేశాను. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తో నా షోకి నేను కూడా టాటా బై బై చెప్పేస్తున్నాను. మరి ఏ పాట ప్లే చేయబోతున్నానో మీరే వింటూ ఆనందిస్తూ ఉండండి. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రాష్టంలో రహదారుల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఆర్ఎన్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే భీమిలి నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులను నిన్న సాయంత్రం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ పోలీసు శాఖల అధికారులకు సమాచారం అందించారు. పెద్దపులి కదలికలపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయోడిన్ లోపంతో పిల్లల్లో మానసిక శారీరక అభివృద్దిపై ప్రభావం పడుతుందని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి

విజయలక్ష్మి అన్నారు. జిల్లా వ్యాప్తంగా అయోడిన్ లోప వ్యాధుల నియంత్రణ కార్యక్రమం సర్వే నిన్న నిర్వహించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 17న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ రోజు విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీకి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. దేశ రక్షణ రంగానికి విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ కీలక సేవలు అందిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ యుద్దనౌక జలప్రవేశ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. వన్ సిటీ వన్ సెలబ్రేషన్ భావనతో విజయవాడ ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడలో ఈ నెల 11వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్కు హాజరు కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆయన ఆహ్వానించారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వితో. వెల్ మరి గుడ్ గుడ్ గుడ్ మార్నింగ్ అంటూ చాలా మంది బ్యూటిఫుల్ మెసేజెస్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ మెసేజెస్. అండ్ దాంతో పాటుగా 10:05 అయిపోయింది అనమాట. సో ఇట్స్ టైమ్ ఫర్ నవరస భరిత హరివిల్లు. చాలా అద్భుతమైన ప్రశ్నలైతే నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి సమాధానాలు పంపించడానికి. మీరు కూడా రెడీగా ఉంటే నంబర్ తెలుసు కదా, 8662488814. ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, 8662488814. ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట. సో ఈనాటి నవరస భరిత హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్, బ్రీతబుల్ బిల్డింగ్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నగరం ఏది? బ్రీతబుల్ బిల్డింగ్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ఏది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తుండండి బాస్. అండ్ yes, శుభోదయం జయస్వి అంటూ, బాధలో ఉన్న మనసుకు ఓదార్పు కావాలి, తీర్పు కాదు. డిప్రెషన్ చీకటిలో ఒక చిన్న నమ్మకమే వెలుగవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే మనల్ని మనం నమ్మే ఓన్లీ కాన్ఫిడెన్స్ మనల్ని పత్తిలాగా స్వచ్ఛంగా చేస్తుంది. అరే వాక్య బాతే. కోపాన్ని కాసేపు పక్కన పెట్టి మనసులో పీస్ అనేటువంటి ఒక పుష్పాన్ని వికసింపచేద్దాం. రామయ్యలోని సహనం, హనుమయ్యలోని సంధిత్వం మనలోనూ ఉండాలని కోరుకుందాం. ఎవరినైనా మార్చే ముందు ఒక చిన్న నవ్వుతో వారి మనసును తాకి చూద్దాం, శాంతిని పంచుదాం, మనసులను గెలుద్దాం, మనుషులను కాదు బాస్. ఈరోజు పీస్ఫుల్ కమ్యూనిటీ డే సందర్భంగా, యాక్చువల్లీ పీస్ఫుల్ కమ్యూనికేషన్ డే. ఈ డే సందర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఒక వేదికకై పరిమితం కాకుండా మన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఇలానే వెళ్లాలని, ఉండాలని మనసారా కోరుకుంటూ అభినందనలు తెలియజేసిన

అనంపల్లి నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మాధవరం నుంచి ఇంత మంచి మెసేజ్ నా కోసం పంపించినందుకు. అండ్ నెక్స్ట్ శుభోదయమమ్మ, రైతు దేశంలో శాంతి సందేశంతో మనసుని బంధించేశారు, థ్యాంక్ యూ సో మచ్. శాంతి అనేది అలనాటి రోజుల్లో మట్టి గోడల మధ్య పెరిగిన మాణిక్య మనుషులలో మెండుగా ఉండేది. చిరిగిన బట్టలు ధరించి చిరుదరహాసంతో బడికి వెళ్లే రోజుల్లో నిండు కరెంటు లేకున్నా తాతయ్య కథలతో వెలిగిన కళ్లల్లో కనపడేది. ఆస్తులు అంతస్తులు లేకున్నా ఆప్యాయతల సిరి సంపదలతో ఉండేవాళ్లం. చేతులు తాకలేని ఆ కాలాన్ని ఎదకు హత్తుకునే వివరణతో నిజంగా మనసును తాకించారు. కాలం వేగంగా నడిచింది, మనిషి చంద్రమండలం వరకు ఎదిగాడు, కాని నాటి మనసుల దగ్గర కనీసం తనని తాకడానికి ఆ మమకారానికి మనిషి అందనంత దూరమైపోయాడు. అవకాశం దొరికితే ఆ జ్ఞాపకాలని మనసు నిండా నింపుకుని మానవత్వంతో తడిమి తిరిగి ఆ వైభవాన్ని బ్రతికించుకుని హృదయంలో బంధించుకుని ఆనందాన్ని చిందించుకోవాలి అని అనిపిస్తోంది. సో చాలా మంచి భావోద్వేగాన్ని మాతో పాటు పంచుకున్నారు సనుమడి నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా బాస్, బ్రీతబుల్ బిల్డింగ్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ఏది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మాణ

గంటలా 12 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్, బ్రీతబుల్ బిల్డింగ్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ఏది అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు అంటూ మనకి ఆర్జే జయస్వి గారికి, నమ్మకం ఉంటే దూరం కూడా దగ్గరవుతుంది, నమ్మకం లేకపోతే దగ్గర కూడా దూరం అయిపోతుంది. అందుకే నమ్మకాన్ని కాపాడుకోవాలి, అది పోతే ఏ బంధము కూడా నిలవదు అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి చాలా మంచి మాట పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, వెరీ గుడ్ మార్నింగ్. మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అని. మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా. ఏం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇదోజే సక్కుబాయ్, థ్యాంక్ యూ. నేను చాలా బాగున్నాను. అండ్ తాటిపాంబుల ఆదిశేషు గారు మనకి మెసేజ్ చేశారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శుభోదయం, బాగున్నారా? హ్యాపీ వెన్స్డే టు ఆల్. విజయలక్ష్మి పెద్దకొండ నుంచి హరివిల్లుకి స్వాగతం అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. కడప నుంచి వినయ్, జయస్వి, తేజు అండ్ ఆల్ ద ఆర్జెస్కి హాయ్ చెప్తూ రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు, సరైన సమాధానం. అలాగే దుర్గారావు గారు, హ్యాండ్లూమ్ గురించి గొప్పగా చెప్పారు కానీ ఆ వర్క్ చేసేవారి జీతాలే గొప్పగా లేవు. కానీ మీరు ఎంతో మందికి గౌరవాన్ని అందిస్తున్నారు కదా సార్, అంతకంటే ఏంటి? మనసుకి నచ్చిన పనిలో జేబుకి నచ్చదు, జేబుకు నచ్చిన పనికి సంతృప్తి ఉండదు. సో ఏదైనా తృప్తిని అందించే ఆనందం ఇంకంతకంటే ఏం కావాలి? సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జయస్వి అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ మీకు కూడా. అంబిక ఫ్రమ్ భవానీపురం నుంచి, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఈరోజు టాపిక్ సాదా రాహో, రైతన్నలకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ. పోలవరం నుంచి మనకి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం అందించారు. ఉదయం నుంచి మంచి విశేషాలు చెప్పారు, జోరుగా హుషారుగాలలో ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా చాలా విషయాలు చెప్పారు. చర్మ ఆరోగ్యానికి నూలు దుస్తులు ధరించడం వల్ల చాలా మేలు కలుగుతుంది. చేనేతలో ఇంతకు ముందు నూలు వస్త్రాలు నేసేవారు, ఇప్పుడు ఆ విధానం చాలా వరకు మారింది. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ వాసు గారు రైట్ ఆన్సర్ పంపించారు చనబండ నుంచి. విజయవాడ ఆదిత్య, మధు, అలాగే అన్వర్ జానీ, ప్లీజ్ స్టార్ట్ సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే అధికారం నాకు లేదు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ గుస్మా గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం జయస్వి. కోనకొండల రమణారావు గారు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపించారు, థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. గుడ్ మార్నింగ్ అండి. వావ్, వెరీ బ్యూటిఫుల్, చాలా మంచి పూలు మాకు అందించారు. పోరంగి నుంచి వీరరాఘవమ్మ, రేఖాసాయి గారు అండ్ మౌనిక. సో ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ, బ్రీతబుల్ బిల్డింగ్స్ నియమించినటువంటి వాళ్ళు అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్, ప్రసన్న, జ్యోతి సరైన సమాధానం. సో ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను బాస్, ముంబై నగరం అన్నమాట. సో ముంబై నగరంలో నిర్మించారు బ్రీతబుల్ బిల్డింగ్స్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ముంబై. సో రైట్ ఆన్సర్స్ పంపించిన అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? భూమి దినోత్సవం దీని యొక్క ఇతివృత్తం ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు మెసేజ్ చేస్తూ ఉండండి. 2026 సంవత్సరానికి గాను భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి?

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు ఇందాకటి క్వశ్చన్కి ఎన్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. సో కడప ఆకాశవాణి అనౌన్సర్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ టు సీ ఆల్ యూ. అండ్ ఇంతకీ మీ పేరు పంపించలేదు, ఈసారి మీ పేరు కూడా పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కుసుమ గారు అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం. శుభోదయం జయస్వి గారు అంటూ కోనగొండల రమణారావు గారు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్.

జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి అండ్ విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండ నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎన్జిఓ కాలనీ కడప నుంచి రెడ్డన్న గారు రైట్ ఆన్సర్ అండి, కానీ రినూవబుల్ ఎనర్జీ అంటూ పంపించారు. సో దీనికి ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ఉంది, చూద్దాం. వాసు గారు మనకి సరైన ఆన్సర్ని పంపించారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మనకి తాటిపాముల ఆదిశేష గారు పంపించారు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి శుభదినం, శుభోదయం. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అంబిక గారు భవానీపురం నుంచి సరైన సమాధానం గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ మీకు కూడా. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మనకి సరైన ఆన్సర్ని అందించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్రావు గారు రాణి గారు రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కోలా నాగలక్ష్మి ఫ్రమ్ నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయన్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం బండారు త్రిమూర్తులు గుప్త గారు, శుభోదయం మీకు కూడా అండి. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మన శక్తి మన గ్రహం, ఆర్ పార్ అండ్ ఆర్ ప్లానెట్. సో 2026 కాను భూమి దినోత్సవం ఇతివృత్తం మన శక్తి మన గ్రహం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కంగ్రాట్స్. సో వెల్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? సో ఈ ఉదయక్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏ సంస్థ ఇనిషియేటివ్? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నది 8662488814 ఈ నెంబర్కి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అది లక్షల లాటరీ నాకా?
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పది గంటల 30 నిమిషాలు దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్, ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్.

ధడా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. సో ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సరైన సమాధానం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ అలాగే వివిధ భారతి శ్రోతలకి హాయ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వివిధ భారతి ప్రిన్సెస్ జయస్వి, సీత, సమత, తేజు, చందన. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరైన ఆన్సర్తో వినయ్ ఆంటనీ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. అండ్ విజయలక్ష్మి పెద్దకొండూరు విలేజ్ నుంచి మనకి సరైన సమాధానాన్ని పంపించారు. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, మీరు చెప్పినవన్నీ రిపీట్ అవుతున్నాయా? అయ్యో, ఇక్కడంతా బాగానే ఉందండి. సో ఏదైనా సమ్ లిటిల్ టెక్నికల్ ఇష్యూ ఉందేమో, ఒకసారి చెక్ చేద్దాం. సరైన సమాధానంతో భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుంచి పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఆర్జే జయస్వి గారు, హాయ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం, దిస్ ఇస్ ఖుషీ ఫ్రమ్ విజయవాడ, హాయ్ ఖుషీ. అండ్ సరైన ఆన్సర్తో సిరిగిరి రామ్ప్రసాద్ ఫ్రమ్ మార్కాపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు చన్నమండ నుంచి సరైన సమాధానం. కోనకొండ రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు మనకి. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు అస్సాంలోని ధూమ్ ధమా అంటూ పంపించారు. సో నాకైతే అర్థం కాలేదండి మీ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్.

మాస్టర్ కృష్ణవేణి, నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపాండి రామర్ మోనిషా సి మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానాన్ని అందించారు ఇందాకటి నా ప్రశ్నకి. అలాగే రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అంటూ పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, రేడియో రిలే నాకు సరిగా రావటం లేదమ్మా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ వరకు బాగానే ఉందండి. మరి ఏమన్నా ఆయా ప్రాంతాల్లో ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో తప్పకుండా నేను తెలియజేస్తాను. అండ్ సరైన సమాధానంతో నగేష్, అన్వర్, క్రిష్ వీరందరూ పంపించారు, థ్యాంక్ యూ. సో వెల్, ప్రాజెక్ట్ ఉదయక్ అనేటువంటిది బీఆర్ఓ సరిహద్దు రోడ్డు సంస్థ యొక్క ఇనిషియేటివ్ అన్నమాట, అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ బ్రో బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించింది. సో ఈ యొక్క సంస్థ యొక్క ఇనిషియేటివ్. ఉదయక్ అంటే ఉదయించే సూర్యుడు అని కూడా దీనికి అర్థం వస్తుంది అన్నమాట. సో ఇది ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ కి. అండ్ 10:38:35 అయిపోయింది క్లాక్ లో టైం. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114. ఓకే, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? నాకు మీ ఆన్సర్స్ ని మెసేజ్ చేస్తూ ఉండండి. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం నుంచి, జయస్వి మేడం గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ అందరూ మంచి ఆలోచనలతో, మంచి పనులతో, మంచి మార్గంలో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను బంగారు తల్లి అంటూ. మనకి అక్టోబర్ 7 ఇవాళ ప్రపంచ మంచి పనుల దినోత్సవం కూడా, ఆఫ్ కోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 49 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి గారు అంటూ కోనకొండల రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి రైట్ ఆన్సర్ మన కోసం అందించారు. జయస్వి గారు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సో మాకు ఏమీ వినలేకపోతున్నాము. సో వేవ్స్ ఓటీటీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అందులో నిరంతరాయంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వినొచ్చు. వేవ్స్ ఓటీటీ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు వివిధ భారతి, విబిఎస్ తెలుగు, విజయవాడ సేమ్ ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మీరు నిరంతరాయంగా ఈ ప్రసారాన్ని వినొచ్చు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, సరైన ఆన్సర్ అందించారు. రూపా సాయి అని కూడా అంటారట కదా, ఆహా థ్యాంక్ యూ. అండ్ జయస్వి గారు, నిన్నటి ప్రోగ్రామ్ సందరే సందరి చాలా బాగుంది, సింగర్ గారి ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దుర్గపల్లి విలేజ్ నుంచి మనకి క్రిష్ చిన్నబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ అంటూ రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సరైన ఆన్సర్. జేస్వీ ఒక పాట పాడండి ప్లీజ్. తప్పకుండా అండి మురళి గారు. ఈస్టర్ ద్వీపం ఎక్కడుంది అంటే పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సునంద ఫ్రమ్ అనంతపురం నుంచి, హాయ్ సునంద గారు, నైస్ నైస్ టు సీ యువర్ మెసేజ్. రంగాచార్య గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ తెనాలి నుంచి కరీంనగర్, మీ యాంకరింగ్ చాలా బాగుంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎఫ్ఎం అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను. అంతా బాగుంది బట్ వాట్స్ యువర్ నేమ్, కైండ్లీ షేర్ యువర్ నేమ్ సార్, మీ పేరు కూడా మా కోసం పంపించండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పుట్టుపక్కల నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి బాలశంకర్ సరైన సమాధానం చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హంబుల్ కన్సర్న్. అండ్ రాణి ఫ్రమ్ పోరంగి నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హాయ్ జేఎస్పి అంటూ. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి, వాసు గారు సనుబండ నుంచి, కడప వినయ్ గారు, వినయ్ ఆంథనీ ఫ్రమ్ రైట్ ఆన్సర్. చెల్లపాండి రామర్ సరైన ఆన్సర్ అందించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి ఓకే మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అయ్యో రాంగ్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి సరైన సమాధానం అందించారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? పసిఫిక్ మహాసముద్రం అండి. ఎస్, ఇది 1722 సంవత్సరంలో డచ్ అన్వేషకుడు అయినటువంటి జాకబ్ రోగివిన్ అనేటువంటి ఆయన ఈ యొక్క ద్వీపాన్ని కనుక్కున్నాడనమాట. సో ఆ దానికి ప్రతీకగా గౌరవార్థంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈస్టర్ ద్వీపం అయితే ఉంది. సో చాలా మంది నాకు ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు అండ్ ఇట్స్ ఆల్రెడీ 10:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మనకి మెసేజ్ చేశారు, మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారు? సో తొందరలో కలుసుకుందాం అండ్ ఒక పాట పాడండి, తప్పకుండా పాడతాను ఆదిశేష్ గారు. పసిఫిక్ మహాసముద్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్ మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎం గౌజ్ గారు నమస్తే, జయస్వి గారు నమస్తే అండి మీకు కూడా. అండ్ నా ఆన్సర్ ఇంతకీ కరెక్టా లేదా అని చెప్పలేదు, కరీముల్లా తెనాలి నుంచి. సో పసిఫిక్ మహాసముద్రం రైట్ ఆన్సరే కదండి. సో అందరూ సరైన ఆన్సర్స్ పంపించారు కాబట్టి గ్రూప్ గా చదివి అందరివి కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పాను అనమాట. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట మీ అందరి కోసం. ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఆర్పి పట్నాయక్ గారి మ్యాజిక్ విని, రైట్? సో

సంతోషం మూవీ నుంచి ఈ పాట పాడుకుని చాలా కాలం అయింది కదా. సో మీ అందరి కోసం ఎంతో సంతోషంగా డెడికేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సాంగ్ చాలా బాగుంది సూపర్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్ అండి. మీకు కూడా కరీముల్లా గారు ఫ్రమ్ తెనాలి నుంచి, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి అమ్మరేష్ మెస్సి విజయ్, ఈరోజు మీ షో చాలా బాగుంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్. అండ్ బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పెసిఫిక్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను బంగారు తల్లి, మొన్న మొన్ననే ఋషి పంచమి నాడు ఇలా జరిగింది అండ్ ఇవాళ మీరు షో చేసే చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, పాట చక్కగా పాడారు అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీకు కూడా ధన్యవాదాలండి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ షో. కలుసుకుందాం అతి త్వరలో. ఓకే, ఆంధ్ర డాన్స్ స్టేట్ యూనియన్ ఎంజాయ్ లిస్నింగ్ అండ్ మీ అందరి కోసం కలుసుందాం రా మూవీ నుంచి పెసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీ కోసం. ఈ పాట వస్తుంది, స్టేట్ యూనియన్ ఎంజాయ్ లిస్నింగ్. నేను మీ ఆర్జే జేఎస్వి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రకృతిని పరిరక్షిస్తూ అభివృద్దికి బాటలు వేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్టంలో నగర వనాలు, ఎకో టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాపట్ల, చీరాల, కోటప్పకొండ, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్లలో ఏర్పాటు చేసిన 6 నగర వనాలు, వెలుగోడులో నల్లమల జంగిల్ సఫారీ, మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ రూట్, అరోమా కెనపీ వాక్కు సంబంధించి 3 ఎకో టూరిజం ప్రాజెక్టులను నిన్న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఇప్పటివరకు 100 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా రాష్టంలోని విద్యుత్ సంస్థల్లో అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు వేదికగా మారుతుందని పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని అన్నారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఢిల్లీ తర్వాత విజయవాడలో సరస్ మేళా నిర్వహిస్తున్నారని, ఈ నెల 15వ తేదీన భారత రాష్టపతి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు పెద్దపులి కదలికలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును పెంచింది. గతంలో 5.25% ఉన్న రేటును 25 బేసిస్ పాయింట్స్ మేర పెంచింది. 3 రోజుల పాటు ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతరాయ అధికార ప్రస్థానాన్ని కేంద్ర కేబినెట్ కొనియాడింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రూపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:08 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మన జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి దశలు 4 కదండి. సో అందులో బాల్యం, యవ్వనం, తర్వాత కౌమారం, తర్వాత వృద్ధాప్యం, ఇలా 4 దశలుగా మన జీవితాన్ని అయితే విభజిస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దశ ఏంటి అంటే యవ్వనం కదండి. సో టీనేజ్ అలా వచ్చిందంటేనే కొత్త ప్రపంచం మొదలయ్యేటువంటి వయసు, కొత్త స్నేహాలు, కొత్త భావాలు, ఇలా అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లో అన్నీ ఎగ్జైటింగ్ అనిపిస్తాయి, కానీ ఇదే వయసులో తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా టీనేజ్లో కలిగేటువంటి ఇన్ఫాక్చుయేషన్స్, లవ్, ఫ్రెండ్షిప్స్ అండ్ అలాగే కొంతమంది వల్ల కలిగేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి. ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాన్ని తర్వాత చాలా పెద్ద మలుపు తిప్పేటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ని మన తెలుగు సినిమాల్లో కూడా చాలా చక్కగా చూపించారనమాట కొన్ని సినిమాల ద్వారా. అంటే టీనేజ్లో ఉండేటువంటి ఇన్ఫాక్చుయేషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ మనం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తర్వాత జీవితం ఎటు మలుపు తిరుగుతుంది, అలాగే ఫ్రెండ్షిప్స్, మంచి ఫ్రెండ్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వల్ల మనం ఎలా దిగజారిపోగలం అనేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మన తెలుగు సినిమాల్లో కూడా ఈ టీనేజ్ ఫేజ్ను చాలా చక్కగా చూపించినటువంటి సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఆ సినిమాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని గురించి కూడా ఈరోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంకెందుకు, మరి ఇలాంటి బ్యూటిఫుల్ స్టేజ్ని ఆనందంగా మరి కొనసాగించాలంటే ఆనందం ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయాలన్నమాట. అండ్ తిప్పు అండ్ సత్య వాయిస్లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి. అండ్ అలాగే స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా.

ఈ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి నిజంగానే టీనేజ్ అనేది ఒక గోల్డెన్ ఫేజ్ అండ్ అలాగే చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి ఫేజ్ కూడా. సో మరి ఈ విషయాన్ని మన తెలుగు సినిమా దర్శకులు ఎంత అద్భుతంగా చూపించారు, ఆ సినిమాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ముందుగా చెప్పాలంటే శేఖర్ కమల గారి హ్యాపీ డేస్, అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలు తీసుకోండి, టీనేజ్ నుంచి అడల్హుడ్లోకి అడుగు పెట్టే ముందు ఆ మధురమైనటువంటి క్షణాలకు ఈ సినిమాలు చక్కటి నిదర్శనాలని చెప్పొచ్చు. కాలేజ్ ఫ్రెండ్షిప్స్, అల్లరి, అప్పుడప్పుడే మొదలయ్యేటువంటి బాధ్యతలు ఈ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. అండ్ అంతేకాదు, ఈ వయసులో మనకు దొరికేటువంటి స్నేహితులు కానీ ప్రేమ కానీ మన జీవితాన్ని ఎలా మార్చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ సినిమాల ద్వారా చక్కగా చూపించారనమాట. మంచి స్నేహితులు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు, కానీ చిన్న తప్పులు, అపార్థాల వల్ల మనం ఎంత మానసిక ఒత్తిడికి గురవుతామో, అలాగే బాధ్యతలను ఎలా స్వీకరించాలో కూడా ఈ సినిమాలు మనకు చాటి చెప్తాయి. జీవితంలో సంతోషం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, మన చుట్టూ ఉండేటువంటి బంధాలు అని ఆ ఏజ్ నుంచే తెలుసుకోవాలి అని చూపించేటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు హ్యాపీ డేస్ అండ్ అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ అలాగే ఇంకొక చిత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, బ్రోచే వారెవర్రా. సో ఈ సినిమాలో కూడా ఒక ముగ్గురు స్నేహితులు చదువును పక్కన పెట్టేసి వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న తప్పు, డబ్బుల కోసం చేసినటువంటి చిన్న తప్పు వాళ్ళని ఎలా ఒక పెద్ద క్రైమ్లో పడేలాగా, అలాగే ఆ తర్వాత వాళ్ళు చిక్కుల్లో పడేలాగా చూపించారు మనకి ఈ సినిమా ద్వారా, బ్రోచే వారెవర్రా. అండ్ ఈ సినిమాలో మనం చూస్తే కనుక చూసేటప్పుడు చాలా హ్యూమరస్గా అయ్యో అనిపిస్తుంది, కానీ అదే మన లైఫ్లో ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తే ఎంత మానసిక ఒత్తిడికి మనం గురవుతాం అండ్ అలాగే ఎంత టెన్షన్ పడతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిందే. టీనేజ్లో మనం చేసేటువంటి అనాలోచితంగా చేసేటువంటి చిన్న తప్పులను మనం ఎంత సరి చేసుకోవాలని చూసినా కూడా అది కుదరదు. అలాగే ఒక్కోసారి మనం ఏదో జస్ట్ ఫన్ కోసం చేసేటువంటి చిన్న చిన్న పనులే మన జీవితాన్ని, మన ఫ్యామిలీని కూడా చాలా పెద్ద ప్రమాదంలోకి పడేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ సినిమా చెప్తుందన్నమాట. సో థ్రిల్ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, తప్పుడు మార్గాల్ని ఎంచుకోవడం ఎంత తప్పో కూడా ఈ సినిమా మనకు నేర్పుతుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి టీనేజ్ చాలా కేర్ఫుల్ ఉండాల్సినటువంటి ఏజ్, అలాగే గోల్డెన్ ఏజ్ కూడా. సో మరి అలాంటి విషయాన్ని మనకు చెప్పేటువంటి సినిమాలు కొన్ని, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బొమ్మరిల్లు సినిమా గురించి. ఆహా, హాసిని లాంటి అమాయకత్వం, సిధు లాంటి కన్ఫ్యూజన్. సో ఇదే కదా మరి టీనేజ్లో ఉండేటువంటి గ్యాప్. సో ఈ విషయాన్ని భాస్కర్ దర్శకత్వంలో వచ్చినటువంటి బొమ్మరిల్లు ద్వారా, ఇది కేవలం ఒక లవ్ స్టోరీగానే కాదండి, ప్రతి ఇంటి కథగా కూడా మనకి చూపించారు. సో టీనేజ్కి వచ్చినటువంటి పిల్లలు కాస్త వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ డెసిషన్స్, చిన్న చిన్నవి వాళ్ళకి డెసిషన్స్ తీసుకునేటువంటి అధికారం అనేటువంటిది కల్పించాలి, లేకపోతే వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనేటువంటి విషయాన్ని మనకైతే ఈ సినిమా ద్వారా చాలా చక్కగా చూపించారు. అండ్ టీనేజ్లో ఉండేటువంటి పిల్లలకు స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి. తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు, కానీ మన మనసులోని భావాలను వారితో ఓపెన్గా కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దాపరికం లేని బంధమే బలమైనటువంటి బంధంగా నిలబడుతుంది అని మనకి చక్కటి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నారన్నమాట. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే, ఉప్పెన ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా మూవీ ఉప్పెన. సో టీనేజ్ లో ఉండేటువంటి ఇద్దరు యువతి యువకుల మధ్య వచ్చేటువంటి ప్రేమ, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, పెద్దల అహంకారం, సో వీటి మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందో మనకి ఇందులో చూపిస్తుంది అన్నమాట. సో టీనేజ్లో వచ్చేటువంటి ప్రేమలు చాలా వరకు కూడా శారీరక ఆకర్షణ వలన కలుగుతూ ఉంటాయి కదా. సో మరి అలా కాకుండా ఒక మానసికమైనటువంటి బంధమే చక్కగా

నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సినిమా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఆవేశంలో పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మనం కనుక ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి మనం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కూడా ఈ సినిమా మనకి చూపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే మల్టీ స్టారర్ మూవీ అనేటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సో మరి ఇందులో కూడా చిన్నోడి క్యారెక్టర్, అదేనండి మన మహేష్ బాబు గారి క్యారెక్టర్లో కూడా ఒక యూత్ మైండ్ సెట్ని మనకి చూపించారనమాట. చదువు పూర్తయిపోతుంది, ఉద్యోగం లేకపోతే సమాజంలో ఉంచి వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకుంటూ ఒక సగటు యువకుడి ప్రయాణాన్ని మనకు ఈ సినిమాలో చూపిస్తారనమాట. సో చాలామందికి ఏంటంటే అలా కాలేజ్ అయిపోగానే వెంటనే ఏదో ఒక జాబ్ అనేది ఉండాలి, ఒకవేళ అది లేకపోతే కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, సో ఇవన్నీ కూడా సహజం కదా. సో ఆ సమయంలో కూడా మనకు అండగా ఉండేది మన కుటుంబమే. బయట వాళ్ళ మాటలు విని మన ఇంట్లో వాళ్ళతో గొడవ పడకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చిన్న లాజిక్ని మనకి చిన్నోడి పాత్ర నేర్పుతుందనమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఉప్పెనా.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి టీనేజ్ లైఫ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వయసు అనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, వాటిలో నువ్వే కావాలి కూడా ఒక అల్టిమేట్ టీనేజ్ క్లాసిక్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ని మనకు చూపిస్తారు. టీనేజ్లో మనకు అత్యంత ప్రాణమైనటువంటి స్నేహితులు స్నేహితురాలు ఉంటారు కదా. సో అప్పుడప్పుడు మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా, అంతకు మించా అనే ఒక అందమైనటువంటి అయోమయం అయితే ఏర్పడుతుంది. సో ఈ సినిమాలో చూపించినట్టు ఆ వయసులో ఉండేటువంటి ఆకర్షణను ప్రేమ అనుకుని పొరబడేటువంటి ప్రమాదం ఉంది. అలాగే నిజమైన ప్రేమను గుర్తించలేక స్నేహాన్ని కోల్పోయేటువంటి రిస్క్ కూడా ఉంది అని చెప్పేటువంటి చక్కటి చిత్రం నువ్వే కావాలి. అండ్ అలాగే అసలు ఇలాంటి టీనేజ్ లైఫ్ అనగానే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సినిమా కొత్త బంగారు లోకం. మొదటిసారిగా అంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే టీనేజ్లో ఉండేటువంటి ఆకర్షణలు చాలా ప్రమాదకరం. సో ఆ టైంలో లైఫ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలాగే దాని వెనకాల ఉండేటువంటి లోతుపాట్లు, అలాగే మనం ఆలోచనతో ఆలోచించకుండా సరిగ్గా ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనకు ఎలాంటి కష్టాలను తెచ్చిపెడతాయి, మన లైఫ్ని ఎలా టర్న్ చేస్తాయి అని చక్కగా చూపించినటువంటి సినిమా. టీనేజ్లో వచ్చేటువంటి ప్రతి ఫీలింగ్ కూడా చాలా కొత్తగా, ప్రపంచంలో అదే సర్వస్వంలా అనిపిస్తుంది. కానీ ఆ వయసులో మన మొదటి బాధ్యత చదువు. చదువును కెరీర్ను నిర్లక్ష్యం చేస్తే జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో, అదే సమయంలో తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కూడా చాలా సున్నితంగా మనకు ఈ సినిమాలో చూపించారు. సో అదనమాట. సో టీనేజ్ అనేది ఒక అందమైన ప్రవాహం లాంటిది, అందులో కొట్టుకుపోకుండా దాన్ని మన ఎదుగుదలకు వాడుకోవాలి. చక్కటి కెరీర్ని ప్లాన్ చేసుకుంటూ నచ్చిన స్నేహితులతో లైఫ్ని ఎంజాయ్ చేయండి, బట్ మీ హద్దులు ఏంటి అని కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి. సో ఇదన్నమాట మరి ఈనాటి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైన రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో పాటు రాష్ట మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నాయకత్వంలో నిరంతరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రైతు సంక్షేమాన్ని దేశాభివృద్దిలో కీలక భాగంగా భావిస్తున్న ప్రధానమంత్రి పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సేవాసేతు అభియాన్ పేరుతో అవగాహన కార్యక్రమాలను ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారి సుధాకర్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కార్యక్రమంలో పీఎం సూర్యఘర్ పథకానికి దరఖాస్తు విధానం, సబ్సిడీ, సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను వివరిస్తామన్నారు. యువతలో హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ రెడ్ రన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ బి స్మరణ్ రాజు తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 5.50% చేరింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు. మానవుని దైనందిన జీవితంలో పత్తి ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏట అక్టోబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 1 గంటకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలోకి మనమైతే ఎంటర్ అయిపోయాము. సో మరి ఈరోజు మీకు తెలుసాలో మనం ఒక మంచి ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ప్లేసెస్ మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఎస్, నిజంగానే కదా, సినిమాల్లో మనకి అలా ఒక పాటలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కానివ్వండి, లేదా ఒక కొన్ని కొన్నిసార్లు ఇళ్ళు చూపిస్తుంటారు, పొలాలు, కొండలు, గట్లు ఇలా చాలా చూపిస్తుంటారు కదా. సో అలా చూసినప్పుడు అబ్బా ఇలాంటి ప్లేసెస్కి ఒక్కసారైనా మనం కూడా వెళ్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి మనకి తెలిస్తే మరి నిజంగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. అలాగే కొన్ని కొన్నిసార్లు మనం సినిమాల్లో చూసేటువంటి ప్లేసెస్ని చూసినప్పుడు కూడా అసలు నిజంగా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయా, ఇలాంటి ఇళ్ళు ఉంటాయా అని ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలే మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం. మనం మీకు తెలుసాలో యాక్చువల్గా ఏంటంటే 90s టైంలో, అంటే 1990s అండ్ అంతకు ముందు కూడా చాలా వరకు ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఫిల్మ్ స్టూడియోస్లోనే జరిగేవన్నమాట. సో అక్కడ ఏంటంటే ఒక సినిమా సెట్ వేసేవారు, ఎలాగా ఇళ్ళ సెట్ ఉండేది. అండ్ మనం చూస్తే కనుక 80s 90s, సో కాస్త బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాస్త అప్పుడప్పుడే కలర్ సినిమాలు వస్తున్నటువంటి సినిమాలన్నింటిలో కూడా పెద్ద ఇళ్ళు, మధ్యలో మెట్లు ఇలా కనిపిస్తుంటాయి కదా. సో ఇవన్నీ కూడా నిజమైన ఇళ్ళు కావండి, చాలా వరకు కూడా అవన్నీ సెట్టే వేసి అక్కడ షూటింగ్ చేసేవారు అనమాట. అయితే ఇలా ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఎక్కువగా జరిగినటువంటి కొన్ని ప్రదేశాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. సో సినిమాల్లో అలా సముద్రం చూపించగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సముద్రం, చక్కగా ఆ పక్కన చక్కటి ఇసుక, అందులో కూర్చున్నటువంటి ప్రేమికులను మనకి ఇలా చూపిస్తూ ఉంటారు కదా. అలాగా సముద్రం, కొండలు, రోడ్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా చాలా వరకు విశాఖపట్నంలోనే షూట్ చేసేవారు అనమాట. ఒకప్పుడు అంటే 90s అంతకుముందు విశాఖపట్నం, చెన్నై, ఈ సాగర తీరాలు ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి తీరాల్లో ఈ షూటింగ్స్

సెట్స్ వేసేవారు. అండ్ అలాగే ఇలా సముద్రం కొండలు చూపించాలి అనుకున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం, చెన్నై ఇలాంటి నగరాల్లో ఈ బ్యాక్డ్రాప్స్ ఉండడం వల్ల విశాఖపట్నం తెలుగు సినిమాలకు సహజమైనటువంటి అవుట్డోర్ లొకేషన్గా, ఒక మంచి సినిమా లొకేషన్గా ఉపయోగపడేదన్నమాట. అలాగే ఇంకా మనం చెప్పాలంటే ఏ సినిమాలో మనకి ఇది కనిపిస్తుంది అంటే మనసంత నువ్వే, నేను శైలజ, జంబలకడి పంబ, అలాగే సాహస వీరుడు సాగర కన్య, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశారనమాట. సో మనం చూస్తే కనుక ఈ మనసంత నువ్వేలో కానివ్వండి, లేకపోతే జంబలకడి పంబ, సో ఆ టైంలో వచ్చినటువంటి సినిమాలు, సో వీటన్నిటిలో కూడా ఏదైతే ఓషన్స్ సాగరం అనేది చూపించారో, సముద్రం అనేది, ఇవంతా కూడా ఇక్కడ విశాఖపట్నం అలాగే చెన్నై లొకేషన్స్లోనే మ్యాక్సిమం షూట్ చేసినటువంటి సినిమాలు అనమాట. మరి ఇలాంటి మరిన్ని లొకేషన్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నేనింతే.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

ఎస్, మీకు తెలిసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ సినిమాలు మనకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా, సో అలా సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు అబ్బా ఇలాంటి ప్రదేశాలు నిజంగా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి కొన్ని ఫిల్మ్ సెట్స్ అంటే ఫిల్మ్ షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రదేశాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రకృతి అందాలను చూపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా షూట్ చేసేటువంటి లొకేషన్స్ లో అరకు లోయ అలాగే బుర్రా గుహలు ముందున్నాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి అరకు లోయ అందాలను అలాగే బొర్రా గుహల అందాలను మనం చాలా సినిమాల్లో, పాటల్లో, అలాగే ప్రేమ సన్నివేశాల్లో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మనకి కనువిందులు చేశాయని చెప్పచ్చు. అండ్ ఈ ప్లేసెస్లో అంటే అరకులోయ కానివ్వండి, బొర్రా గుహల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొండలు, లోయలు, జలపాతాలు, గుహలు ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్ కారణంగా ఇవి షూటింగ్స్ చేయడానికి చాలా చక్కటి అవుట్డోర్ లొకేషన్గా మనకి యూస్ఫుల్ అయ్యాయన్నమాట. సో అలాంటి సినిమాలలో చెప్పుకోవాలి అంటే సాహస వీరుడు, సాగర్ కన్య, అండ్ అలాగే ఇంకా కొన్ని సినిమాలు చిరంజీవి గారిది ఉన్నాయి కదా. సో అలాంటి చాలా సినిమాల్లో మనకి కొండవీటి రాజా పాట, ఈ పాటలో మనకు కూడా కనిపిస్తాయి అన్నమాట బొర్రా గుహల అందాలు. అలాగే అరకులోయ అందాలను చూపించేటువంటి కొన్ని సినిమాల పాటలు కూడా మీకైతే మరి ప్లే చేస్తుంటాను. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई. हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
2: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं, वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు.

0: తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర, దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్ట్రపతి మనాలిలోని ప్రసిద్ధ హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా మనాలి, అటల్ టన్నెల్ రోహ్తాంగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20s, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్గా

వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందాన తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో

0: రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లేక కాదు ఉత్తరమే అనరా, చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటాం కదా, కొన్ని 90s నుంచి కూడా ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఫిల్మ్ లొకేషన్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. అలాగే పొగమంచు, కొండలు, పచ్చని లోయలు, అలాగే కొలోనియల్ బిల్డింగ్స్. సో ఇలా పాటల్లో ఆకర్షవంతమైనటువంటి విజువల్స్గా మనకు చూపించేటువంటి ప్లేసెస్ ఎక్కడున్నాయో తెలుసా? ఊటీలో, అలాగే కునార్లో. సో ఈ రెండు ప్లేసెస్లో ఇలాంటి చక్కటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అనమాట. అండ్ గీతాంజలి సినిమా మీకు గుర్తుంది కదా, సో గీతాంజలి సినిమాలో మనం ఆ ఊటీ అందాలను, కునార్ అందాలని మనం అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఊటీలో ఉన్నటువంటి చల్లటి వాతావరణం వల్ల ఎన్నో ఇండియన్ ఫిల్మ్స్ షూటింగ్స్ ఇక్కడే చేశారనమాట. అలాగే హైదరాబాద్, సో 90s హైదరాబాద్లో పెద్ద ఫిల్మ్ సెట్గా ఉపయోగపడేందుకు అనువైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అనగనగా ఒకరోజు అలాంటి సినిమాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి నిజమైన ప్రాంతాలని, రోడ్స్, భవనాలు ఇవన్నీ కూడా మనకి పాటల్లో చూపించారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అన్నమయ్య ఇలాంటి ఎన్నో భక్తిరస చిత్రాలను చిత్రీకరించారు, తిరుపతి ఇలాంటి ప్రాంతాలు. వీటితో పాటు చెన్నైలో ఉన్న ఏవిఎం స్టూడియోస్ కానివ్వండి, విజయవాహిని స్టూడియోసు, ప్రసాద్ స్టూడియోసు అండ్ అలాగే జెమిని స్టూడియోస్, భారత సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. అలాగే మన హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామనాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఇవన్నీ కూడా ఇప్పటికీ చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే కొన్ని మనం చూస్తే కనుక ఇంకా కొన్ని స్టూడియోస్లో అప్పటి సినిమాల సెట్టింగ్స్ అయితే ఇంకా అలాగే ఉండి మనల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సో మరి ఈసారి హాలిడేస్కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలాంటి కొన్ని ప్లేసెస్ని కనుక మీరు విజిట్ చేశారనుకోండి, ఫలానా సినిమాలో మనం చూసినటువంటి ప్లేస్ ఇదే కదా అని చెప్పి ఈజీగా మీరు గుర్తుపట్టేస్తారనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరికోసం మరొక చక్కటి పాటతో వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రేసుగురం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ APHIMS ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును ఈ రోజు నిర్వహించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్లు పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 2K రన్ను మార్కాపురంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత, శాసనసభ్యులు కందులు నారాయణరెడ్డి జెండా ఊపి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత అని, అడవులను అడవిలోని జంతుజాలాన్ని సంరక్షించడం పర్యావరణ సమతుల్యానికి చాలా అవసరమని పేర్కొన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 17న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. సో మరి ఈరోజు ధీరా ప్రోగ్రాంలో చాలామంది ఆడవారు ఖచ్చితంగా వాడకంటూ ఒక సంపాదన ఉండాలి అని అనుకుంటారు. అయితే కొంతమందికి చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, కానీ కొంతమందికి అవకాశం ఉండదు కదా. మరి అలాంటి వారు కూడా చేయదగినటువంటి, చేయగలిగేటువంటి చక్కటి కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా కొన్నిటికి అసలు పెట్టుబడి కూడా అవసరం లేనటువంటి కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా చేయగలిగేవి ఏంటి అంటే, సపోజ్ మీరు కనుక చదువులో మంచి పట్టు ఉన్నవారు అయితే చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పడంతో స్టార్ట్ చేయొచ్చు. ఇవి ఆన్లైన్ ట్యూషన్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్టులో అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఇలా ఏ సబ్జెక్టులో నైపుణ్యం ఉంటే ఆ సబ్జెక్ట్ పర్టికులర్గా చెప్తూ లేదా చిన్నపిల్లలకి చెప్తూ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టాండర్డ్స్ పెంచుకుంటూ మీ స్టాండర్డ్కి తగ్గట్టుగా మీరు చెప్పగలిగే విధంగా చూసుకొని ఇలా ఆన్లైన్ ట్యూషన్స్ కానివ్వండి, హోమ్ ట్యూషన్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఒకవేళ మీకు కనుక వంట చేయడం ఇష్టమా, సో మరి అలా మీకు వచ్చేటువంటి బాగా మీకు చేయగలిగేటువంటి వంటకాలని ప్రచారం చేసి ఒక చిన్న చిన్న ఆర్డర్స్ ద్వారా హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు లేదా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్లో చదివే పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కానీ, లేకపోతే ఆఫీసులో జాబ్కు వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కొంతమందికి ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి టైం కుదరదు, బయట ఫుడ్ తింటే పడదు. సో అలాంటి వారికి మీరు చక్కగా ఇంటి తరహా భోజనాన్ని రీజనబుల్ ప్రైసెస్కి అండ్ అలాగే వాళ్ళకి తగ్గట్టుగా మెన్యూ ప్రిపేర్ చేసి మీరు కనుక అందించగలిగితే ఆ టైమ్స్లో మీరు ఇలాంటి ఒక క్లౌడ్ కిచెన్ని కానీ లేకపోతే హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు. సో అంత పెద్దగా మేము చేయలేమనుకున్నా కూడా మీకు బాగా వచ్చినటువంటి పచ్చళ్ళు కానీ, పొడులు, స్వీట్స్, స్నాక్స్, ఇలా ఏదైనా సరే వాళ్ళ అంటే మీరు చేయగలిగిన వాటిని ద్వారా ఇలా ప్రచారం చేస్తూ మీ ఫుడ్ ఆర్డర్స్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. అయితే కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా ఏదన్నా ఆహారం విక్రయించేటప్పుడు స్థానిక ఆహార భద్రత లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నిబంధనలు వర్తిస్తాయో లేదో కూడా ఇవి చెక్ చేసుకొని, ఒకవేళ అలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే సో అలాంటి ఒక లైసెన్స్ తీసుకొని మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. సో మరి అలాంటి విషయాలు అండ్ అలాగే ఇలాంటి ఎన్నో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ ఉమెన్ కోసం పర్టికులర్గా చేయగలిగేవి, సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గోవిందా గోవిందా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక వివరాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: 7 అక్టోబర్ 2001 కో జబ్ మేనే గుజరాత్ కే ముఖ్యమంత్రి కే రూప్ మే శపథ్ లీ థీ తబ్ సోచా నహీ థా కి కభీ యే పడావ్ భీ ఆయేగా. ఆజ్ ముజే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కే తౌర్ పర్ నిరంతర సేవా కర్తే హుయే 25 వర్ష పూరే హో గయే. యే జనతా జనార్దన్ కే నిరంతర ఆశీర్వాద్ కా పరిణామ్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా దేశం పురోగమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రధానమంత్రి 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవాజ్యోతి యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన యాత్రలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. విజయవాడ నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా పూర్తి చేసుకుంటున్న దినం. ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఆదుకుని చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతాం. వికసిత భారత గౌరవం చేయాలని సంకల్పం ఏదైతే పూనారో ఆ దిశగా వారు అడుగులు వేయడానికి దోహదం పోవాలని వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమాపేశం కొనసాగుతోంది. ఈ సమాపేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ APHMS ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. విధుల్లో మృతి చెందిన అర్హులైన ఆశా వర్కర్లకు గ్రాడ్యుటీ, గిరిజన విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణ కోసం విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, భూ వర్గీకరణ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం వేదికగా 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట ఆర్థికాభివృద్దిపై సదస్సులో చర్చించారు. ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అమరావతి

0: లో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఇంకా ఎంత భూమి సమీకరించాల్సి ఉందనే అంశంపై మంత్రి చర్చించారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సందేహాల నివృత్తి చేసి భూ సమీకరణకు సహకరించేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి ఈరోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా చేపట్టిన కీలక చర్యగా పేర్కొంది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారి సర్కార్ నే జో నీతియా బనాయీ, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునఃస్థాపిత కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
0: గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 13.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర నివేదికను సిద్దం చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కాలువలు, డ్రైన్లు, లాకుల ఆధునీకరణతో పాటు సముద్రంలో కలిసే డ్రైన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు సరస్ మేళా నిర్వహిస్తున్నామని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సరస్ మేళాకు ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 650 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని శివనాథ్ తెలియజేస్తూ,
2: సరస్సు మేళాకి వచ్చే డాక్రా మహిళలందరికీ కూడా విజయవాడ నగరం ఆతిథ్యం ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ కూడా అక్కడ ఉండబోతున్నాయి. సరస్సు మేళా 13 నుంచి ప్రారంభమై 30వ తారీఖు దాకా కూడా పున్నమి ఘాట్లో ఉండబోతుంది. తప్పకుండా విజయవాడ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున జరిగే ఈ నేషనల్ సరస్సు మేళాని విజయవంతం చేసి వారి ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ ఉండే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.
0: మానవ దైనందిన జీవితంలో పత్తి ప్రాధాన్యతను వివరించేందుకు ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్తి పంటకు మంచి భవిష్యత్తు కల్పించడం, పత్తి సాగు చేసే రైతులు, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడే పత్తి పంటను వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా అభివృద్ది చేయడంపై ఈ దినోత్సవం సందర్భంగా దృష్టి సారిస్తారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురంలో నిర్వహించిన 2K రన్ను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 35 పులులు ఉన్నాయని వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి కూడా లేకుండా ప్రారంభించగలిగినటువంటి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే కథలు రాయడం, వ్యాసాలు రాయడం, సోషల్ మీడియా పోస్ట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రకటనలు రాయడం, సో ఇలాంటి వాళ్ళందరూ ఇలా చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా కంటెంట్ రైటింగ్ అనేటువంటి ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా చాలా చక్కగా సంపాదించవచ్చు. అండ్ అలాగే తెలుగులో చక్కగా రాయగలిగే వారికి కూడా కంటెంట్ రైటింగ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రోజుల్లో. అండ్ అలాగే ఒకవేళ మీరు సోషల్ మీడియాని బాగా మేనేజ్ చేయగలిగితే చిన్న వ్యాపారాలకి, స్థానిక షాపులు లేదా వాళ్ళ సేవల కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని పోస్టులు తయారు చేయడం, వాటికి క్యాప్షన్స్ రాయడం, అండ్ అలాగే వారి సోషల్ మీడియా పేజెస్ని మేనేజ్ చేయడం, ఇలా చేస్తూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా కూడా మీరు ఇంటి నుంచే చక్కటి సంపాదన అయితే సంపాదించవచ్చు. అలాగే ట్రాన్స్లేషన్ సేవలు ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. సో వాటి అన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఇంట్లో నుంచి ఇంటి నుంచే చాలా చక్కగా జీరో ఇన్వెస్ట్మెంట్తో లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ప్రారంభించగలిగినటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి, అది కూడా ఉమెన్ కోసం మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీరా ప్రోగ్రాంలో. అండ్ ఇంకా

చెప్పాలి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీరు ఇలాగా ఇతర భాషలు ఏమన్నా సరే మీరు మన భాష కాకుండా మాట్లాడగలిగితే కనుక మీకు ఆ భాషలో మంచి పట్టు ఉన్న వారికి అనువాద సేవలను కూడా అందించవచ్చు. అంటే ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా వాటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే చిన్న నోటీసెస్ కానీ, కథలు కానీ, ఆర్టికల్స్, సబ్ టైటిల్స్, సో ఇట్లాంటి పనులతో మీ వర్క్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీకు పెయింటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ మేకింగ్, సో ఇట్లా హ్యాండ్ రైటింగ్, పేపర్ క్రాఫ్ట్ చేయడం ఇలాంటి నైపుణ్యాలు కనుక ఉంటే పిల్లలకు చక్కగా హాలిడేస్లో ఇలా ఆన్లైన్ క్రాఫ్ట్ క్లాసెస్ కానీ, ఆర్ట్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూ మీరు చక్కగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ మీకు మంచి స్వరం కలిగి ఉంటే, స్పష్టమైన ఉచ్చారణ మీకు కనుక ఉంటే, సో ఇలాంటి వారు కూడా చిన్న చిన్న వీడియోస్, ఆడియోస్, క్లిప్స్తో ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంటెంట్తో యాడ్స్ కానీ, ఆడియో ప్రాజెక్ట్స్, సో వీటితో వాయిస్ ఓవర్ అందించేటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు. అండ్ అలాగే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో సో ఇలాంటి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్లకైతే మంచి డిమాండ్ ఉంది కాబట్టి, సో మీకు కనుక మంచి వాయిస్ ఉంటే మీరు కూడా ఇలాంటి సర్వీసెస్ను స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి ద్వారా మనకు తెలిసేదైతే ఒకటే, వ్యాపారం అంటే పెద్ద ఆఫీసు, పెద్ద పెట్టుబడి అండ్ టీమ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మన దగ్గర కనుక మంచి స్కిల్స్ ఉంటే, అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్లో మంచి మొబైల్ ఫోన్ ఉండి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, సమయం కూడా ఉంటే చాలు అని ప్రూవ్ చేసేటువంటి బిజినెస్ ఐడియాస్లో ఇవి కొన్ని అనమాట. సో మీకున్నటువంటి స్కిల్స్ని బట్టి మీరు ఇంకా ఏం చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకొని మరి మీకు మీరుగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీరు చేసేటువంటి పనులలో చక్కగా ఇంకా ముందుకు వెళ్ళాలి, బాగా ఎదగాలని నేనైతే ఆశిస్తూ మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి టైం చూసుకుంటే మన స్టూడియోస్లో 2:33 అయితే అయిపోయిందనమాట. సో మరి మన సందడి సందడికి సో హార్టీ వెల్కమ్ అయితే చెప్పేస్తూ మరి మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. మరి మీరందరూ కూడా అలా మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ని నాకు పంపించేస్తున్నారు, వెల్కమ్ టు సందడే సందడి అనేస్తున్నారు. సో ఆ మెసేజెస్తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్కి కూడా సరైన సమాధానాన్ని జత చేసి మరి నాకు వాట్సాప్ చేయడానికి మీరైతే రెడీగా ఉన్నారు కదా. ఎస్, రెడీగా ఉన్నామంటూ మాకైతే అర్థమైపోయింది. సో మరి క్వశ్చన్ మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. ఓడ నీటిలో తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? సో మరి మన లైఫ్లో ప్రతి దాని వెనకాల సైన్స్ అయితే ఉంటుంది కదా. సో అలాగా మరి బోట్స్ కానీ షిప్స్ కానీ ఇవన్నీ కూడా నీటి మీద అలా తేలడానికి ఏం ప్రిన్సిపల్, అంటే ఏ ప్రిన్సిపల్ ఆధారంగా అవి నీటి మీద తేలుతాయి? సో మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఓడ నీటిలో తేలడానికి, నీటిపైన తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి. ఒక చక్కటి పాటని ఫ్రమ్ ద మూవీ సింహరాశి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి అనమాట. సో మరి చూసేద్దాం, ఆన్సర్ చూసే ముందు మరొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. ఓడ నీటిలో తేలడానికి ఏ సూత్రం ప్రధానంగా సహాయపడుతుంది? సో మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ని జత చేసి నాకు వాట్సాప్ చేసేయండి. మరి వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటున్నారు. ఎస్, చాలా బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? అలాగే మండూరు లక్ష్మీదేవి గారు,

వెంకటగిరి నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు అంటూ భోజనం చేశారా. వెరైటీ క్వశ్చన్స్తో కూడినటువంటి సందడి సందడికి వెల్కమ్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించారు విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, సూపర్ అండి. అలాగే సుందరి గారు పెనంలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, అలాగే సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ హాయ్ అంటూ పంపించారు శామ్ గారు, ఓకే. అండ్ గోర్లకాంత్ దొడ్డి గారు పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు అంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అలాగే రాఘవేంద్రరావు గారు, సారీ రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సుమణి గారు పెడన్ నుంచి పంపించారు, ఓకే. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, ఓకే పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రేశ్వరి చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మసూం బాబా గారు నాగర్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మారాణి అక్షర కృప వలన పంపించారు. అండ్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి. అండ్ అనంతపురం నుంచి సునంద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విసు గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నిన్నే ఇష్టపడ్డాను అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్న చిత్రకారు వాయిస్ లో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చూసేద్దాం. పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి, సో వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అలాగే కౌస్తవ ఆత్మకు నంద్యాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ డైలీ రెగ్యులర్గా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే నరేష్ రోజా గారు పంపచరు మూసాపేట నుంచి, బట్ కాదండి. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎఫ్ఎం సర్దార్ గారు, సో ఇప్పుడే రేడియో ఆన్ చేసా అంటున్నారు. ఓకే అండ్ ఓకే అండి, నో ప్రాబ్లం. అండ్ మాధవి అంజలి గారు పంపించారు. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అలాగే అంజన్ దేశిరెడ్డి పల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ స్వాగతం సుస్వాగతం సందడి సందడికి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు, 2 సార్లు అదే మెసేజ్ పంపించారు, కానీ ఆ ఆన్సర్ మాత్రం పంపించలేదు. ఓకే అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కోలార్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుందరి గారు పెరంలో నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చిరతవ్య రేవంత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయిపల్లి నుంచి లక్ష్మీదేవి గారు పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు సత్తపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటి. అండ్ ఇంకా తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చే గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. పల్లవి గారు చిన్నకానూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న గారు జేఎల్ నుంచి హాయ్ అంటున్నారు, సారీ రాజోల్ నుంచి జేఎన్ గారు హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా మండూరి లక్ష్మీదేవి గారు పంపించారు. ఓకే, మాధవి ఆంజనేయులు గారు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు హాయ్ అంటున్నారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, సో మొత్తానికి ఆన్సర్ అయితే పంపించేశారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ఓడ నీటిపై తేలడానికి ప్రధానంగా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, సో ఆ సూత్రం అయితే సహాయపడుతుంది అనమాట. అండ్ అలాగే అసలు ఆర్క్

ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసా మీకు? సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు నీటిలో మునిగినప్పుడు అది తన బరువుకు సమానమైనటువంటి నీటిని పక్కకు నెడుతుంది అనమాట. సో అలా పక్కకు నెట్టబడినటువంటి నీరు ఆ వస్తువు కింద నుంచి పైకి నెట్టడానికి దాని బలాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఎవరైనా మనల్ని తోస్తున్నారు అనుకోండి, మనం కూడా వాళ్ళని ఇలా తోస్తాం కదా. సో అలా నీటికి ఉన్నటువంటి ఈ బలాన్నే బియాండ్ ఫోర్స్ అంటారు, దాన్ని ఉత్ప్లవన బలం అని అంటారనమాట. సో అలా వస్తువు ఉన్నటువంటి బరువు ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా కిందకి వెళ్తుంది, అండ్ అలాగే నీటికి ఉన్నటువంటి బలం ద్వారా దాన్ని పైకి నెడుతుంది అనమాట. సో ఇలా కిందకి లాగే బరువు కంటే పైకి నెట్టేటువంటి బలం ఎక్కువగా ఉంటే ఆ వస్తువు నీటిపై తేలుతుందనమాట. మరి ఇదంతా బాగానే ఉంది, మరి మనం కూడా నీళ్ళలో మునగకూడదు కదా. ఇలా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఎందుకు మునిగిపోతున్నాం? మనుషులు నీళ్ళలో పడితే మునిగిపోతారు కదా. సో మరి ఎందుకు అలా మునిగిపోతున్నారు, ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారు మీరు? సో ఎందుకంటే మనం పేపర్ పడవ చేసినా, పెద్ద పడవలైనా, ఓడలైనా, ఇవన్నీ కూడా ఇనుముతో చేసి ఉంటాయి. అంటే లోపల భాగం ఖాళీగా గాలితో నిండుంటుంది. కానీ మన శరీరం చూడండి, బరువైన ఎముకలుంటాయి, కండరాలు ఉంటాయి, అవయవాలు ఉంటాయి. సో దీని ద్వారా వల్ల ఏంటి అంటే మన బరువు, శరీర బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓడ ఆకారం అనేది వెడల్పుగా ఉంటుంది. సో అది తన బరువు కంటే ఎక్కువ నీటిని పక్కకు నెడుతుంది. కానీ మన శరీరం పొడవుగా ఉండడం వల్ల మనం నిలబడ్డప్పుడు ఎక్కువ నీటిని పక్కకి నెట్టలేదన్నమాట. అందుకనే నీళ్ళలో మునిగిపోయే వాళ్ళకి సలహా ఏమిస్తారంటే, ఇలా వెల్లెలకల పడుకోండి. సో అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఎక్కువ వెడల్పుగా అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం నీటిలో తేలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దానివల్ల కింద నుంచి ఉండేటువంటి బలం తక్కువగా ఉంటుంది. సో ఓడలు కానీ, షిప్స్ కానీ, మనం చేసినటువంటి చిన్న చిన్న పేపర్ పడవలు ఇవన్నీ కూడా పైకి తేలుతాయి. బట్ మనం ఏమవుతుందంటే కింద ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి బలం ఎక్కువై మనం నీటిలో మునిగిపోతాం అనమాట. సో అది మన సంగతి అనమాట. అండ్ ఒకవేళ కనుక మనం ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని వెల్లకిలా పడుకుంటే మనం కూడా తేలచ్చు. ఇదనమాట ట్రిప్ టిక్ చిన్న ఒక టిప్ అనమాట. సో ఎప్పుడైనా అనుకోకుండా నీళ్ళలో పడిపోయిన వాళ్ళు ఏంటంటే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా వెళ్ళకలా పడుకోగలిగితే కనుక మీరు తేలేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి అది సంగతి. అండ్ శంకర్పల్లి నుంచి రంగారెడ్డి జిల్లా పుత్తూరు కృష్ణ సంతోష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసుకోవాలంటే, సో మరి ఇప్పుడైతే మీకు ఒక మంచి ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను, ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేయడానికి మరి రెడీగా ఉండండి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మరి మీ అందరి కోసం ఒక చిన్న ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ మరి ఆ ఆడియో క్లిప్ విని ఏ సాంగ్ అంటే మూవీ నేమ్ అయినా కూడా మీరు మరి గెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. జిల్లాలో ప్రతి నెల 400కు పైగా టీనేజ్ గర్భధారణ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు తెలియజేస్తూ 3 నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో విజయవాడలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 ఒకే సమయంలో జరగడం ఎంతో ప్రత్యేకమైన సందర్భమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీనాథ్ శివనాథ్ తెలిపారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికి తీత, గుర్రపు డెక్క, చెత్త వ్యర్థాల తొలగింపు పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని గుణదల్లో ఏర్పాటు చేసిన సేవా సేతు అభియాన్ క్యాంపును సందర్శించిన ఏపీ ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సూచించారు. కోర్టు కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు వివాదాలను త్వరితగతిన అతి తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి సామరస్య మధ్యవర్తిత్వమే సరైన మార్గమని విశ్రాంత న్యాయమూర్తి రత్నతార స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా బేతబోలు, నాగవరపాడు చెరువులతో పాటు వాటర్ ట్యాంకులు, పైప్లైన్ పనులు, ఇటీవల శంకుస్థాపన చేసిన రహదారి నిర్మాణ పనులను ఆలస్యం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచవ్యాప్త భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల మధ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు దాదాపు 3.5 ఏళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నేడు కీలక విధానపరమైన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

ఎస్, మరి నేను అడిగినటువంటి ఈ క్వశ్చన్కి, నేను వినిపించినటువంటి ఆడియో ట్రాక్కి కరెక్ట్ మూవీ ఏంటి అనేది గెస్ చేసేసారనమాట. మన లిజనర్స్ చూసేద్దాం. అండ్ అలాగే రెస్పాన్స్ యాజ్ యూజువల్గా అలా హాఫ్ సెంచరీ దాటేసే మెసేజెస్ చూసేద్దాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తులూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ విశ్వక్ నగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషి గారు విజయవాడ నుంచి పంపించారు, బట్ కాదండి. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు సినిమా పేరు అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు, బట్ సాంగ్ అయితే అది కాదండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమని గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరేష్ రోజా పంపించారు ఆన్సర్, బట్ కాదండి, మూసాపేట నుంచి. కనకారావు గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనికపురి నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు పంపించారు, బట్ కాదండి. అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పల్లవి చిన్నకానూరు నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే దేవసేన గారు

0: తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కుమారి లక్ష్మి అన్నయ్య, సో వీరు అందరు పంపించారన్నమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే మధుప్రసాద్ గారు తలంపాడు దొరవారి సత్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూలు నుంచి మసూమ్ బాబా గారు. ఎస్ మూవీ నేమ్ అయితే కరెక్ట్ అండి, బట్ సాంగ్ అయితే అది కాదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఓకే. అలాగే సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డ దేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం సందడి సందడిలో. మరి నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బట్ సినిమా పేరు అయితే కాదండి, హీరో అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అశోక్ గనవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి నెమ్మార్ నుండి పున్న వెంకటేశం హేమలత గారు, సో ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. మండూరు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంకాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి హేమ రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ రోజా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆశేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సో ఓకే అండి, క్వశ్చన్ అలాగే ఆన్సర్ కూడా రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ మంచి పాటలు ప్రసారం చేస్తున్నారంటున్నారు. వెంకట్ సాయి యుగంధర్ సాయి సుధని బాబు గారు పంపించారు. ఓకే. విజయవాడ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వర్గ శివయ్య ముంత పెద్దన గారు పంపించారు. రాజవ నుంచి బోరల్లి సంధ్య గారు చిలుక కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే. నాగర్కల్ నుండి మసూమ్ బాబా గారు, సారీ, కరెక్ట్ ఆన్సర్ అండి. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఇందాక మనం విన్నటువంటి ట్రాక్ ఏ సినిమాలోది అంటే

ఈసీజీ ఏ అవయం అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందరి కోసం దళపతి చిత్రం నుంచి ఆ లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మరి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మరి మామూలు రెస్పాన్స్ కాదన్నమాట. సో హాఫ్ సెంచరీ కాదు, సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వచ్చేసాం. సో మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. విశ్వజ్ఞ గారు విజయం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట్ సాయి యుగంధర్ సాయి సుధాని బాబు గారు విజయవాడ నుంచి స్ట్రీట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శివప్రియ చంద్రశేఖర్ షణ్ముఖ ప్రణతి గురు మోక్షజ్ఞ కొత్తపేట మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు బట్ మీ పేరైతే పంపించలేదు, హౌస్ గారు పమిడి నుంచి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆశీష్ గారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. రాజోల్ నుంచి జయన్న గారు. ఆచార్య చిరంజీవి గారు దమ్మయ్యగూడ హైదరాబాద్ నుంచి. నార్కట్పల్లి మండలం నెంబానీ నుండి పున్నా వెంకటేశం హేమలత గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ అలాగే చిత్తూరు నుంచి అన్నా గారు ఓకే, రమణయ్య గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల నుంచి, అలాగే సీను గారు ఐరాల నుంచి, భూమిక మార్కాపురం నుంచి, అలాగే పాలెంపోలే గారు అళ్ళగడ్డ నుంచి, సుందరి గారు పెనవలూరు నుంచి, అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదన్ పోచంపల్లి నుంచి, వేణు గారు జయంపు గ్రామం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, రమేష్ దుంతి గారు అనంతపురం నుంచి, మహబూబు కలీం గారు ఆత్మకూరు నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి, అండ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష గారు కర్నూలు నుంచి, అండ్ అలాగే సుజాత శ్రీనివాస్ గారు దండదేవరపాడు నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, అలాగే బట్ మీ పేరు పంపించలేదండి, ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు నుంచి, అనంతపురం నర్సాపురం నుంచి, నాగేష్ లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి. అండ్ సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, అలాగే ఇన్నమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్. అలాగే శృతి గారు అఖిల కందికాయపల్లి విలేజ్ నుంచి. అండ్ ఇంకా సందడి సందడి సూపర్ అంటున్నారు నాగర్ కర్నూలు నుండి ఎండి ఫజల్, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సింధు గారు స్వీడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ ఇంకా అబ్దుల్ రజాక్ బీదర్ కర్ణాటక నుంచి. అండ్ అలాగే కర్నూలు జిల్లా గూడూరు నుంచి సూర్యబాబు గారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ ఇంకా శంకర్పల్లి పొదుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే.
2: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్, అయితే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అండ్ కర్నూలు జిల్లా గొనిగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి, అలాగే టైలర్ రమేష్, అలాగే పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుంచి ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, అలాగే సునంద గారు అనంతపురం నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి, అండ్ ఇంకా బృందావన పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, అలాగే మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు, రాజోల నుంచి బోరెల్లి సంధ్య గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ జాన్కంపేట్ యమున నిజామాబాద్ నుంచి, అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, పేటర్ నుంచి కాగితాల ఉమా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు.

ఎస్ ఇంకా పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి గారు అండ్ తిరుపతమ్మ కుటుంబ సభ్యులు, అండ్ భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా విసు గారు గుంటూరు నుంచి, అండ్ నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మి కాజాగ్రామం నుంచి, సో అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాను గారు బెలుగప్ప నుంచి, పాపారావు గారు టి నర్సాపురం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నందిగామ నుంచి తేజస్విని గారు, అలాగే సత్యసాయి కంగన కొండరెడ్డి నాగేంద్రరెడ్డి గారు, సో వీరందరూ కూడా పంపించారు. కనకారావు గారు పెడ నుంచి, కర్ణాటక బళ్ళార్ నుండి సుభాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంత పెద్దన, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి పంపించారు. అలాగే మావో ఇందిర మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రామనగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఖాదర్బాద్ విలేజ్ పొదుటూరు నుంచి వడ్డే రంగా గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ రోజా, సో పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, మరి ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు అని అడిగాను కదా. ఎస్, మరి ఈసీజీ అనేది గుండె యొక్క పనితీరు, అంటే గుండె నుంచి రక్తం సరఫరా అన్నిటికీ సరిగా వెళ్తుందా, ఏమైనా వాల్స్ బ్లాక్ అయ్యాయా, లేకపోతే ఇంకా ఇతరితర విషయాలు గుండెకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఈసీజీ అయితే తీస్తారనమాట. సో మరి అది కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, యమధర్మరాజు వాహనం పేరేమిటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244114. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసేద్దాం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు పంపించారు. సో అందరూ నాకు తెలిసి అంటే యానిమల్ ఏంటి అనేది పంపించారు తప్పించి, నేను అడిగింది ఏంటి అందరూ పప్పులు కాలేసారనమాట. సో యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి అని అడిగాను, వాహనం ఏమిటి అని అడగలేదు. సో అందరూ అదే పంపించారు ఆన్సర్. ఓకే, ఎనీవేస్ మరి చూసేద్దాం. విశ్వక్నగర్ విజయవాడ నుంచి, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కనకారావు గారు పెడ నుంచి, సుందరి గారు పెనవుల నుంచి, నందిగాం నుండి తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మార్కాపురం నుండి టైలర్ మస్తానావలి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మాధవి ఆంజనేయులు గారు భూదన్ పోచంపల్లి నుంచి, శివప్రియ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంగళగిరి నుండి, భాస్కర్ గారు పెడ నుంచి, ఓకే కరెక్ట్గా పంపించారండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి పంపించారు. ఓకే, దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి పంపించారు. అలాగే జయం భాషా గారు కర్నూలు నుంచి, అనంతపురం నుంచి సునంద గారు, అలాగే ఆత్మకూరు నుండి ఆశేష్ గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు బట్ పేరు అయితే పంపించలేదు. భూమిక మార్కాపురం నుంచి సీను ఐరాల గారు, అలాగే మసూం బాబా గారు యమహా బైక్ అంటున్నారు. ఓకే ఓకే.

0: కొల్లాపూర్ నుంచి, అండ్ అలాగే పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి. సో అందరు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, మల్లికార్జున అభిరామ్ గారు, అలాగే బాలాజీ గారు హైదరాబాద్ నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆశ శ్రీనివాస్ మ్యాంగ్లూర్ నుంచి, నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, అండ్ కర్నూలు జిల్లా నుంచి సూరిబాబు గారు, అండ్ నాసిక వేణు దేశాయపేట నుంచి. ఓకే, వేరే పేరు ఏమైనా ఉందా తెలియదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి. అలాగే ఇనవడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లావణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మండూరు లక్ష్మీదేవి గారు, అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వర గారు, రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి, అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, చిలుక నారాయణ జానకంపేట నుంచి, అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య గారు అండ్ లక్ష్మీదేవి కందికాపల్లి నుంచి, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపిచర్ల నుంచి, అలాగే శంకర్ పైడిపల్లి వరంగల్ నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, బళ్ళారి నుండి సుబాన్ రషీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు, విజయ పరమేష్ ముంతకల్ నుంచి, సారీ గుంతకల్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నిజామాబాద్ నుంచి, అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, నాగేంద్ర రెడ్డి గారు, అలాగే ఎస్ సూపర్ అందరిలోకి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి, సో పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కౌస్తభ గారు ఆత్మకూరు నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు, అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ శృతి గారు అఖిల కందికాయపల్లి నుంచి, అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి, అలాగే కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి గారు, అలాగే మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. ఇంకా మరి చూసేద్దాం మన లిసినర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, దేవసేన గారు తిరుపతి నుంచి, పాపారావు గారు టి నరసాపురం నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు వాదన్ నుంచి, అండ్ అలాగే అనంతపురం నుంచి బెలుగప్ప గారు, అలాగే పోలవరం నుండి భాస్కర్ రాణి గారు, అండ్ గుంటూరు దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వెంకటాచలపతి గారు, అలాగే రమేష్ గారు. ఓకే అండి. పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం. ఓకే. అలాగే హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే పెద్దవడుగూరు విలేజ్ అనంతపురం నుంచి కుమారి లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే హాయ్ అంటూ పంపించారండి కోటేశ్వరరావు గారు, అండ్ నల్లమ్మ పాపనేపాలెం నుండి పంపించారు, అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదులూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, శేషసాయి రోహన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, అండ్ రామన్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ గారు పంపించారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, దస్తగిరి సంధ్య పొదులూరు కడప నుంచి, అండ్ అలాగే నరేష్ రోజా మూసాపేట నుంచి, మావో ఇందిరా మంగళగిరి నుండి, అలాగే దంపులూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటున్నారు. సో మరి మీరు అలా వింటూ ఉండండి, నేను మధ్యలో అలా వచ్చేస్తూ ఉంటాను. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ రవీంద్ర చంద్రకళ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కేవీ భూమిక మార్కాపురం నుంచి, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన పోచంపల్లి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ విజయలక్ష్మి గారు పెద్దగొండ నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే

బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, యమధర్మరాజు గారి వాహనం పేరు యాక్చువల్గా దున్నపోతు. సో దాన్ని పౌండ్రకం అంటారు, ఇలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే అసలు పేరు దున్నపోతును సంస్కృతంలో పౌండ్రక అని పిలుస్తారనమాట. సో అది కూడా మేల్ బఫెలో, అది సంగతి. అండ్ ఎస్, అందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, సూపర్. సో మరి ఇదన్నమాట ఈరోజు మన సందడి సందడి. అండ్ మరి మన సందడి సందడికి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం మనకు సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

నమస్కారం. వివిధ భారతీయ ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. నాయకత్వం, సేవాభావం, వికసిత్ భారత్ పట్ల భారతదేశానికి ఉన్న దార్శనికతను ప్రశంసిస్తూ భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తోబ్గే రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఈరోజు పంచుకున్నారు. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధన జరిపిన ఫ్రాన్స్కు చెందిన హెన్రీ కగాన్, జపాన్కు చెందిన కెన్సో సోవాయిలు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శాస్త్రీయ పరిశోధన, విద్యారంగం, సామర్థ్య నిర్మాణం, వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్, ఘనా దేశాలు రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సిల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయ టీబీ వ్యాధికారక క్రిమిని కనుగొన్నారని, దీని నియంత్రణకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఇది ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్బంగా ఆయన నాయకత్వాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ, ఆయన దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2027 దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తుందని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2001లో అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానం నేటితో 25 సంవత్సరాల రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధానమంత్రి పేరు మీద గుంటూరు జిల్లా వెంకటపాలెం ఆలయంలో ప్రధాని వికసిత్ భారత్ రజసంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు పూజలు చేశారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను, మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలో 59,45,000 పైగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 71 మంది లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈరోజు అందించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4 గంటల 5 నిమిషాలు అయితే కావస్తుంది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. ఎస్, మరి వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం ఈరోజు 1 సింగర్ సాంగ్ అనమాట. సో మరి ఎవరు ఆ సింగర్ అంటే శ్వేతామోహన్. సో శ్వేతామోహన్ గారు ఆలపించినటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

0: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయిపోతే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ అలాగే మరి మనమైతే ఇప్పుడు ఇంకా వినబోతున్నాం అండ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్లా. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేసేయాల్సిన టైం అయితే వచ్చేసింది కదా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ అలాగే మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతోపాటు లేడీస్కి, మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి ఫర్ ఫాదర్స్. ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో

వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి, అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే, మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే ఇది చాలా సులభం అవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. భార్యాభర్తల్లో అవగాహన ఉండేవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాలు కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్నే కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు. కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం, ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులను నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. 1, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. 2, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. 3, ఇంటి ఖర్చులకు సహకరించండి. మీ ఆదాయంలో కొంత పొదుపు చేయాలి. 4, మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. కుటుంబ బాధ్యతలున్నాయని గుర్తుంచుకోండి. మీకు తగినంత బీమా సౌకర్యం ఉండాలి. అత్యవసర నిధి కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీస్లో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం, కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి.
10 మందిలో ఉన్న

వచ్చినప్పుడు ఆమె గురించి రెండు మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకొని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెట్టినటి వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి. కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయ పాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగిక పరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ మే బి ది హస్బెండ్ ఆర్ ది వైఫ్. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురుచూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం ధారబోసే భార్య ఎదురుచూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదనను గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకుని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ టాటా, బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ప్రత్యేక తీర్మానం ఆమోదించిందని మంత్రి కొలసు పార్దసారథి తెలిపారు.

తల్లికి వందనంకు 10,208 కోట్ల రూపాయలు కేటాయించి 68.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కల్పించడంతో పాటు వసతి గృహాలు గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంచినట్లు మంత్రి చెప్పారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏర్పాటైన ప్రీమియర్ ఎనర్జీస్ 7 గిగావాట్ల సౌర విద్యుత్ సెల్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ఉత్పత్తి రూపంలోనూ కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపేట పట్టణం విద్యోగవర్గంలోని 7 గురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12,39,000 చెక్కులను ఈరోజు స్పీకర్ నర్సీపట్నంలో పంపిణీ చేశారు. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా రంపచోడవరంలో 5K రెడ్ రన్ నిర్వహించారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు డ్రగ్స్కు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు. విజయనగరం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ప్రత్యేక వ్యక్తిగత ఫిర్యాదులు సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 16వ తేదీన తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. యూపీఐపై విధించిన చిన్నపాటి ఎండీఆర్ ఛార్జీల వల్ల లావాదేవీలపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు సూచీలపై ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఈ ఉదయం 72,965 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా సూచీ నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడే 72,468 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 429.11 పాయింట్లు కోల్పోయి 72,638 వద్ద ముగిసింది. ఢిల్లీలోని డిస్టిక్ కోర్టుల్లోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 10వ తరగతి, డిగ్రీ, షార్ట్ హ్యాండ్, టైపింగ్, డ్రైవింగ్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 11. వివరాలకు వెబ్సైట్ dssb.delhi.gov.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

మీరు విన్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్జెల్ట్ నందా అండ్ మనం అన్నాము బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ వింటూ గీత్ గాథా చల్ ప్రోగ్రాంలో. సో సంగీతానికి భాషతో సంబంధం ఏముంది చెప్పండి, మరి అందుకనే బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ అన్నీ కూడా మీకోసం వినిపిస్తూ ఉన్నాను. మరి ఈ పాటలు వింటూ రీసెంట్గా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తున్న ఒక ఫిలిం గురించి అయితే మీతో షేర్ చేసేస్తాను. మరి అది ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. బట్ ఈ లవ్లీ ట్రాక్ వినిపించిన తర్వాత మరి ఇప్పుడైతే మీకోసం వినిపిస్తున్నాను బాడీగార్డ్ ఫిలిం నుంచి ఇంకొక లవ్లీ మెలోడియస్ ట్రాక్ స్టేట్ యూంటూ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అర్జే అల్త్నందా.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

దిల్ దే చుకే సనమ్ ఫిల్మ్ నుంచి టైటిల్ ట్రాక్ విన్నారు కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నంద అండ్ మనమునము గీత్ గాథ వచ్చిన ప్రోగ్రాంలో. సో సంచలనం సృష్టించిన సినిమా అని చెప్పాను. ఎందుకు అవర్డ్ యూస్ చేశాను అంటే, రీసెంట్ టైమ్స్లో అంటే మనం కనుక ఒక 5 to 10 years వెనక్కి వెళ్తే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అన్ని లాంగ్వేజెస్ ఫిలిమ్స్ కూడా మనకి లాంగ్వేజ్ అంటే డబ్ చేసి కూడా అవైలబుల్ ఇన్ అదర్ 5 languages, 6 languages అని చెప్పి సో ప్రొడ్యూసర్స్ దాన్ని మనకి రిలీజ్ చేసేస్తున్నారు. సో అన్ని ఫిల్మ్స్ మనం ఆల్రెడీ వేరే లాంగ్వేజ్లో చూసినప్పటికీ దాన్ని మళ్ళీ హిందీలో తీసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టింది అంటే ఆ యాక్టర్స్ అండ్ ఇంకా ఆ ఫిలిం టేకింగ్ ఎలా ఉంది హిందీలో చూడ్డాము అని చెప్పి ఆడియన్స్ వెళ్తున్నారు. అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండ్ ఇంతకీ మీకైతే అర్థమైపోయి ఉంటుంది అక్టోబర్లో అసలు ఏ బాలీవుడ్ ఫిలిం రిలీజ్ అయింది అండ్ అది కూడా దేనికి రీమేక్ అని చెప్పి. అజయ్ టబు అండ్ ఇంకా శ్రేయా శరణ్, సో ఈ 3 names వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఎస్, దృశ్యం ది కంక్లూజన్. సో మలయాళం ఫిలిం దృశ్యం ఆధారంగా, సో ఆల్రెడీ మలయాళంలోది కూడా చాలామంది చూసేసి ఉంటారు ఓటీటీలో, ఆ తర్వాత తెలుగులో కూడా మరి వెంకటేష్ గారు దాన్ని రీమేక్ చేయడం జరిగింది, దాన్నే మళ్ళీ హిందీలో అజయ్ దేవగన్ తీయడం జరిగింది. అయితే దృశ్యం 3 రీసెంట్గా రిలీజ్ అయింది. అయితే యాజ్ ఇట్ ఈజ్ మలయాళం ఫిలిం కాకుండా కొంచెం చేంజెస్ చేసి దృశ్యం 3 ఆర్ దృశ్యం 3 కంక్లూజన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్స్లో ఆడుతుంది. అండ్ అంటే కొంతమందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనం మలయాళంలో చూసాం హిందీలో ఎలా ఉంటుందబ్బా అని చెప్పి కొంతమంది. అండ్ ఇంకా ఏ లేదు లేదు అసలు ఐ థింక్ అజయ్ దేవగన్ మస్ట్ హ్యావ్ రాక్డ్ అని చెప్పి, ఆర్ కొంచెం స్క్రిప్ట్ చేంజ్ చేసాం అని చెప్పారు కదా ఏం చేంజ్ చేసి ఉంటారు అని చూడడానికి. మొత్తానికి అయితే సక్సెస్ అయినప్పుడు ఆ ఫిలిం వెనకాల ఎవరైతే అంటే రైట్ ఫ్రమ్ లైట్ బాయ్ టు మేకప్ మ్యాన్ అందరికీ కూడా ఆ సక్సెస్లో ఆ వాటా ఉంటుంది అండ్ ఐ థింక్ అంతమంది కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో ఎస్, మరి దృశ్యం ది కంక్లూజన్ దీని గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం అయితే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను. అరే మరీ మెలోడియస్ పాటలు వినిపించేస్తున్నాం అంటుందా ఇవాళ, ఆ మూడికి తగ్గట్టుగా క్లైమేట్ కూడా కూల్ కూల్గా ఉంది అనుకుంటున్నారా? సో ఓకే, డోంట్ వరీ, కొంచెం మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి ఒక ఫాస్ట్ బీట్ ట్రాక్ మీకోసం ఫ్రమ్ ద ఫిలిం అగ్నిపత్. స్టడీ ఉంటుంది వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నందామర్ మున్నాం గీత్ కథ చల్ ప్రోగ్రామ్లో. సో వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో వినడానికి ఓన్లీ మెలోడీలా అనిపించిన ఇట్ హ్యాస్ ఇన్డెప్ మీనింగ్, అంటే లైక్ లైఫ్లో హౌ టు మూవ్ ఆన్ అన్నట్టుగా ఎంతో అందంగా ఈ పాటలో తు అనే ట్రాక్లో, ఎస్పెషల్లీ సెకండ్ బ్యార్ అయితే ఇస్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు దృశ్యం ది కంక్లూషన్. సో అయితే దృశ్యం 1 and 2 మలయాళం ఫిలిం రీమేక్ అని అందరూ, ఐ మీన్ లైక్ దే అనౌన్స్డ్ ఇట్స్ రీమేక్, కానీ దృశ్యం ది కంక్లూజన్ మాత్రం ఇట్స్ ఒరిజినల్ స్టోరీ, అంటే దాన్ని కనెక్ట్ చేస్తూ క్రియేట్ చేసిన స్టోరీ. బట్ మలయాళంకి దీనికి అసలు ఏ సంబంధం ఉండదు అని చెప్పి అనౌన్స్ చేసేసరికి ఇంకా ఆ ఎంథూజియాజం అనేది ఆడియన్స్లో పెరిగిపోయింది అని చెప్పచ్చు. సో అభిషేక్ పాఠక్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈ దృశ్యం ది కంక్లూషన్కి అందించడం జరిగింది. అండ్ ఎస్, అజయ్ దేవగన్ అండ్ టబు సో లీడ్ హీరో హీరోయిన్గా వర్క్ చేసిన వీళ్ళిద్దరూ ఇలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో పోటా పోటీగా నటించడం కూడా ప్రేక్షకులు స్క్రీన్ పైన చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యాజ్ యూ ఆల్ నో, దృశ్యం స్టోరీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అక్టోబర్ 2 ఆ రోజు గాంధీ జయంతి, మన అందరం ప్రమోషనల్ వినడానికి అని చెప్పి మన తెలుగులో అయితే ఎలా అయితే వెంకటేష్ గారు చెప్తారో, సో ఫస్ట్ దృశ్యం 1 and 2 ఫిలిమ్స్ కూడా ఇదే కాన్సెప్ట్తో రావడం వల్ల ఆ గాంధీ జయంతి ఆర్ ఆ క్రైమ్ జరిగిన డేట్ అక్టోబర్ 2 అవడం వల్ల

మేబీ ఐ థింక్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిలిం యూనిట్ వాళ్ళు అదే డేట్న, అంటే ఇదృశ్యం ది కంక్లూజన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ స్టోరీలో ఉన్న ఆ డేట్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆర్ ఆ డేట్ ప్లేస్ అ మేజర్ రోల్ కాబట్టి ఆ రోజు రిలీజ్ చేశారు అని చెప్పొచ్చు. సో వాటెవర్, మొత్తానికైతే ఈ మిస్టరీకంతా ఫుల్ స్టాప్ పెట్టే ఈ థర్డ్ సీక్వెల్ దృశ్యం ది కంక్లూజన్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎంత సేస్ యూఆర్ అజయల్ నందా. అండ్ ఎస్, ఢిల్లీ 6 ఫిల్మ్ నుంచి టైటిల్ ట్రాక్ అయితే వినేశారు కదా, ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని చెప్పచ్చు. ఎప్పుడూ కూడా టూరిస్టులతో, అండ్ ఇంకా అలానే అక్కడికి వర్క్ చేయడానికి వచ్చిన వలస వచ్చిన ఎంప్లాయీస్ తోటి, అండ్ ఇంకా ఢిల్లీ పీపుల్ తోటి, అసలు డే అండ్ నైట్ ఇట్ లుక్స్ సేమ్ బికాస్ పీపుల్ ఆర్ సో యాక్టివ్ ఇన్ దర్ వర్క్స్. అండ్ ఇంకా అలానే ఇందాక చెప్పినట్టుగా ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఢిల్లీ. అండ్ ఎస్, మనమైతే మాట్లాడుకున్నాం దృశ్యం ది కంక్లూషన్ ఫిలిం గురించి. సో అయితే మలయాళం ఫిలిం దృశ్యం 3లో ఎక్కువ, అంటే లైక్ జస్ట్ లైక్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్, ఎక్కువ శాతం ఆ క్లూస్ అండ్ ఆ మిస్టరీ క్రైమ్ దీని చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈ హిందీ వెర్షన్లో మాత్రం

దృశ్యం ది కంక్లూజన్ ఇట్స్ ఒరిజినల్ స్టోరీ, అంటే వాళ్ళు ఒరిజినల్గా ఒక స్టోరీని క్రియేట్ చేశారు అని చెప్పారు కదా. అండ్ క్లైమాక్స్ కూడా ఎక్కువగా కోర్ట్ రూమ్ డ్రామా. సో కోర్టులో జరిగే ఆ ఇన్వెస్టిగేషన్స్, అడిగే ఆ క్వశ్చన్స్కి ఎక్కడ దొరికిపోకుండా కాన్ఫిడెంట్గా చెప్తారు. సో అదంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ప్లాన్ చేసి దృశ్యం ది కంక్లూజన్లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. సో ఎస్, అండ్ మేబీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అందుకని చెప్పే అందరూ అంత ఇంట్రెస్టింగ్. అంటే కోర్ట్ రూమ్ డ్రామా ఎప్పుడు అలాంటి ఫిల్మ్స్ మనం ఓ మై గాడ్ ఫిల్మ్ నుంచి చూస్తున్నాం. సో అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఈ దృశ్యం ది కంక్లూజన్లో కూడా, సో ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్స్ అంతా కూడా ఈ కోర్ట్ రూమ్ డ్రామా పెట్టి ఫైనల్లీ ది కంక్లూజన్ ఏమిచ్చారు అని చూడ్డానికి ప్రేక్షకులు ఈ ఫిలింని థియేటర్స్ వరకు వెళ్ళి చూడటం జరుగుతుంది. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి గీత్ కథ చెల్ అండ్ ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి గీత్ కథ చెల్కి టోటోపే చెప్పేద్దాం. సో ప్రతి మీ అందరి కోసం ధురంధర్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టూడియో టోపే విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్నందా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఆసియా క్రీడల్లో రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి మాతృభూమి పేరును నిలబెట్టిన క్రీడాకారులు శ్రీచరణి, గణేష్ మణిరత్నం, ధీరత్, జ్యోతి సురేఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయంగా రాణించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మూడు క్రీడాంశాల్లో రాష్ట క్రీడాకారులు 3 స్వర్ణాలు, 2 రజత పతకాలు, 3 కాంస్యాలు సాధించి మొత్తం 8 పతకాలు సాధించారని శాప్ ఎండీ భరణి తెలిపారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. విశాఖ మెట్రో, బీచ్ క్యారిడర్ ప్రాజెక్టులకు ఆమోదం కోరడంతో పాటు నదుల అనుసంధానంపై అధ్యయనం చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో కేటాయించిన జగనన్న కాలనీలో ఇల్లు కట్టాలనుకుంటే ఫ్లాట్లు ఇవ్వాలని, ఫ్లాట్లు దక్కిన వారు తమకు అక్కర్లేదని చెబితే వేరే ప్రాంతంలో ఇవ్వాలని, అలాగే ఆ కాలనీలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను వేరే వారికి కేటాయించాలని రాష్ట మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక

లెక్కలు నివేదికలను సిద్దం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని, ఇదే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పల్లె పండుగ 3.4లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని పలు గ్రామాల్లో పలు రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఎకరం సాగు భూమి వివరాలు పక్కాగా నమోదు చేయాలని, ఈ క్రాప్ నమోదులో పొరపాట్లకు తావివ్వకూడదని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నడకుదురు గ్రామంలో పర్యటించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్లోని పలు విభాగాల్లో 365 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 21.

0: చేస్తుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

గుడ్ ఈవినింగ్, ఆదాబ్, సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ట్ నందా. అండ్ మనం ఉన్నాం మనందరి ఫేవరెట్ షో కృష్ణా తీరంలో. సో అయితే ఈ రోజు షోని జనతా గ్యారేజ్ ఫిలింలోంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్తో స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎప్పుడు మార్నింగ్ మనం కాఫీ టైంలో కదా అసలు ఈ ప్రణామం ప్రణామం అంటూ జనతా గ్యారేజ్ సాంగ్స్ వింటాం, మరి ఇవాళ ఏంటబ్బా అనుకుంటున్నారా? సో ఎస్, జనతా గ్యారేజ్లో ప్రణామం ప్రణామం కాదు కానీ ఒక వండర్ఫుల్ ట్రాక్ అయితే మీకు వినిపిస్తాను. అండ్ అసలు ఆ ట్రాక్కి ఈరోజు మనం షోలో మాట్లాడుకోబోయే ఆ టాపిక్కి ఏంటి లింక్ తెలియాలి అంటే ముందైతే షో స్టార్ట్ చేయాలి కదా. సో ఎస్, మరి జనతా గ్యారేజ్ ఫిలిం నుంచి ఈ లవ్లీ అండ్ పవర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: మన కోసం మన ఫ్యామిలీ కోసం బ్రతికితే గొప్పే ముందు చెప్పండి. ఇలా జనాల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం ఉంటేనే ఆ లైఫ్కి ఒక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. జనతా గ్యారేజ్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు మరి ఇంతకీ మన టాపిక్కి, అండ్ ఈ పాటకి ఈ సినిమాకి ఏంటి సంబంధం ఇవన్నీ తెలుసుకుందాం. బట్ రైట్ నౌ అయితే స్టూడియోలో సమయం 6:10. ఇప్పుడు వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: చలో పెడదామా ఇన్వెస్ట్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి బోపతిరాజు శ్రీనివాస్

0: మహా పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం లభించింది. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు మార్గం సుగమం చేస్తూ 2026 ఉన్నత విద్యా పాలసీకి, విద్యా చట్ట సవరణకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ పెంచేందుకు సైతం అంగీకారం లభించింది. రేపల్లె ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ వంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉద్యానవన రంగాన్ని డిజిటల్ బాట పట్టించే ఏపీ హెచ్ఎంఎస్ వ్యవస్థకు కేబినెట్లో ఆమోదం లభించిందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా విధుల్లో ఉండగానే మరణించి అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 5,000 చొప్పున గరిష్టంగా 1,50,000 వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రతిపాదించారు.
0: రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమై విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోరనున్నారు. నదుల అనుసంధానంపై కూడా అధ్యయనం చేయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా ఎల్నినో దృష్ట్యా కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కోరనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సహాయం కోరనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు రేపు కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై గోదావరి వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రేపు ఢిల్లీలో ప్రారంభం కానున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సు కర్టెన్ రైసర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకి ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే కీలకమని, ఏపీఐఐసి సింగిల్ విండో మెకానిజం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 7.8 వృద్ధి రేటుతో భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. విశాఖపట్నం గేట్వే ఆఫ్ ఎకానమీగా దేశంలో గుర్తింపు పొందుతోందని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.
2: Andhra has brought this new term into the conversation, which is speed of doing business. And through our APIIC's single window mechanism and plug and play industrial zones, many industrial projects and expansions are now being enabled in a record time of 6 to 12 months. Whereas if you look at the average across the country, it is around 18 to 24 months of several standard processes. That can mean saying that an investor is saving 6 months and time saved is money saved.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా సాంస్కృతిక నాగరికత చైతన్య పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మితమైన రామమందిరం భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక 2025 నవంబర్ 25తో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణంగా కాకుండా భారతీయ నాగరికతతో ముడిపడిన సాంస్కృతిక వారసత్వాన్ని పునఃస్మరించుకునే సందర్భంగా నిలిచింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక వసతుల అభివృద్ధి

0: పూజకి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాత్రికులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అయోధ్య ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: టెంట్ మే నహీ రహేంగే హమారే రామలలా అబ్ దివ్య మందిర్ మే రహేంగే. మేరా పక్కా విశ్వాస హై, అపార శ్రద్ధా హై, కి జో ఘటిత హువా హై ఇస్కి అనుభూతి దేశ్ కే విశ్వ కే కోనే కోనే మే రామ భక్తో కో హో రహీ హోగీ. యే మాహోల్, యే ఘడీ ప్రభు శ్రీ రామ కా హమ్ సబ్ పర్ ఆశీర్వాద్ హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరా శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవాజ్యోతి యాత్రను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజుతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ జీవితం దేశ సేవకు, పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైందన్నారు. సేవే సంకల్పం, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలను తమకు కావలసినప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా తామున్న చోటు నుంచే తమ మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్ తెలిపింది. మనమిత్రలోని రెవెన్యూ సేవల విభాగంలో పౌరులు రీఎష్యూయన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో తమ ఆధార్ నంబరును పొందుపరిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపీ అందులో నమోదు చేసిన తర్వాత కొన్ని వివరాలను నింపాల్సి ఉంటుంది. తరువాత కుల ధృవీకరణ పత్రం పొందడానికి కావలసిన 40 రూపాయల రుసుమును వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే చెల్లించవచ్చు. ఒకసారి చెల్లింపు అయిన తర్వాత వాట్సాప్లో మీ కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాలు జారీ అయిన వారు తమ కుల ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా తమకు కావలసిన సమయంలో కావలసిన చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరా శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ నందా. అండ్ మనం విన్నాము కృష్ణా తీరం ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మరి జనతా గ్యారేజ్ ఫిల్మ్లో లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో ఇందాక చెప్పినట్టుగా మీకు డౌట్ వచ్చి ఉంటుంది, జనతా గ్యారేజ్ అన్నాను ఏంటబ్బా స్పెషల్ అంటే, ఒక్క చెంప మీద కొట్టి గట్టిగా అరిస్తే ఆర్గ్యుమెంట్ గెలుస్తామనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని జనతా గ్యారేజ్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్ గుర్తుందా? సో రియల్ లైఫ్లో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతూ ఉంటుంది చాలాసార్లు కదా. మనలో చాలామంది ఏమనుకుంటామంటే, ఏదైనా డిస్కషన్ లేదా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు గట్టి గట్టిగా అరిచేస్తే మనమే కరెక్ట్ అని చెప్పి, మనమే గెలిచేశాము అని చెప్పి అనుకుంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ అలా గట్టిగా అరవడం వల్ల మీ ఈగో సాటిస్ఫై అవుతుందేమో కానీ చాలా రిలేషన్షిప్స్

దెబ్బతింటాయి. అండ్ మిమ్మల్ని ఒక ఫూల్లా చూస్తారు అందరూ. అరే వీడు అరిచాడు కానీ వీడు మాట్లాడిన దానిలో అసలు ఏమన్నా పాయింట్ ఉందా అని లోపల అనుకుంటారు. మేబీ బయటికి చెప్పకపోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ అరుపుల స్టేజ్లో, అంటే ఆ మాన్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపాలనుకుంటారు చెప్పండి.

వినడానికే ఈ పదం ఎంత ప్రశాంతంగా ఉందో కదా. మరి ప్రశాంతమైన కమ్యూనికేషన్తో మన సంబంధాలని ఎలా నిలబెట్టుకోవాలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మరో బ్యూటిఫుల్ ట్రాక్ అండ్ అలానే ఫ్యూ మెసేజెస్ వచ్చేసాయి. సో వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ స్వాగతం అంటూ చాలా రోజులుగా అంటున్నారు. అయ్యో లేదండి, నేను వచ్చాను, లాస్ట్ వెనస్డే కూడా వచ్చాను. అండ్ ఇంకా రండి రండి, అల్కనంద గారు మీ సందడి లేక విజయవాడ టెంపరేచర్ అంతా హై అయిపోయిందండి. అయ్యో, సో ఊరికే జ్వరం వచ్చిందంట, అందుకే మరి కూల్ చేయడానికి ఈ సూపర్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. ఫ్రమ్ ద ఫిలిం గురుకాంత్ అండ్ ఇందుకే ఈ మెసేజ్ పంపించింది చందు. సో ఎస్, మరి మీ అందరి కోసం గురుకాంత్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టిట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ అజల్ నందా అండ్ మనం ఉన్నాము కృష్ణా తీరంలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి. నిజంగా చెప్పాలంటే ఐ థింక్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో గొడవ పడని వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ చేస్తూనే ఉంటారు. అయితే గొడవ పడాలి, తప్పులేదు, కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ధర్మం కోసం పోరాడాలి. అంతేగాని నేనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ గొడవలు అవసరమా చెప్పండి? అది కూడా మీరు కాన్ఫిడెంట్గా ఏదన్నా విషయం గురించి చెప్పాలి అనుకుంటే కొంచెం వాయిస్ రేస్ చేసి చెప్పినా పర్వాలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అంటారు కదా, అలా సగం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళే ఈ గట్టి గట్టిగా అరవడాలు, ఇంకా ఆర్గ్యూ చేయడాలు లాంటివి చేస్తుంటుంది. ఆ టైంలో నిజంగా వాయిస్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? ఇదిగోండి ఇప్పుడు నేను నవ్వుతున్నట్టుగా, వీళ్ళు వీళ్ళ పిచ్చి అనుకుని అసలు ఆ జోలికే వెళ్లకుండా కామ్గా ఉంటారేమో. అంతే కదా, బికాజ్ వాళ్ళు వినే స్టేజ్లో లేనప్పుడు అసలు చెప్పి యూజ్ ఏంటి చెప్పండి? మరి ఈ చిన్న లాజిక్ మనందరం ఎలా మిస్ అయిపోతున్నామో రియలీ ఐ డోంట్ నో. అండ్ ఆ లాజిక్ ఎవరు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్. సో వాస్తవానికి మన మధ్యన జరిగే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా 90% అవతల వాళ్ళు చెప్పేది మనం సరిగ్గా వినకపోవడం వల్ల వచ్చేవే. సో కొంచెం ఓపిక్గా ముందు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే అది కాదు నువ్వు అసలు అప్పుడు అలా అన్నావు కాబట్టి నేను ఇలా అని చెప్పి మనం ఇంటరప్ట్ అయిపోతూ ఉంటాం. సో మేబీ అందుకే పాత కాలంలోని గొడవలు లేవేమో, ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఫోన్ లేకపోవడం వల్ల. సో ఓన్లీ ఉత్తరాలే ఉండేవి కదా అప్పట్లో, అంటే ఎవరి మీదైనా కోపం వచ్చినా ఆర్ ఇట్లా ఏమైనా డిస్కషన్ ఆర్ క్లారిటీ ఇవ్వాలన్నా ఉత్తరంలో కాస్త ఓపిక్గా నువ్వు అలా ఎందుకు అనుకున్నావు, నేను అలా చేయలేదు అని క్లారిటీ ఇచ్చేవాళ్ళు. సో టాపిక్ మధ్యలో కట్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి ఈ ఫోన్స్ అవైలబుల్గా లేవు కదా. సో అది చదివి వాళ్ళు విషయం అర్థం చేసుకుని, ఓహో అలా జరిగిందా, అయితే నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి మేబీ వాళ్ళు రిప్లై రాసుండేవాళ్ళేమో, అందుకే వాళ్ళంత కూల్గా హ్యాపీగా ఉన్నారు. మరి మనం మాత్రం అరే ఎవరి గురించి అని ఏమైనా తెలిసి ముందు ఫోన్ తీసి వాళ్ళకి వెంటనే కాల్ చేసి అసలు అలా ఎందుకున్నావు ఇలా ఎందుకున్నావు అని చెప్పి పెద్ద పంచాయతీ పెట్టేస్తాం కదా. సో ఎస్, లెట్స్ స్టాప్ డూయింగ్ దట్ అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి. బట్ అందుకన్నా ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ అలవైకుంఠపురంలో. అమ్మాయిల దగ్గర, అంటే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసి ఆరు కొత్తగా పరిచయమైన అమ్మాయిల దగ్గర అబ్బాయిలు ఎంత కూల్గా ఉంటారో, జస్ట్ లైక్ ఈ పాటలో మన అల్లు అర్జున్ వర్ణించినట్టు. ఇందుకు ఈ పాట వినేసేయండి, ఆ తర్వాత అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో మీతో షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే అల్క్నంద అండ్ మనమున్నాము కృష్ణా తీరంలో. సో యస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్, దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. మరి అయితే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 2019లో గ్లోబల్ పీస్ అడ్వకేట్ అయిన డాక్టర్ రుబెన్ వెస్ట్ గారు ఈ ప్రత్యేకమైన రోజుని ప్రారంభించారు. సో డాక్టర్ రుబెన్ ఏమంటారు అంటే, ఏ విషయమైనా మనం కూల్గా ప్రశాంతంగా చెప్తే అవతల వాళ్ళు సగం అక్కడే కన్విన్స్ అయిపోతారట, ఇక మిగిలిన సగం వాళ్ళ ఒపీనియన్ బట్టి ఎస్ ఆర్ నో అనేది డిసైడ్ చేసుకుంటారు. బట్ అలా కాకుండా మనం ముందే అరుస్తూ కోపంగానో లేదా ఏడుస్తూనే చెప్పామనుకోండి, అసలు అవతల వాళ్ళకి మనం చెప్పేది వినాలి అని కూడా అనిపించదు. అండ్ అక్కడే అసలు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. మరి అందుకే ఆయన అనుకున్నారు, అసలు మనం ఎందుకు ఇలా అరుచుకోవడం, అదే

శాంతంగా పీస్ఫుల్గా అందరితోనూ కమ్యూనికేట్ చేస్తే మన రిలేషన్షిప్స్ ఇంకా బలపడతాయి కదా అని చెప్పి 2019 నుంచి కూడా దీనికి నాంది పలికారు. సో రియలీ దట్స్ సో స్వీట్ కదా, బికాస్ నిజంగా డాక్టర్ రుబేన్ చెప్పినట్టు ఒక్కళ్ళతోటి అని కాదు అందరితోటి కూడా, అంటే లైక్ ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఏమో తెలియదు కానీ మనం చెప్పేది స్ట్రాంగ్ పాయింట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాయిస్ రైజ్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకండి, అసలు మాటలు రాని చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే గట్టిగా ఏడుస్తూ ఉంటారు కదా. బట్ దట్ ఈజ్ నాట్ ద రైట్ వే. మనం కరెక్ట్గా ఏదన్నా చెప్పదలుచుకున్నాము అనుకుంటే దాన్ని కూల్గా చెప్పినా నిజం నిజంగానే ఉంటుంది. సో ఎస్, మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ ఓకే, నా పేరు చెప్పొద్దండి, తెలిస్తే ఇట్లా తన్నేస్తారు అంటున్నారు చందు. అయితే ఇట్స్ ఓకే అండి, వివిధ భారతి ఫ్యామిలీకి మెసేజ్ చేస్తే ఏం అనలే కానీ మీ ఇంట్లో మేము చెప్తాము. సో ఇందుకు ఏమన్నానంటే పీస్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది, లాజిక్ని అప్లై చేసినప్పుడు, పాసిబిలిటీని ఎజ్యూమ్ చేసి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, లాజిక్ అండ్ పాసిబిలిటీ బోత్ని యూజ్ చేసినప్పుడు ఓకే పీస్ఫుల్ వస్తుందా అంటున్నారు. యాహా, యాక్చువల్గా వస్తుంది కానీ మనం చేసే ఆ టోన్, అంటే ఇప్పుడు మనం దీంతో ఈ డే ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది ఉన్నా కానీ ఫస్ట్ కన్వే చేయడంలో మనం అరవకుండా పీస్ఫుల్గా చెప్తే మేబీ పక్క వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పి. అండ్ దీనిలో కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇంకొక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్.

దిక్కులెంగే చాలా చూసినాంలే చాలా. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ అంటూ ఏంటి ఏంటి పాట అనుకుంటున్నారా? ఎస్, యాక్చువల్గా కూల్గా ఉండాలి, కానీ అవతల వాళ్ళు మరి ఆ లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం ఇలానే సమాధానం చెప్పాలి. దానిలో అయితే డౌట్ లేదు, అండ్ ఇంకా తగ్గేదే లేదు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రేడియో ఎల్కందా మర్మనాము కృష్ణా తీరంలో. సో ఎస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో డాక్టర్ రూబెన్ వెస్ట్ ప్రారంభించిన ఈ రోజుని మొదట్లో అయితే టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ఇంకా కమ్యూనిటీ లీడర్స్ ఇలా అంటే దీని అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఇంకా అది ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆఫీసెస్లో టీమ్ మెంబర్స్ కూడా చాలా సంతోషంగా దీన్ని పాటిస్తున్నారు. అంటే ఈ సెలబ్రేషన్ అంటే ఏదో కేక్ కట్ చేయడం కాదండోయ్, పీస్ఫుల్ కమ్యూనికేషన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడమే అసలైన సెలబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ టీమ్ మీటింగ్స్లో ప్రతి ఒక్కరికి సమానంగా మాట్లాడే ఛాన్స్ ఇస్తారు. అంటే ఆర్గ్యుమెంట్స్ అండ్ వాడు చెప్పింది ఇట్లా కాదు అండ్ దట్ డజంట్ వర్క్ ఇట్లా కాకుండా, సో ఒకరు మాట్లాడిన ఒక 2 నిమిషాల తర్వాత ఎవరైనా దాన్ని డిఫెండ్ చేయాలనుకున్నా ప్రశాంతంగా మాట్లాడినిస్తారు. అరుపులు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే ఆ మీటింగ్స్ ఎంత పీస్ఫుల్గా జరుగుతాయో వాళ్ళు చూశారు. అండ్ అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఇన్స్పైర్ చేస్తూ ఈ అక్టోబర్ 7 ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ సెలబ్రేషన్స్లో జాయిన్ అవుతున్నాయి. సో ఈ డే స్టార్ట్ చేసింది మన కోసమే. సో ఇందాక అన్నట్టుకు సెలబ్రేషన్స్ అంటే ఏదో వీ హ్యావ్ టు డూ ఆ సెలబ్రేషన్స్, బెలూన్స్ అవి కట్టేసి అట్లా కాదు. బట్ దిస్ ఈజ్ ఫర్ ఎ చేంజ్. నిజంగానే ప్రతి ఆఫీస్లో కూడా ఈ ఈగో క్లాషెస్ ఉంటాయి అండ్ ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి వస్తాయి. కానీ అది ఎంత సమర్థవంతంగా మనం డీల్ చేస్తాము అన్న దాని మీదే మన ప్రశాంతత ఉంటుంది. దీనిలో యాక్చువల్లీ మన స్వార్థం కూడా ఉంది. సో అరిచినప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది అండ్ ఇంకా బ్రెయిన్లో ఒకలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వీ కాంట్ టేక్ డెసిషన్స్ వైజ్లీ. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మళ్ళీ కూల్ అవ్వడానికి, నార్మల్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక 1/2 hour to 1 hour అయితే పడుతుంది కదా. అసలు అరవడం ఎందుకు, అది ఆ స్టేజ్ తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ కూల్ అవడానికి 1 hour తీసుకోవడం ఎందుకు చెప్పండి. మనకు కావాల్సింది సొల్యూషన్ అండ్ ఎఫెక్టివ్ వర్క్ అంతే కదా. సో దాన్ని కూల్గా డీల్ చేసుకోండి అని చెప్పే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ని స్టార్ట్ చేశారు. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ వై, బికాస్ అంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఈ పాటలో ఉంటుంది కాబట్టి. అండ్ రాసింది రాజశ్రీ గారు ఫ్రమ్ ద ఫిలిం దొంగ దొంగ. సో ఎస్, మరి ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ మనము కృష్ణా తీరంలో సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వింటున్నాం మనం అందరం కూడా ఈ పీస్ఫుల్ కమ్యూనికేషన్ని ఆచరించాల్సిందే. ఎందుకు అంటారా, చాలాసార్లు ఎవరితో అయినా గొడవైనప్పుడు ఆ కోపంలో వెంట

వెంటనే అలా అనేద్దాం ఇలా అనేద్దాం అని అనిపిస్తుంది. కానీ ఒక్క 3 అవర్స్ ఆగండి, ఆ కోపం సగానికి తగ్గిపోతుంది. ఇక ఆ 1 డే ఆగామనుకోండి, సర్లే అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ తిరిగి అనడం అవసరమా అని అనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ మనం అందరూ చేస్తుంది ఏంటి అంటే, నాట్ జస్టిఫికేషన్ బట్ వీఆర్ షోయింగ్ అవర్ రియాక్షన్. గట్టిగా అరవడాలు ఇవన్నీ కూడా ఆ సందర్భానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది ఉంటుంది. బట్ ఆ డిస్కషన్స్లో, ఆర్గ్యుమెంట్స్లో కావాల్సింది సొల్యూషన్స్ అండ్ హెల్దీ డిస్కషన్స్ తప్ప మన రియాక్షన్స్ కాదు. సో ఎప్పుడైతే మన రియాక్షన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడే ఈ పీస్ఫుల్ కమ్యూనికేషన్ అనేది మనకి సాధ్యమవుతుంది. సో ఎస్, నాట్ ఓన్లీ ఇన్ ఆఫీస్, స్కూల్స్, నిజం లైఫ్లో, ఇంకా మనకి ఎవరిని మీట్ అయినా సరే బయట ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా ఒక్కొక్కసారి అనుకోని సందర్భాల్లో ఈ మిస్కమ్యూనికేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఏదన్నా కానీ బీ క్లియర్ ఇన్ యువర్ థాట్స్, కానీ కన్వే చేయడం పీస్ఫుల్గా చెప్పండి. అదే అంటున్నారు డాక్టర్ రూబెన్. అండ్ ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం ఈ ఈ సందర్భంగా. సో అదేంటి అంటే, ఎ కైండ్ టోన్. సో మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెం పేషెన్స్తో అండ్ స్మూత్ వాయిస్తో చెప్పండి, అండ్ అ పేషెంట్ ఇయర్. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కొంచెం వినండి మధ్యలో కట్ చేయకుండా, అండ్ అ క్లియర్ వాయిస్. ఈ మూడింటిని కనుక మనం ఫాలో అయిపోతే జస్ట్ ఇమాజిన్, గొడవలు అనేవే లేకుండా అందరం ఎంత ప్రశాంతంగా ఉండొచ్చో కదా. సో ఎస్, ఇప్పుడైతే మరి అలా ప్రశాంతంగా ఉంటున్న ఒక ఫ్యామిలీ, సో ఆ ఫ్యామిలీలో ఉండే ఆ ప్రేమానురాగాల్ని రిజెంబుల్ చేసే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇరుముడి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఇరుముడి ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద. సో ఎస్, మాట్లాడుకుంటున్నాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి. సో ఎ కైండ్ టోన్ పేషెంట్ యువర్ అ క్లియర్ వాయిస్, ఈ మూడింటిని మనం కూడా ఫాలో అవుదాం. అండ్ ఎస్, విన్నారు కదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి. విషయం ఎంత సీరియస్ అయినా లేదా ఎంత పెద్ద స్థాయి వాళ్ళతో మాట్లాడాలన్నా చిన్న స్థాయి వాళ్ళతో మాట్లాడాలన్నా అదే టోన్, ఆ కైండ్ టోన్తో చెప్పాలనుకునేది చాలా స్పష్టంగా మాట్లాడదాం. అండ్ ఇదైతే గుర్తు పెట్టుకుందాం, అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు, అలా అని కామ్గా చెప్పినంత మాత్రాన అవతల వాళ్ళు చేయాల్సింది చేయకుండా కూడా మానరు. సో ఇంకెందుకు చెప్పండి ఈ అరుచుకోవడాలు, ఇవన్నీ కూడా కన్వే చేయాల్సిందేదో కొంచెం స్మూత్గా కన్వే చేద్దాం. అండ్ లెట్స్ మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. అండ్ ఇందాక చెప్పినట్టుగా మన మంచితనాన్ని అవతల వాళ్ళు చేతకాంతనంగా అస్సలు అనుకోకూడదు. సో ఎస్, మన త్రివిక్రమ్ గారి డైలాగ్ లాగా కూల్గా ఉండండి, స్మూత్గా చెప్పండి, బట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ లిమిట్. ఎప్పుడైతే అవతల వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెప్తేనే అర్థం చేసుకుంటారో అప్పుడు మాత్రం మీ పేషెంట్స్కి మీరు కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి కృష్ణ తీరం. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కేంద్రం సహకారం అందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరనున్నారు. రేపు నిర్వహించనున్న ఎన్నికల సంబంధిత దృశ్య శ్రవణ సమావేశం నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అందుతున్న మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. టిడ్కో నివాస సముదాయంలో మెప్మా మహిళలతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు మున్సిపల్ శాఖ సన్నాహాలు చేస్తోందని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మడకశిర నియోజకవర్గాల్లో ప్రజలకు సాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని శాసనసభ్యులు రాజు హెచ్చరించారు. పిల్లల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార సేవల నాణ్యత నిరంతరం మెరుగుపరచాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ ఈరోజు కాకినాడ జిల్లా 9వ జాతీయ పోషణ మాసం 2026 జిల్లాస్థాయి ముగింపు కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ నైపుణ్యాలను లక్ష్యంగా అందించనున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈరోజు ఆకువేడులో తెలిపారు. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో సమగ్ర భూ రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రైతులకు అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, అధికారిక రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు రైతులకు అందజేశారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని

వృద్ధుల పట్ల నిర్లక్ష్యం లేదా చట్టవిరుద్దంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్లోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 21. వివరాలకు వెబ్సైట్ www.ssc.gov.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమావేశంలో మాట్లాడుతూ మోదీ, సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు

0: అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంకోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంకోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
1: ఇతనా బడా ఆర్థిక సంకట్ పేదా హోనే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థ కీ రఫ్తార్ కో రుకనే నహీ దియా హై. దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థ జహాన్ 2%, 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై, వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పేదా హోనే కే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థ ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అకజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్ షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
0: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ టిందా. అండ్ మనం ఎంటర్ అయిపోయాం మీ నా మనందరి ఫేవరెట్ షో మనసున మనసై. ఎందుకు ఫేవరెట్ అనుకుంటున్నారా?

మరి మీ మనసులో భావాల్ని మాకు అలా మెసేజ్ చేసి పంపిస్తారు కాబట్టి, అండ్ ఎస్ అది కూడా ఎన్నో యునీక్ ఆన్సర్స్ కోసం నేను సిద్ధంగా ఉంటాను. అండ్ ఎస్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది గొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఏమంటున్నారంటే, ప్రశాంతంగా ఉంటే బీపీల్ రావు. కొన్ని సందర్భాల్లో ప్రశాంతత కోల్పోయి పెద్దగా అరవడం, మాట మాట పెరిగిపోయి సహనం కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి అంటూ, అండ్ ఇవి ప్రతి ఒక్కరికి తప్పవు అనుకుంటా. కొంచెం సేపు అయిన తర్వాత ఎందుకు గొడవ పడ్డామా అని బాధ కలుగుతోంది. తరచుగా గొడవ పడే వారికి కనువిప్పు మీ మాటలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అన్నారు. నేను సూపర్ గా ఉన్నానండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అల్కినంద గారు, ఎలా ఉన్నారండి అంటున్నారు. అండ్ మీ మాటలు నవ్వు చాలా బాగుంటాయి, కృష్ణా తీరం బాగుంది అంటున్నారు. మా కృష్ణా తీరం ఎప్పుడు ఇలానే చల్లగా ఉంటుందండి. అండ్ ఇంతకీ ఎవరు మెసేజ్ పంపించింది అంటే, వీళ్ళ నేమ్ అయితే పంపించలేదు. ఓకే, సో ఎస్ ఐ థింక్ దిస్ ఇస్ ఫాతిమా. అండ్ ఫాతిమా గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, అప్పుడే కదా మీ ఆన్సర్స్ నన్ను చేరుకుంటాయి. అండ్ ఎస్, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ కృష్ణా తీరంలో చాలా మాట్లాడేసుకున్నాం. దేని గురించి? ఈ పీస్ఫుల్ కమ్యూనికేషన్ గురించి. సో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఒక్కొక్కసారి మాత్రం మిస్కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది. మనం ఒకటితే తలు చెప్తే అవతల వాళ్ళు ఇంకొకలా అర్థం చేసుకుంటారు. మరి అలా మీకు రీసెంట్గా మిస్కమ్యూనికేషన్ వల్ల ఎవరితో గొడవ జరిగింది, సో అంటే ప్రాపర్గా మీరు చెప్పాల్సింది చెప్పలేకపోవడం వల్ల ఎవరితో రీసెంట్గా మీకు గొడవ అయింది, ఎస్ మీ ఆన్సర్స్ మాకు పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488144 86624881814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ లవ్ స్టోరీ. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాము మనసున మనసై ప్రోగ్రామ్ లో. అండ్ యస్ ఫ్రెండ్స్, నేను అడిగాను ఏంటి అంటే మీరు రీసెంట్ గా మిస్కమ్యూనికేషన్ వల్ల ఎవరితో గొడవ పడ్డారు అని చెప్పి. సో చూద్దాం ఎవరు మెసేజ్ పంపించారో. సో నిజామాబాద్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అయితే ఆన్సర్ ఇంకా పంపించలేదు కానీ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్ భానుప్రకాష్. సో వీళ్ళు ఓకే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి హాయ్ విజయవాడ అంటున్నారు. ఓకే హాయ్ అండి. నరేష్ గారు, సాంగ్ చాలా బాగుందండి అందుకే వేశాను, బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటండి, రీసెంట్గా ఎవరితో గొడవైంది అది కూడా మిస్కమ్యూనికేషన్ వల్ల. అండ్ ఇంకా ఎవరు అంటే సైకంపోతిరాజు గారు, నసుగుంట నుంచి నేను ఎవరితోటి గొడవ పడలా అంటూ మెసేజ్ పంపించారు. ఓకే అండి, కూల్. సో ఎస్, ఎంత పీస్ఫుల్ లైఫ్ మీది మాకు అర్థమైపోయిందండి. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు, జవాబు అంటూ పని చేసినప్పుడు మా మేస్త్రి గారు కొన్ని కొన్ని మర్చిపోయి డబ్బులు తక్కువ ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఆయనకి నాకు మాట మాట పెరిగి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి, తర్వాత ఆయన ఆలోచించుకుని కరెక్ట్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా. చూసారా ఎన్ని కష్టాలు వచ్చాయి మనకి, మంచికి పోతే మనకే ఇంకా ఎదురు ఇట్లా దెబ్బలు పడుతూ ఉన్నాయి. అండ్ ఎస్ హాయ్ అంటున్నారు దీపిక ఫ్రమ్ హైదరాబాద్. దీపిక గారు ఆలోచిస్తూ ఉన్నారా గొడవ ఎవరితో పడ్డా అని చెప్పి. సో ఆడవాళ్ళం కదా, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతోటే పడి ఉంటాం, గుర్తు చేసుకున్నాకు మీ ఆన్సర్ పాపి చేసేయండి అని. అనంతపురం నుండి అనురాధ గారు, నాకు ఎక్కువగా మా వారితోనే, ఎందుకంటే కూరగాయల మార్కెట్ కానీ బజార్ కానీ వెళ్ళినప్పుడు ఒకటి చెప్తే ఇంకొకటి తెస్తారు, నేను ఇది చెప్పలేదండి అంటే అదే అని వాదిస్తారు, ఫోన్లో సరిగ్గా వినకపోవడం వల్ల అలా జరుగుతుంది. అందుకే అండి, అందుకే మన పెద్దలు చీటీ ఇచ్చి పంపించేవాళ్ళు, మీరు ఇలా ఫోన్లో చెప్తే ఎలా, రేపటి నుంచి ఓ పేపర్లో రాసేసి పక్కన ఎన్ని కేజీలు కూడా రాసి స్పష్టంగా ఇచ్చారనుకోండి, నిజం నిజం నిప్పులాంటి నిజం బయటపడుతుంది. బట్ జోక్స్ అపార్ట్, దట్ ఈస్ సో స్వీట్. అలా గొడవలు అలకలు ఉంటేనే కదా ఆ బాండ్కి ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి హాయ్ అల్కనంద గారు అంటూ, ఓకే మీ వివిధ భారతి వింటుంటే ఎలాంటి బీపీలు షుగర్లు ఉండవండి, హ్యాపీగా ఉంటారు అంటున్నారు. దట్స్ సచ్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ అండి. అండ్ అల్కనంద మేడం, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం ఏమీ రాయలేకపోతున్నా. ఓకే ఇట్స్ ఓకే అండి. సో మొమ్మ జైనుద్దీన్ గారు, మీరు ఎవరితో గొడవ పడకుండా హ్యాపీగా ఉన్నారంటే మేము కూడా హ్యాపీ. అండ్ నరేష్ ఫ్రమ్ మూసాపేట్ గ్రామం ఏమంటున్నారు అంటే, మా ఫ్రెండ్తో అండి అంటున్నారు. అంతే పడాలి, ఫ్రెండ్స్తో పడాల్సిందే. అండ్ కడప నుంచి వినయ్, ఓకే సో ఏమంటున్నారు అంటే, ఓకే వాళ్ళ లవ్వర్తో అంటే ఇష్టపడిన వ్యక్తితోటి. అండ్ ఇంకా ఫాతిమా జహీరా ఫ్రమ్ ఓకే మోతదాకా, ఇంకెవరు మా వారితోటే ఇంకెవరితో పడతారు అండి ఇంకెవరితో అన్నారు. ఓకే అండి, ఓకే ఫాతిమా గారు నాకు అర్థమైంది, బట్ ఇట్స్ ఓకే, ఎంత గొడవ పడినా లాస్ట్కి అట్లా కూల్ అయిపోతాం. అండ్ గొడవ పడినాము అంటే వాళ్ళతో ఆ ఫ్రీడమ్ మనకి ఉంది అని చెప్పి కదా, అంటే రోడ్ మీద వెళ్ళే వాళ్ళతో గొడవలు, ఆ గొడవలు కాదు మనకి తెలిసిన వాళ్ళలో. సో ఆ ఫ్రీడమ్ అండ్ ఆ చనువు ఉన్నప్పుడే గొడవ పడతాం కదా. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య, సో వీళ్ళు ఏమంటున్నారు అంటే ఫ్రెండ్తో అండి అంటున్నారు. సో వీళ్ళు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సుబాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు గారు, నేను ఎవరితోనూ గొడవ పదలేదండి అంటున్నారు. సూపర్ అండి, సూపర్. సో మీరు ఎప్పుడు ఇట్లా ప్రశాంతంగా ఉంటారనమాట. అండ్ అనునండి శోభారాణి, రంగరావు సాగర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాకు నా ఫ్రెండ్తో గొడవ

వచ్చింది. వేరే మాటలు, వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల అది తెలుసుకుని ఓకే నాకు సారీ చెప్పి మళ్ళీ మాట్లాడింది. అమ్మా పోన్లేండి కథ సుఖాంతం. ఎన్ఎస్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, బట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత మీ మెసేజెస్ అని కూడా చదివి వినిపించేస్తాను. అండ్ ఇప్పుడే ట్యూన్ చేశారా, ఇట్స్ ఓకే, మీకోసం క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను. చాలాసార్లు అపార్థాలు అనేవి మనకి సహజం అన్ని రిలేషన్స్లో. సో రీసెంట్గా మీకు మిస్కమ్యూనికేషన్ వల్ల ఎవరితో గొడవ జరిగింది, అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662484814 86624888814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం గుంటూరు కారం ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము మన్సూన్ మన్సే ప్రోగ్రాంలో. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. సైకం పోతురాజు గారు నసుకుంట నుంచి, ఓకే కమ్యూనిక్, ఓకే

కామన్ క్వశ్చన్స్ వేసి మమ్మల్ని బాగా కదిలిస్తున్నారు మేడం అంటూ మీ ఎఫ్ఎం ముందలే కూర్చుని చాలా ఆనందంగా గడుపుతున్నాం అంటున్నారు. ఓకే అండి, సో ఇవే కదా మాకు కావాల్సినంత బూస్టప్ ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ పోతురాజ్ గారు. అండ్ ఐఎమ్ మలిక్ యాదవ్ ఫ్రమ్ కొత్తగూడెం, గొడవ విత్ మై వైఫ్ అంటూ పెట్టారు. అబ్బా భలే ఉందండి, ఇదేదో సినిమా ట్యాగ్ లైన్ లాగా. బయట కూరగాయలకి వెళ్ళినప్పుడు ఏం తేవాలంటే నీ ఇష్టం అంటుంది, వచ్చాక ఇదెందుకు తెచ్చావు అదెందుకు తెచ్చావు అని గోల గోల అంటున్నారు మిసెస్ మల్లిక్ యాదవ్ గారు. సో ఆయన ఇంట్లోంచి కాల్ బయట పెట్టక ముందే పాపం ఏం తేవాలో చెప్పండి, ఆయన పాపం ఎంత బాధతో ఈ మెసేజ్ నవ్వుతూ పంపించారో ఐ కెన్ ఫీల్ హిమ్. సో జోక్స్ అపార్ట్, సో మొత్తానికి అయితే అందరికీ కూరల దగ్గరే గొడవలన్నమాట. లిస్ట్ ఇచ్చేయండి, లిస్ట్ ఇచ్చేయండి పాపం, ఎందుకు ఎవరికి ఏ బాధ ఉండదు కదా. అండ్ ఇంకా చిన్నమ్మాయి, హలో బంగారం, నేను ఎవరితో, ఓకే నేను ఎవరితో పడాలో నువ్వే చెప్పాలి, నానితోనా నీతోనా అంటున్నారు. మీరు అసలు ఎవరితోటి పడరండి, మీరు బంగారమైన మనసు ఉన్నవాళ్ళు నాకు తెలుసు, ఇలానే హ్యాపీగా ఉండండి. అండ్ హాయ్ అల్కంద గారు, బాగున్నారా? నా పేరు కనకవల్లి, నేను చీరాల రామకృష్ణపురం నుండి ఓకే మెసేజ్ పంపిస్తున్నాను. నా ఫ్రెండ్కి నాకు గొడవైందండి, తను నేను చేసిన దాన్ని తప్పుగా అనుకుంది అంటున్నారు. కనకవల్లి గారు అసలు మీ ఫ్రెండ్ పేరు కూడా పెట్టేయాల్సిందండి, అయిపోయేది, చెప్పేసేవాళ్ళం మనం సభాముఖంగా ఏంటండి ఏంటి అని చెప్పి. బట్ యస్ విష్, మాట్లాడండి, మాట్లాడితేనే కదా వాళ్ళకి మీరేమనుకుంటున్నారో తెలుస్తుంది, లేకపోతే ఎప్పటికీ అలానే మైండ్లో ఉండిపోతుంది. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు, గోవర్ధన్ రావు ఇందిరాబాయి అంటూ ఒక 10 పేర్లు పంపించారండి. సో మా వారితో అని పంపించారు, వీళ్ళల్లో ఎవరు ఎవరి వారితో గొడవ పడినట్టు. సో మనసున్న మనసులో అట్లీస్ట్ ఆన్సర్స్కి నేను అడిగిన దానికి డైరెక్ట్గా ఎవరి మనోభావాలో వాళ్ళ ఒక్కరి పేరు మాత్రం పెట్టండి, బికాజ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఓకే పాపం అందరూ కలిసికట్టుగా పంపారు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మా వారితో అని పంపించారు, ఒక 10 పేర్లు పంపించారు. సో ఇలా అర్థాలు మారిపోతూ ఉంటాయి, దయచేసి అందరు లిజనర్స్ కూడా గమనించండి. హాయ్ అల్కంద మేడం గారు, మన్సున్ మన్సైకి వెల్కమ్ అంటూ రఘుపీర్ సింగ్ సుగ్నాబాయ్ ఏలూరు నుంచి, ఎందుకండి గొడవలు సర్దుకుపోవడమే కరెక్ట్ అంటున్నారు. అయ్యో మీకు అసలు నాకు క్వశ్చన్ అర్థం లేదు, మనం మంచికి చెప్పినా అవతల వాళ్ళు ఇంకొక అర్థంతో తీసుకుని పడిన గొడవలు నేను అడిగింది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే నాకు గొడవలు అసలు నచ్చవు మేడం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ గారు. ఓకే అండి, అంతే గొడవ పడకూడదు. అండ్ ఇంకా దోర్నాల్ బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం, హాయ్ అల్కిందాజీ ఎలా ఉన్నారు? ఓకే ఓకే, మిస్అండర్స్టాండింగ్ జరిగిందండి నాకు, ఫోన్లో చెప్పినప్పుడు నేను బస్సులో ఉండి వినలేకపోయాను. చాలా ఓకే ఇంపార్టెంట్వి తెమ్మని కాల్ చేశారు, కానీ నాకు ఆ ట్రాఫిక్ వల్ల శబ్దాల వల్ల వినపడలేదు. ఇంటికి వచ్చేసరికి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, మా మిస్సెస్కి నాకు అంటున్నారు. ఏంటండి ఫోన్లో మెసేజ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఉపయోగించండి, కేవలం కాల్స్కి మాత్రమే ఉపయోగిస్తే ఎలా చెప్పండి. అండ్ గుడ్ ఈవినింగ్ అల్కిందాజీ, వెరీ హ్యాపీ టు లిజన్ టు యువర్ వాయిస్ అంటూ ఓకే స్మాల్ గ్యాప్ త్రూ ఫోన్ మా రిలేటివ్స్తో ఒక మ్యాటర్ చెప్పి చూడమన్నాడు, చూస్తాను అన్న, ఆయనకు చూస్తానులే అని వినిపించింది. సో సీరియస్ అయ్యి ఫోన్ కట్ చేసి ఆఫ్టర్ 10 డేస్ ఐ కేమ్ టు నో అబౌట్ దట్ ఫ్యాక్ట్ అంటున్నారు సివి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. అయ్యయ్యో ఓకే, సో ఆ లే అనే ఒక్క పదంలో, చూస్తాను లే అనే దానిలో ఇన్ని అనర్థాలు జరిగాయన్నమాట. బట్ యాక్చువల్లీ 10 రోజులు ఆగారు, వెంటనే వాళ్ళు అడిగితే పోయేది, అంటే ఎప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు అని వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. అండ్ ఇంకా నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఏంటి అసలు వాళ్ళు మన సెకండ్ క్వశ్చన్కి వెళ్లాల్సిన అవసరం ఉండేలా లేదు, బికాజ్ ఇక్కడ ఆన్సర్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. సో జానకి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, అల్కిందా గారు మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు, సూపర్ అండి ఓకే. అండ్ నా ఫేవరెట్ షోకి వెల్కమ్ అంటున్నారు. ఒకసారి ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఓకే ముగ్గురం ఓకే రిజర్వేషన్ వేరే వేరే సీట్స్ అండ్ బ్యాగ్స్ సర్దుకుని వచ్చేలోపు మా సీట్స్లో బ్యాగ్ ఎవరో తీసేసి కింద పెట్టేసి కూర్చున్నారు, లేవనే లేదు. ఆ టైంలో ఉండి చూడండి సిచ్యువేషన్, చెమటలు గుండె వేగం. బట్ విషయం ఏంటంటే కంపార్ట్మెంట్ సీట్ అదే నెంబర్ కానీ డేట్ మాత్రం మరుసటి రోజు వాళ్ళది, పాపం. అయ్యో నిజంగా చాలాసార్లు ఇలానే జరుగుతుంది కదా, అంటే అక్కడి వరకు వచ్చి అడగను కూడా అడగరు, ఏంటండి ఇది మా సీటు అని ఇలా లుక్ ఇస్తారు.

బ్యాగ్ తీ, ఇది నాది. అసలు ఆ లుక్ ఎలా ఉంటుందంటే, ఈ ట్రైన్ అంతా నేనే కొన్నాను అన్నట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఎలాగా అంటే, అది మనిషికున్న స్వార్థ బుద్ధి అనుకోండి, అంతా నాదే, అంతా నాకే కావాలి అన్న బుద్ధితోటి. సో పాపం వాళ్ళకి అలా జరిగిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్, కనకారావు గారి పెడల నుంచి నా తమ్ముడితో గొడవైంది. హైదరాబాద్లో ఉంటాడు, డైలీ ఫోన్ చేసేవాడు, వారం నుండి చేయట్లేదు. ఓకే, అమ్మ గుర్తులేదా అని తిట్టాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది. అయ్యో, ఐ కెన్ ఫీల్ యూ. సో కనకారావు గారు తప్పలేదండి, తిట్టాల్సిందే. ఇంకో నాలుగు నా తరపున కూడా తిట్టేసేయండి మీ తమ్ముడిని, బికాజ్ ఓకే మీకు చేస్తారో చేయలేదో అనవసరం, అమ్మని మర్చిపోతే ఎలా చెప్పండి. ఓకే, సో నిజంగానే పెద్ద అయ్యాక ఆ ఏజ్లో వాళ్ళు కోరుకునేది పిల్లలతో డైలీ ఒక్క 2-4 మినిట్స్, అంటే ఒక 5 మినిట్స్ అయినా మాట్లాడడం. 5 మినిట్స్ ఎవరు ఇవ్వరు కాబట్టి 2 మినిట్స్ అయినా అన్న. అండ్ వాళ్ళు అడిగేది కోరుకునేది కూడా ఏముండదు, ఎలా ఉన్నావు తిన్నావా అని అడుగుతారు కదా. ఆ 2 మినిట్స్ కూడా పేరెంట్స్కి కేటాయించకపోతే ఎలా. కనకారావు గారు, నేనైతే మీకే మద్దతు పలుకుతున్నాను. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మంచి మదర్ ఉన్న, అంటే లైక్ ఆ ఫీల్ ఉన్న మెసేజ్ పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ వింటున్న వాళ్ళు కూడా డైలీ పేరెంట్స్తో మాట్లాడండి వేరే ఊర్లో ఉంటే కనుక. అండ్ ఎస్, మీ అందరి కోసం కుబేరా ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ అయితే వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, మీ మెసేజెస్ అన్ని కూడా చదివి వినిపించేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్టెన్నా.

సచ్ ఏ బ్యూటిఫుల్ ట్రాక్. అమ్మ మనసు ఇలా ఉంటుంది. సో తను ప్రత్యక్షంగా లేకపోయినా సరే చుట్టుపక్కల ఉన్న చెట్టుల్ని అన్నిటినీ కూడా నా కొడుకుని బాగా చూసుకో అని కోరుకుంటుందంట. అంత స్వచ్ఛమైన ప్రేమ అమ్మది.

0: సో యస్ ఫ్రెండ్స్, మనమున్నాము మనసుని మనసై ప్రోగ్రాంలో. బ్యూటిఫుల్ ట్రాక్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. అండ్ మోర్ దాన్ దట్, మీ మనసులో భావాలు మెసేజెస్ ద్వారా పంపిస్తున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు వీర కనకారావు గారు. అండ్ మాట్లాడేది అల్కనంద గారేనా? నేనే నేనే అండి, నేనే. సో ఇన్ని మెసేజెస్ చదివి చదివి స్వరంలో కొంచెం ఆ డిఫరెన్స్ వచ్చుంటుంది. అండ్ ఇంతకీ అప్పుడప్పుడు మా దంపతులమే కీచులాడుకుంటాము అన్నారు. అబ్బా, ఆ దంపతులు కీచులాడుకుంటాం, ఎంత అందమైన తెలుగులో పంపించారండి. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, మీరు గొడవ పడరా ఎవరితో అంటూ, ఎవరితోనైనా గొడవ పడరా అంటూ జాస్పర్ ఫ్రమ్ విజయవాడ. హాయ్ జాస్పర్. సో నేనే అనుకున్నాను తెలుసా, ఒక 2 డేస్ బ్యాక్ ఎక్కడో లైక్ జాస్పర్ అన్న పేరు చూసినప్పుడు జాస్పర్ బిజీ అయిపోయి ఉంటుంది ఆఫీస్లో అని చెప్పి. సో యస్ ఫ్రెండ్స్, ఈ మన్సూన్ మన్సేలో ఈరోజైతే సెకండ్ క్వశ్చన్ అడిగే ఛాన్సే లేదు అనిపిస్తుంది, బికాస్ చాలా మెసేజెస్ వస్తున్నాయి. మీ మెసేజెస్ అన్ని కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా. సో ఎస్ ఫ్రెండ్స్, మంచి మంచిలో నేను అడిగాను రీసెంట్గా మిస్కమ్యూనికేషన్ వల్ల ఎవరితో గొడవ జరిగింది అని చెప్పి. సో జాస్పర్ అడిగింది మీరు ఎవరితో అయినా గొడవ పడరా అని చెప్పి. సో అమ్మతో అయితే రోజు జరగాల్సిందే, జరగకపోతే అమ్మో ఏంటి వాళ్ళ గొడవ జరగలేదు అన్నట్టుగా ఉంటుంది. సో దట్ ఈస్ ద స్వీట్ బాండ్ అందరికీ ఉండేది. బట్ బయట వాళ్ళతో అయితే ఖచ్చితంగా, అంటే అమ్మాయిలని ఏడిపించడం రిటర్న్ ఇంటెన్షనల్గా చేస్తారు, అప్పుడైతే ఖచ్చితంగా అసలు ఎక్కడ లేని కోపం వస్తుంది నాకు. ఆ వాళ్ళతో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళి గొడవ పడతాను. అండ్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఒక 3 ఛాన్సెస్, అంటే కృష్ణుడు అయితే 100 ఛాన్సులు ఇచ్చాడు, అది ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం కదా, ఒక 3 టైమ్స్ చూస్తాను. వాళ్ళు అదే మళ్ళీ కావాలని రిపీటెడ్గా చేస్తే ఇంక అంతే అయిపోద్ది. వాళ్ళతో ఫటాఫట్ అన్ని మొహం మీద తోలిపేసి నెంబర్ని బ్లాక్లో పెడతాను అనమాట. అది జాస్పర్ విషయం. సో హాయ్ మేడం, నేను మా వారు గొడవ పడకుండా ఉండం, మళ్ళీ మాట్లాడకుండా కూడా ఉండం అంటున్నారు కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. ఆహా, మీ మెసేజ్లో మీ అన్యోన్యత అంతా కనిపించింది, ఒక స్వీట్ ఎమోజీ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుండి హాయ్ అల్కనంద గారు అన్నారు, హాయ్ అండి అని. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓకే, మా ఊరి దుర్గమ్మ

వచ్చేసారండి అంటున్నారు. సో ఇంకా సంబరాలు స్టార్ట్ అనమాట. ఎన్ హిమవంత్ కుమార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చెరుకుపల్లి నుండి గుంటి అన్నపూర్ణ గారు అండ్ ఇంకా చీరాల రామకృష్ణపురం ఓకే నుండి కనకవల్లి అనే ఆవిడ మెసేజ్ చేశారు. ఆవిడ నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఆమె మా 1991-92 టెన్త్ బ్యాచ్ మున్సిపల్ హై స్కూల్లో చదివిన వారేనా, ఎప్పటి నుండే ఆమె కోసం వెతుకుతున్నాను అంటున్నారు. ఓకే, సో ఐ మీన్ లైక్ ఆవిడే అయితే కనుక ఐ విల్ బీ సో హ్యాపీ అనమాట. సో కనకవల్లి గారు మీరు 1991-92 టెన్త్ క్లాస్ చదివారా అండి? సో అయితే కనుక ఇక్కడ మీ ఫ్రెండ్ గుంటి అన్నపూర్ణ గారు మీకోసం మెసేజ్ చేశారు అండ్ దట్స్ సో స్వీట్. ఈ వినడం ద్వారా, రేడియో వినడం ద్వారా మీరు కలిస్తే అంతకు మించి హ్యాపీనెస్ ఏముంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నరేష్ గారు. ఓకే, సినిమా క్వశ్చన్ అడగండి అంటున్నారు. ఇది సినిమా క్విజ్ కాదు కదండి, ఇది మన్సున్ మన్సే కదా, షో పేర్లోనే ఉంది కదా, వై సినిమా క్వశ్చన్స్? సో నరేష్ గారు ఇందుకు ఏమంటారంటే, మా నాన్నకి నాకు నెలలో ఒక 2 సార్లు అయినా గొడవ అవుతుంది. 2 సార్లా? పర్లేదు, అయితే మీరు చాలా అన్యోన్యంగా ఉంటున్నట్టు చెప్పే కదా, మాకైతే రోజుకి 2 సార్లు అవుతుంది అని చెప్పి. అండ్ హాయ్, ఐఎమ్ సంధ్యారాణి ఫ్రమ్ కొత్తగూడెం. నా హస్బెండ్కి నేను చేసే వంట అస్సలే నచ్చదు, చేయకపోతే చేయట్లే అంటారు, చేస్తే ఏమో సరిగ్గా తినరు. పోనీ ఆయన చేసేది ఏమన్నా షెఫ్ అంత రేంజ్లో ఉంటుందా అంటే, ఆయన వంట కన్నా నాదే చాలా బెటర్. కానీ మనం ఏం చెప్పకుండా ఆ ఫ్రస్ట్రేషన్లో అలా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ టైం వంట చేయమంటే చెయ్యరు కాబట్టి. అబ్బా సంధ్యారాణి గారు ఎంత కష్టం వచ్చిందండి. సో పని చేయండి, ఆయన వంట చేయొద్దు, వచ్చి హెల్ప్ చేయమని చెప్పండి. అంటే కూరలు తరగడాలు, అక్కడ క్లీన్ చేయడాలు, అవన్నీ అప్పుడు అట్లీస్ట్ ఆయన భాగం కూడా ఉంది కాబట్టి. ఈ కూర బాగాకపోయినా సరే ఈ వెజిటబుల్స్ నేనే తరిగా కదా, అందుకే కూర చాలా బాగుంది అని ఆయన ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ అసలు మీరు పంపించారే, పోనీ ఆయన చేసేది ఏమన్నా చెఫ్ అంత రేంజ్లో ఉంటుందా అంటే అని చెప్పి ఆ షెఫ్ రేంజ్ని అండర్లైన్ చేసి మళ్ళీ మళ్ళీ వినిపించాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కానీ ఆయన వింటే మిమ్మల్ని నన్ను ఇద్దరిని ఎంత తిట్టుకుంటూ ఉంటారో. సో ఎస్, నెక్స్ట్ మెసేజ్ ఫతిమా జహీరా గారు. సూపర్ సాంగ్ అల్కినంద గారు అంటున్నారు. ఎస్, మరి అమ్మ అనే ఆ బంధంలోనే ఆ తీయదనం అనేది ఉంటుంది, అందుకే ఈ పాట కూడా అంత బాగుంది. అండ్ ఇంకా హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆశేష్ గారు. మీరు ఇలానే స్టిక్కర్లు చేసుకుంటూ లేట్గా వచ్చారు అంటే వాట్సాప్లో స్టిక్కర్స్ చేస్తూ. అండ్ ఇంకా అక్క హాయ్ అంటూ ఉన్నారు. ఎవరు? ఓకే, శ్రీజయ్ హాయ్. సో మరి నేను క్వశ్చన్ వినలేదు అనుకుంటున్నాను, ఇట్స్ ఓకే. అండ్ క్వశ్చన్ రిపీట్ చేయాలా, ఆల్రెడీ 7:51 అయిపోయింది, బట్ స్టిల్ చూద్దాం అసలు ఇంకా ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు. నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి సురేష్ కుమార్ సేతి. ఓకే, ఈ మెసేజెస్ ఏదో కొంచెం పక్క నెంబర్లకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. మా నెంబర్ వచ్చి మా వాట్సాప్ నెంబర్ 8662488141 86684888814. ఇది మన వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. సో దీనిలో నేను అడిగిన క్వశ్చన్, రీసెంట్గా మీరు మిస్కమ్యూనికేషన్ వల్ల ఎవరితో గొడవ పడ్డారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అయితే ఎవరు మెసేజ్ పంపించింది? సో మానవ్ మెసేజ్ పంపించారనమాట. మనం మాట్లాడుకున్న ప్రతిసారి ఆల్మోస్ట్ గొడవగానే ఉంటుంది మరి అంటూ మెసేజ్ పంపించారు. అయ్యో ఇట్స్ ఓకే, బట్ ఆ అండర్స్టాండింగ్ ఉంటే ప్రతిసారి గొడవ పడినా మళ్ళీ అంటే మళ్ళీ మాట్లాడుకున్నారంటే ఒక మంచి బాండ్ ఉన్నట్టు. అండ్ నరేష్ రోజాన్ ఫ్యామిలీ మెంబర్స్, షో చాలా బాగుంది అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే సెకండ్ క్వశ్చన్ జస్ట్ వినిపిస్తాను, చూద్దాం ఒక పాట అయ్యేలోపు ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. అండ్ ఎంఎస్ దుర్గారావు, కాంచన్ విజయ్ మేడం ఓన్లీ లిజనింగ్ అంటూ పంపించారు. అయ్యో ఇదేంటండి, అంతా ముక్కలు ముక్కలుగా ఉంది, ఎక్కడ కనెక్షన్ నాకు కుదరట్లేదు. ఇట్స్ ఓకే, సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఏమాత్రం డిలే చేయకుండా. సో జల్దీ ఫై లాగా ఫటాఫట్ ఆన్సర్స్ పంపించేసేయండి. మీరు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు ధైర్యంగా వెళ్ళి ప్రశ్నిస్తారా, ప్రశ్నించే వాళ్ళ వెనకాల నుంచి ఎట్లీస్ట్ సపోర్ట్ చేస్తారా, ఆర్ నాకెందుకులేరా బాబు అని కామ్గా ఉంటారా? సో ఈ మూడిట్లో మీ ఆప్షన్ ఏంటి వెంటనే నాకు ఆన్సర్ పంపించేసేయండి. సో పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా తప్పు జరిగితే, ఆర్ ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నిస్తారా, ప్రశ్నించే వాళ్ళకి ఎట్లీస్ట్ సపోర్ట్ చేస్తారా, ఆర్ అలా
కామ్గా ఉండిపోతారా? సో మానవ్ అయితే మానవత్వంనే మీ పేరులో పెట్టుకుని నేను క్వశ్చన్ చేయను, సపోర్ట్ చేయను.

అంటున్నారు హౌస్ సాట్. చూద్దాం మరి మిగిలిన వాళ్ళు ఏమంటారో. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఈ పాట విశ్వనాథన్ సన్స్ ఫిలిం నుంచి ఈ పాట వింటూ పాట అయ్యేలోపు నాకు ఆన్సర్స్ పంపించేసేయండి. చెక్క చెక్క స్టేట్ యూంటూ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ.

సిఎస్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, మరి వింటూనే ఫటాఫట్ ఆన్సర్స్ పంపించేశారు చాలా మంది. చూద్దాం. సో మానవ్ ఏమంటున్నారంటే, నేను అసలు క్వశ్చన్ చేయను, సపోర్ట్ చేయను ఎందుకన్నానంటే, మరి ఈరోజు పీస్ఫుల్ డే కదా, పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇండైరెక్ట్గా రియాక్ట్ అవ్వాలి, డైరెక్ట్గా కంటే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే మూసాపేట నుంచి నరేషన్ రోజా ప్రశ్నిస్తామంటున్నారు, సూపర్. అండ్ ఇంకా బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, శ్రోతల స్పందన కూడా చాలా బాగుంది అంటూ అన్యాయం జరిగే వారి తరపున మాట్లాడతాను. ఓకే. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఓకే, ప్రశ్నించే వాళ్ళకి అట్లీస్ట్ సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నేరుగా మనకు సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. నిజమే అండి, కామ్గా ఉండే వాళ్ళ వల్లే మనకి అసలైన నష్టం జరుగుతుంది, మనకెందుకులే అనుకుంటారు. కానీ ఆ సిట్యుయేషన్ రేపొద్దున మనకే జరిగితే, సో ఎస్, ఈసారి ఎప్పుడైనా అలా జరిగినప్పుడు ఇలా ఆలోచించండి, అట్లీస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. అండ్ కానూ నుంచి తాతారావు గారు, తప్పు చేసే వాళ్ళు ప్రశ్నిస్తాను, ప్రశ్నించే వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తానంటున్నారు, సూపర్ అండి. అండ్ ఇంకా సైకం పోతురాజు గారు నసుగుంట నుంచి మేము కూడా వెళ్ళి సర్దుబాటు శాతం, ఓకే, మంచి మంచి పాటలమ్మా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ అంటే వెళ్ళి, ఐ మీన్ ఆయన కూడా

0: అది గొడవ పెద్దదవకుండా చూస్తాను అని పెట్టారనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శోభారాణి గారు, నున్న నుండి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాము, ఓకే, వింటే వాతావరణం ప్రశాంతంగా లేకుంటే రణరంగమే అంటున్నారు. అండ్ ఇంకా సుబ్బయ్యగూడ నుంచి అన్నపరావు గారు, ఈ రోజుల్లో మంచి చెప్తే ఓకే వినే పరిస్థితి లేదండి, పైగా మనపై గొడవకి దిగుతారు, ఓకే సో కామ్గా ఉండడం మంచిదంటారు. అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ అండి, మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే అస్సలు సహించరు, అది ఎంత దూరమైనా ఓకే, ఐ మీన్ ఎలాంటిదైనా అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. సో ఎస్, అలానే ఉండాలండి. పబ్లిక్ ప్లేస్లో ఏదైనా జరుగుతుంటే, అన్యాయంగా ఏదైనా జరిగితే మేము ఆగి తీర్పు చేసి దాన్ని న్యాయం చేకూరుస్తాము అంటున్నారు. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి యాదవ్ అండ్ ఇంకా మల్లీశ్వరి, ఓకే. అండ్ ఇంకా నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఇంకా ఇందిరాబాయి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సివి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు నుంచి మా ఆన్సర్ ఫస్ట్ అండ్ సెకండ్, అంటే డైరెక్ట్ ప్రశ్నిస్తాను లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకైనా సపోర్ట్ చేస్తాను. ఐ కెన్ డూ నథింగ్ నాన్ సెన్స్ విల్ బి అలౌడ్ ఇన్ పబ్లిక్ ప్లేస్, ఓకే ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, అయినా కూడా చాలా మంది సపోర్ట్ చేయరండి, మనకి ఎందుకులే అని వెళ్ళిపోతారు. అండ్ ఇంకా అపల్రాజ్ గారు పెడల నుంచి, ఓకే ఓకే, సో సో సారీ అండి, కొన్ని కారణాల వల్ల ప్రోగ్రామ్కి దూరంగా ఉంటున్నాను అంటే అపల్రాజ్ గారు పంపించారు. సో ఐ నో దట్ ఫీలింగ్, స్ట్రాంగ్గా ఉండండి, త్వరలోనే మీరు మళ్ళీ మా షోలో పాల్గొనాలి, అంటే లైక్ ఈవెన్ దిస్ ఈజ్ ఎ డైవర్షన్ మీకు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రోజా గారు అండ్ నరేష్, ఎప్పుడొస్తారు అంటున్నారు, వస్తా సండే వచ్చేస్తా. సో ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ని మెసేజెస్, అది కూడా హార్ట్ఫుల్ మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా పేరు పడిన నా ధన్యవాదాలు. అండ్ సూపర్ ఆన్సర్స్ పంపించారు. సో ఇలానే తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నిద్దాం, ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అండ్ ఇది మరి ఈనాటి మనసున మనసై స్టూడియోలో సమయం 8 గంటలు. ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్డ్.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భగవద్గీతలోని కర్మణ్యేవాధికారస్య బోధనలు తనకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. ఫలితాలపై ఆశ లేకుండా నిరంతరం కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే సిద్దాంతాన్ని తాను పాటిస్తున్నానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 సంవత్సరాల కార్యనిర్వాహక నాయకత్వాన్ని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. దూరదృష్టి, అంకితభావం గల నాయకత్వం, ప్రజాసేవ పట్ల నిబద్దత కలిగిన వ్యక్తి అని ఎక్స్రే దిగ్గా కొనియాడారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లే అంశంపై జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా గోదావరి నది నుంచి పెద్ద ఎత్తున సముద్రంలోకి వెళ్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునే అంశంతో పాటు నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన పోలవరం జిల్లా పర్యటనలో భాగంగా రాకోట గ్రామంలో వెదురు హస్తకళల ప్రదర్శన, రహదారి పనుల శిలాఫలక ఆవిష్కరణతో పాటు కాకవాడలో అడవి తల్లిబాట పేరిట బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 2 లక్షల వరకు రాయితీ లభించే సూర్యగర్ కనెక్షన్లను ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి చేరినట్లు రాష్ట సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, మ్యుటేషన్ దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమన్ పాటిల్ అధికారులకు సూచించారు. చిన్నారులకు చిరుతిండ్లు, శీతల పానీయాలకు బదులుగా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు వంటి పోషకాహారాన్ని అందించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కలెక్టరేట్లో నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసం 2026 ముగింపు కార్యక్రమంలో సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో నెట్వర్క్, రహదారి కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి బీఎస్ఎన్ఎల్ ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు.

అభియాన్ మాసోత్సవాల భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సేవాజ్యోతి యాత్ర ఈరోజు పాపట్లలో ఘనంగా జరిగింది. అనంతరం వికసిత్ భారత సంకల్ప సభ ప్రారంభమైంది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్కందా అండ్ మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో. సో డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో వండర్ఫుల్ డ్యూయట్స్ అన్నీ కూడా వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ముందుగా ఘటికుడు ఈ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్తో ఈనాటి డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ నంద మర్మనాము జివర్ జివర్ ప్రోగ్రామ్లో. సో బ్యూటిఫుల్ ట్రాక్స్ అన్ని కూడా వింటూ ఉన్నారు కదా. పర్దా ఈ ఫిలిం నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు. సో ఎస్, ప్రతి అమ్మాయి లైఫ్లో కూడా పెళ్ళి అంటే ఇంత మెమరబుల్. బట్ పెళ్ళి ఫిక్స్ అయ్యాక, అది కూడా ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ అయ్యాక వచ్చే ఆటంకాలని ఆ పరదాని తీసి ఎలా ఎదుర్కొంది హీరోయిన్ అని చెప్పి ఎంతో అద్భుతంగా మనకి చూపించారు. అండ్ ఎస్, దట్ వాజ్ లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం పరదా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక ఎవర్ గ్రీన్ ట్రాక్, ఎందుకంటే ఈ పాట విన్నప్పుడల్లా దీని మాయలో పడిపోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే జెన్జియా, ఆ జనరేషనా, ఈ జనరేషనా, ఈ పాటలో హీరో ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇదంతా కూడా ఎవరికి అవసరం లేదు. అసలు ఈ పాట వింటేనే మనసు ఎటో వెళ్ళిపోతుంది. సో ఎస్, ఈ మాట్లాడిన పదాల్లో ఎన్నో ఫిలిం టైటిల్స్ వచ్చుంటాయి, ఎటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పి, ఈ మాయలో పడాల్సిందే అని చెప్పి. బట్ పాట అయితే నేను మాట్లాడిన మాటల్లో ఉన్న పాట కాదు. సో ఎస్, ఎంతో అందమైన పాట, అమ్మాయిల్ని ఆస్వాదిస్తూ వర్ణిస్తూ పాడే ఈ పాట, అండ్ వింటూ కూడా అందరూ ఆస్వాదించే ఈ పాట ఫ్రమ్

ఫిలిం ఇద్దరు. సో అర్థమైపోయింది కదా ఏ పాటో. ఇద్దరు ఫిలిం నుంచి ససీవతనే ట్రాక్ మీ అందరి కోసం. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: సో ఒప్పుకుంటారా, ఈ పాటలో ఏ ఏజ్ వాళ్ళైనా ప్రేమలో పడాల్సిందే అని చెప్పి. సో ఎస్, బ్యూటిఫుల్ డ్యూయట్స్ అని కూడా కంటిన్యూ చేద్దాం. బట్ రైట్ నౌ అయితే స్టూడియోలో సమయం 8:30. ఇప్పుడు మీకోసం అయితే వస్తున్నాయి తెలుగులో వార్తా ప్రసారం. స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత 10 ఏళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తరువాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. వార్తల వివరాలు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కలను దార్శనిక విధానాలు కఠోర శ్రమతో భారత్ తప్పక సాకారం చేసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాలలో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో దిగుమతులను పెంచేందుకు ప్రయత్నాలు జరిగేవని, ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందన్నారు. 2015 నుంచి 2025 వరకు ఉన్న దశాబ్దంలో స్వాతంత్ర్యానంతరం అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి నమోదైందని, సంకల్పం స్పష్టంగా ఉండి విధానాలు సుస్పష్టంగా రూపొందించినప్పుడు ఇటువంటి పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తన మొత్తం రాజకీయ ప్రయాణం దేశ ప్రజలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం, అందించిన మద్దతుతో ముడిపడి ఉందని చెప్పారు. దేశం కోసం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఇదేనని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: आदम खुद ही अपनी नियत के नियंता है. ये समय है जब हम एक देश के रूप में बड़े लक्ष्य रखें. हमें ऐसा भारत बनाना है, टूरिज्म की बात हो, पढ़ाई की बात हो, मनोरंजन का डेस्टिनेशन हो, टेक्नोलॉजी में भारत का डंका पूरे विश्व में बजे. लक्ष्य ऐसे हो कि हर क्षेत्र में तिरंगा शान से लहराए. आदम खुद ही अपनी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గుర్గ్రామ్లో జరిగిన వికసిత్ భారత సంకల్ప సభ సేవాజ్యోతి యాత్రలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని ఒక చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన, దేశ మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకురావడం వంటి ముఖ్యమైన విజయాలను అందుకోగలిగాయని చెప్పారు.
3: ये 25 साल में गरीबी से मुक्ति, सुरक्षित भारत, धारा 370 हटाना, नक्सलवाद समाप्त करना, राम जन्मभूमि और काशी विश्वनाथ का मंदिर बनाना, देश में इंफ्रास्ट्रक्चर को ऊपरी सीमा तक ले जाना और 25 करोड़ गरीबों को गरीबी रेखा से ऊपर उठाना.
1: ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసీ 2026 సన్నాహకాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో న్యూఢిల్లీలోని సేవాతీర్థిలో ఈ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సమ్మిళిత

0: సుస్థిర అభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలన్నారు. సమాజంలోని ఏ వర్గం కూడా అభివృద్ధి ప్రయోజనాలకు దూరం కాకుండా ఉండేందుకు సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలకు సాంకేతికత, డిజిటల్ సేవలు అందుబాటు ధరల్లో లభించేలా చూడాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ సేవలు అందరికీ సులభంగా, సమానంగా అందుబాటులోకి వచ్చినప్పుడే సాంకేతిక పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 3.5 సంవత్సరాల తరువాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈరోజు కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ
1: of this month to deliberate and decide in this global backdrop the MPC met on 5th 6th and 7th of this month to deliberate and decide on the policy repo rate after a detailed assessment of the evolving macroeconomic and financial conditions developments and the outlook the MPC voted unanimously to increase the policy repo rate under the LAV by 25 basis points to 5.5%.
0: అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి రియల్ జీడిపి వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు వాణిజ్య నౌకా రవాణాకు ముప్పు కలిగించడంతో పాటు సముద్రయాన సమాచారాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ రోయడ్ మమడోవ్పై దాడి జరిగిందని తెలిపారు. ఆ నౌకలో 3 భారతీయులున్నారని వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే టోగో జెండాతో ప్రయాణిస్తున్న ఆల్ఫా వాటన్ అనే మరో నౌకపై కూడా నిన్న దాడి జరిగినట్లు రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని త్వరగా పునరుద్ధరించేందుకు చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాలని భారత్ మరోసారి పిలుపునిస్తోందని జైష్వాల్ తెలియజేస్తూ
2: चार ढाज पर पिछले 1.25 दिन में हमला हुआ जिस प्रकार का ये खतरा एक तरीके से वाणिज्य जहाजों के लिए और हमारे लोगों के लिए पैदा करती है इससे हमको बहुत चिंता है और इस कारण से हम लोग फिर से एक बार आह्वान करते हैं कि संवाद का रास्ता अपनाया जाए ताकि शांति फिर से लौटे और ये जो टारगेट किया जाता है कमर्शियल वेसल को जहाज को ये बंद होना चाहिए और जो अंतर्राष्ट्रीय जलमार्ग है उसके रास्ते वो पूरे बिना किसी रुकावट के आजाद ढंग से चलते रहना चाहिए.
0: పటిష్టమైన వాతావరణ చర్యలు చేపట్టడంతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలును వేగవంతం చేయాలని భారత్ ఉద్ఘాటించింది. ఫిజీలో జరుగుతున్న ప్రీ కాప్ 31 సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులకు సంబంధించిన అవగాహనలో ఉన్న అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనలను నెరవేర్చడంతో పాటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రక్షణ అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు సాధికారత పొంది సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశం సాధించాలనే సంకల్పం నెరవేరుతుందన్నారు. మహిళల్లో భద్రత, గౌరవభావాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, భారతదేశ బలం మహిళా శక్తిలోనే ఉందని నరేంద్ర మోదీ గట్టిగా విశ్వసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జపాన్లోని ఐచీ నగోయాలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా పారా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకదారులుగా పారా ఒలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్, భావినా పటేల్ వ్యవహరించనున్నారు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు

ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ 2014 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో మొత్తం 6 పతకాలు సాధించారు. ఇందులో 2 స్వర్ణ పతకాలు, 4 కాంస్య పతకాలున్నాయి. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో 2 పతకాలు సాధించారు. ఇందులో ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి. భారత పతాకాన్ని మోసే అవకాశం దక్కడం గర్వకారణమని భావినా పటేల్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73067 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 249 పాయింట్ల నష్టంతో 72638 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 22603 వద్ద స్థిరపడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత 10 ఏళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందాయి. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: సో 9 అయితే ఇంకా అవలేదు, బట్ స్టూడియోలో టైం అయితే 8:41:10.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా మనమున మూడ్ డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో. సో ఎస్, బ్యూటిఫుల్ డ్యూయట్స్ అని కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం బేబీ ఈ ఫిలిం నుంచి ఒక లవ్లీ డ్యూయట్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వెన్నెల గురించి తెలుసు కానీ మరి ఈ ప్రేమ వెన్నెల గురించి అయితే నాకు తెలీదండి. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ నంద. మనమున్నాం డ్యుయెట్ డ్యుయెట్ ప్రోగ్రాంలో. మరి డ్యుయెట్ డ్యుయెట్ ప్రోగ్రామ్ కదా, సో వెన్నెలు కూడా అలా ప్రేమ వెన్నెల్లా మారిపోతుంది అనమాట. సో ఎస్, దట్ వాజ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ చిత్రలహరి. సో నెక్స్ట్ అయితే మీకోసం డ్యుయెట్ డ్యుయెట్ ఫిలింలో తండేల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఏ బంధాన్నైనా దగ్గర చేసే ఏకైక శక్తి ఉన్నది ప్రేమకి మాత్రమే. సో ఏ బాండ్లో అయినా ఆ ప్రేమ అనే ఎలిమెంట్ లేకపోతే ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ అండ్ అలానే గొడవలు కూడా. మరి డ్యూయట్ డ్యూయట్ అంటే కొంతమంది ఇదిగోండి ఇలా హైలెస్ హైలెస్ అంటూ చక్కగా ఇద్దరు డాన్స్ చేసుకుంటూ పాడుకోవచ్చు. మరి ఇంకొంతమంది అయితే వాళ్ళ ప్రేమని వాళ్ళపైన చూపిస్తూ కూడా ఆ పాటను పాడచ్చు. మరి అలాంటి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్కి చెప్పేద్దాం. సో ఎస్ ఓజీ.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ అజయల్ నిందా అండ్ స్టూడియోలో టైం 9:05, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మధురస్వరాలు ప్రోగ్రాంలోకి. మరి ఈనాటి మధురస్వరాలు ప్రోగ్రాంలో ఒక యాక్టర్ గురించి మాట్లాడుకుందామా, లేదా ఒక కమేడియన్ గురించా, లేదా ఒక డైలాగ్ రైటర్ గురించా, ఒక డైరెక్టర్ గురించా? సో అర్థమైపోయింది కదా, ఈరోజైతే ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తి గురించి షోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆయన ఎవరో గెస్ట్ చేస్తూ ఉండండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఫ్రమ్ ద ఫిల్మ్ పౌర్ణమి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ అబ్బాయి ఇళయరాజా గారిలాగా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ ముందుగా అయితే నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన ఇన్నోసెంట్ ఫేస్ అండ్ మంచి కామెడీ టైమింగ్ ఉంది అని చెప్పి ఎన్నో ఫిలిమ్స్లో కమేడియన్గా మనకు కనిపించారు. ఆ తర్వాత డైలాగ్ రైటర్గా తన కెరీర్ని కొనసాగించి ఫైనల్లీ డైరెక్టర్గా కూడా తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. అండ్ ఎస్, హీఈస్ యాక్టర్ హర్షవర్ధన్. మరి యాక్టర్ హర్షవర్ధన్ గురించి తెలుసుకుంటూ మధుర స్వరాలు మీకోసం అయితే నేను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ తను నటించిన కొన్ని సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్లోని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కూడా మీకోసం వినిపించడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అనుకోకుండా ఒకరోజు, సో హర్షవర్ధన్ చార్మి వాళ్ళ నైబర్గా నటిస్తారు ఈ సినిమాలో. సో ఎన్నో బ్యూటిఫుల్ సీన్స్ అండ్ కన్వర్సేషన్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన. సో మరి ముందైతే ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఆ తర్వాత ఇంకా మీతో షేర్ చేసేస్తాను హర్షవర్ధన్ సినీ జర్నీ గురించి. స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే, ఆహా,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏమాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నిందా అండ్ మనమున్నాము మధురస్వరాలు ప్రోగ్రాంలో సిద్ధ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్ గురించి మాట్లాడుకుంటున్నాం. 90స్లో ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ సీరియల్సే కదా, మరి ఇప్పుడైతే ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. కానీ 90స్లో మనమందరం బుద్ధిగా ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చుని టీవీలో ఏది వస్తే అది ఛానల్ మార్చకుండా బుద్ధిగా చూసేవాళ్ళం, రైట్? మరి అలా కేవలం సీరియల్స్ అంటే ఆడవారు మాత్రమే కాదు కుటుంబ సమేతంగా అందరూ చూడొచ్చు అని చెప్పి ఒక కామెడీ సీరియల్ ప్రూవ్ చేసింది. అండ్ ఆ సీరియల్లో ఒక ముఖ్య పాత్ర పోషించారు హర్షవర్ధన్. సో అలా అందరికీ దగ్గరైపోయారు అమృతరావు పాత్ర.

చాప్టర్లో. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక కోటి రూపాయలు ఇచ్చి నువ్వు ఎవరికైనా హాన్ తలపెట్టు అన్నా కూడా చేయలేరు. అంటే ఆయన ఫేస్ ఆ ఇన్నోసెన్స్ ఆ స్మైల్ అవన్నీ కూడా అలానే ఉంటాయి. సో అందుకే ఆ అమృతరావు పాత్రకి అంతగా సెట్ అయిపోయారు మరి ఆ

వండర్ఫుల్ సీరియల్స్లో నటిస్తూ కూడా ఆ తర్వాత బుల్లితెర నుండి వెండితెరకి తన ప్రయాణాన్ని కొనసాగించారు. అండ్ హీరో ఫ్రెండ్స్ రోల్స్లో ఎన్నో ఫిలిమ్స్లో నటించారు. అలానే హీరోయిన్ని ప్రపోజ్ చేసే రోల్స్లో తన అమాయకత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఎన్నో వండర్ఫుల్ రోల్స్లో నటించారు. అండ్ సుమారు 75 చిత్రాల్లో తన యాక్టింగ్తో ఒక మార్క్ సెట్ చేసుకున్నారు యాక్టర్గా హర్షవర్ధన్. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు, లైక్ ఎ సెట్, ఎన్నో ఫిలిమ్స్లో ఆయన నటించారు అని చెప్పి. సో స్టార్టింగ్ అయితే అసలు అయితే చిరుజల్లు, అతడే ఒక సైన్యం అనుకోకుండా ఒకరోజు అతడు ఇట్లా కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్లో నటిస్తూ ఇప్పటికీ మంచి పాత్రలు చేస్తూ కూడా వేరియస్ అదర్ థింగ్స్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు అతడు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్ట్రీట్ యూంటూ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్టెందా.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ రియల్ నంద. మనమున్నాము మధురస్వరాలు ప్రోగ్రాంలో. మరి మాట్లాడుకుందాం యాక్టర్ కమెడియన్ అండ్ అలానే డైలాగ్ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన హర్షవర్ధన్ గారి గురించి. సో ఎస్, హర్షవర్ధన్ చేసిన ఆ రోల్స్ అన్ని చూస్తే అంటే లైక్ ఎన్నో ఫిలిమ్స్లో హీ యాక్టెడ్ యాజ్ ఎ డాక్టర్. సో అందులో ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో అయితే మిస్ శెట్టి, మిస్టర్ పోలీస్ శెట్టి ఫిలింలో కూడా మనకి డాక్టర్గా కనిపిస్తారు. అండ్ ఇంకా గబ్బర్ సింగ్లో డాక్టర్గా కనిపిస్తారు, నేను మీకు తెలుసాలో డాక్టర్గా, 3 ఫిలింలో సైకియాట్రిస్ట్గా. సో ఏదో లింక్ ఉంటుంది, అంటే మేబీ ఆయన ఏమన్నా డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారో, ఆర్ లేదా ఆ రోల్కి అంత సెట్ అయిపోయారు కాబట్టి ఆ రోల్ని కొనసాగిస్తున్నారు. సో మొత్తానికైతే ఆయన చేసిన చాలా రోల్స్లో అండ్ అల్లుడా దుర్స్థాన్లో కూడా సైకియాట్రిస్ట్ రోల్లో, సో ఇంకా మాస్ట్రో, స్వాతిముత్యం, సో ఇట్లా ఎన్నో ఫిలిమ్స్లో ఐ థింక్ ఇట్స్ అ కోఇన్సిడెన్స్ ఆయన డాక్టర్గానే మనకి కనిపించారు. సో ఎస్, అన్ని రోల్స్ కూడా ఆ ఇన్నోసెన్స్ అండ్ ఇన్నోసెన్స్తో పాటు సిన్సియారిటీ ఉండే పాత్రలు అని కూడా చెప్పాలి. సో ఇందాక మాట్లాడుకుంటే అనుకోకుండా ఒక రోజులో సో ఎంతో సిన్సియర్గా చార్మి దగ్గరికి వచ్చి సో దాని బయోడేటా అంతా చెప్పేసి. సో ఇదండి, సో మీకు ఇష్టమైతే నెక్స్ట్ స్టెప్ అట్లాగా అంటే ఎక్కడా కూడా కల్మషం లేని స్వచ్ఛమైన రోల్స్ అంటారు కదా, సో ఐ థింక్ ఆయన చేసిన రోల్స్ అన్నీ కూడా అలాంటివే అని చెప్పి. అండ్ రాఖీలో మనకి ఆటో డ్రైవర్గా కనిపిస్తారు, పౌర్ణమి, స్టాలిన్, గేమ్, ఇట్లా ఎన్నో ఫిలిమ్స్లో నటించారు. అండ్ లీడర్లో అయితే ఆయన రోల్ అందరికీ ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది, బికాజ్ ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ సెక్రటరీగా రానా పక్కనే ఉంటూ, సో హీరోయిన్ అంటే మన ప్రియా ఆనంద్ వచ్చినప్పుడు తనతో కూడా తన మధ్యన జరిగే సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎంతో కామెడీ పండిస్తూ, అండ్ దీనిలో కూడా రానాకి సిన్సియర్ అడ్వైజెస్ ఇస్తూ, అంటే లైక్ పర్సనల్ సెక్రటరీగా ఆయనకి మంచి అడ్వైజెస్ ఇస్తూ, మనం చేయాలి జనాలకి ఏదైనా అంటూ, అట్లా అన్నీ కూడా ఎంతో వండర్ఫుల్ రోల్స్లోనే నటించారు అని చెప్పాలి మన హర్షవర్ధన్ గారు. సో అయితే యాక్టర్గా తన జర్నీ అలా కొనసాగిస్తూనే మరి డైలాగ్ రైటర్గా ఎలా మారారు అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ లక్ష్మీ కళ్యాణం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ నందా. అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో మరి ఈరోజు హర్షవర్ధన్ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో యాక్టర్గా తన జర్నీ కొనసాగిస్తూనే విశాఖ ఎక్స్ప్రెస్, 3, ద్రోణ వంటి ఫిలిమ్స్లో డైలాగ్స్ రాయడం జరిగింది మన హర్షవర్ధన్. అంటే 3 ఇస్ ఎ తమిళ్ ఫిలిం, సో దానికి తెలుగులో డైలాగ్స్ ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పచ్చు. అంటే అది కూడా ఏమీ అంత ఈజీ కాదండోయ్. తమిళ్ భాషలోని ఆ భావం ఎక్కడా కూడా మారకుండా అదే భావం వచ్చేలాగా తెలుగులోకి రాయడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. మరి మొదటిసారిగా అంటే లైక్ ఇట్లా ట్రాన్స్లేట్ చేయడం కాకుండా మొదటిసారిగా ఇండిపెండెంట్ డైలాగ్ రైటర్గా ఆయన వర్క్ చేసిన ఫిలిం, మన హీరో నితిన్ నటించిన గుండెజారి గల్లంతైందే. మరి ఆ ఫిలింలో మీకైతే ఐ మీన్ లైక్ మీరు కనుక గమనిస్తే అన్ని డైలాగ్స్ కూడా కొంచెం ఆ కామెడీ టైమింగ్తో అండ్ ఇంకా సింపుల్ లాంగ్వేజ్తో రాసే డైలాగ్సే అయినా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండేలా ఉంటాయి. అంటే

సింపుల్గా ఉంటాయి కానీ గుండెకి హత్తుకునేలా ఉంటాయి. సో అలా గుండె జారి గల్లంతైందే ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చేసారు ఫుల్ టూ డైలాగ్ రైటర్గా, అండ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు కూడా, అందరి అభిమానం సొంతం చేసుకుని డైలాగ్ రైటర్గా కూడా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినిపించేస్తున్నాను, గోవిందుడు అందడి వారి ఫిలిం నుంచి. ఆ తర్వాత మరి ఇంకా తెలుసుకుందాం మన అమృతరావు, అదే అండి హర్షవర్ధన్ గారి గురించి. స్టేట్ ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాము మధురస్వరాలు ప్రోగ్రాంలో. ఎంత సీస్ యూఆర్ ఆర్జే అల్నంద. మరి అలా డైలాగ్ రైటర్గా గుండెచారి గల్లంతైంది ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చారు. మరి ఆ తర్వాత అందరికీ అసలు హర్షవర్ధన్ ఈజ్ ఎ ప్రో ఇన్ డైలాగ్ రైటింగ్ అని చెప్పి తను ప్రూవ్ చేసుకున్న ఫిలిం మనం. అంటే ఈ మనం ఫిలిం గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఆ చిత్రంలో 3 జనరేషన్స్ అండ్ అది వాళ్ళ రోల్స్ మళ్ళీ రీబర్త్ కూడా మనకి చూపిస్తారు. అది కూడా 3 డిఫరెంట్ ఫ్యామిలీస్లో కదా. అంటే లైక్ ఒకరినొకళ్ళు ఆ నేమ్స్ కూడా చేంజ్ చేసి డైరెక్టర్ ఎంతో ట్రిక్కీగా ఆ స్టోరీని పెట్టడం జరిగింది. సో ఇఫ్ యూ రిమెంబర్ అక్కినే నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు అండ్ ఇంకా నాగ చైతన్య ముగ్గురి స్టోరీస్ కూడా ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంకా మళ్ళీ అలానే రీబర్త్తో కూడా ఇంటర్లింక్ చేస్తూ ఎంత అందంగా రాశారో. అయితే ఇట్లా రీబర్త్ అండ్ ఇంకా 3 జనరేషన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇంట్రెస్టింగ్గా ఆ డైలాగ్స్లో కూడా కామెడీ పండే విధంగా ఎంతో అద్భుతంగా డైలాగ్స్ రాశారు మన హర్ష. మనం ఫిలిం ద్వారా అందరి ప్రశంసలు, ఎస్పెషల్లీ నాగార్జున గారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి మెమరబుల్ అండ్ ఇంకా ఎంతో ప్రెషియస్ ఫిలిం అయిన మనంకి ఇంత చక్కగా ఆయన డైలాగ్స్ తీర్చిదిద్దినందుకు హర్షవర్ధన్ గారిని ఎన్నో ఈవెంట్స్లో ఎప్రిషియేట్ చేయడం కూడా జరిగింది.

ఇలా ఇవ్వు, సో ఐ లవ్ యూని ఇలా ఇవ్వు అంటూ ఎంత అందంగా రాశారు కదా. సో యస్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనం అండ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. సో యస్ ఫ్రెండ్స్, మనమైతే మాట్లాడుకుంటున్నాం మరి డైలాగ్ రైటర్ యాక్టర్ అండ్ కమీడియన్ అయిన హర్షవర్ధన్ గారి గురించి. మరి ఇందాక చెప్పినట్టుగా మనల్ని ఇంత చక్కగా తీర్చి

తీర్చిదిద్దారు అండ్ అందరు ప్రశంసలు కూడా అందుకున్నారు. అండ్ ఆ తర్వాత తన డైరెక్టర్ డెబ్యూ హీరో సుధీర్ బాబుతోటి మామా మషీంద్ర ఫిలిం ద్వారా చేశారు హర్షవర్ధన్. సో ఇలానే మరిన్ని కొత్త ఫిలిమ్స్తో మేబీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ కమీడియన్ మనకైతే ఏదో రకంగా దగ్గర అవుతూనే ఉంటారు. అండ్ తన ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్. అండ్ ఇది మరి ఈనాటి మధురస్వరాలు ప్రోగ్రామ్. సో తాను నటించిన లీడర్ ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమానికి చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ నంద. మరి స్టూడియోలో సమయం 10:06, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం వినిపించని రాగాలే కార్యక్రమంలోకి. సో అయితే ఇందాక విన్నారు కదా, లీడర్ ఫిలింలో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఒక వ్యక్తి గురించే వినిపించని రాగాలేలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఆయన ఎవరు చెప్పేస్తాను, బట్ అంతకన్నా ముందు మన లిజనర్స్కి ఒక ధర్మ సందేహమే వచ్చింది. అదేంటో తెలుసా? వినిపించని రాగాలే కదా, మరి మీరెందుకు వినిపిస్తున్నట్టో అంటున్నారు కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అయితే వాస్తవానికి ఇవి చెవితో వినడం కాదు, మనసుతో విని ఆస్వాదించాల్సిన పాటలు అన్నమాట. అందుకని వినిపించని రాగాలే అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టాం. అండ్ ఇంకోటి పొద్దు నుంచి కూడా ఈ జనరేషన్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్, ఆ సాంగ్స్, ఈ సాంగ్స్ అన్నీ విని ఇప్పుడు మనం 10 to 11 అయితే వినిపించే ఈ పాటలు ఇంకెప్పుడూ వినిపించాం. అందుకని చెప్పి కూడా వీటిని వినిపించని రాగాలే అని పెట్టామన్నమాట. సో రమణమూర్తి గారు క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇంకా చిన్న అమ్మాయి నాని మిరియాల కూడా నుంచి, సో చూడరా ఎంత బాగా చెప్తుందో అని మెచ్చుకుంటున్నారు అమ్మ అంటున్నారు. అయ్యో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అమ్మ. నేను ఇలా చెప్తూనే ఉంటా, మీరు కూడా చక్కగా వింటూనే ఉండండి, ఆస్వాదిస్తూనే ఉండండి. మరి ఇప్పుడైతే ఉయ్యాల జంపాల చిత్రాలలోని ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నా వినిపించని రాగాలే కార్యక్రమంలో అంతా సీస్ యువర్ రియల్ కింద కలిసి ఉంటే కలదు సుఖం. సో బ్యూటిఫుల్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఇందాక లీడర్లో ఒక పాట వినిపించి ఆ చిత్రానికి సంబంధించిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం అని చెప్పాను. మరి ఆయనే రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, ఇంకా తెలుగు సాహిత్యానికి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితుడైన గొల్లపూడి మారుతీరావు గారు. మరి ఆయన గురించి మాట్లాడుకుందాం. సో లీడర్ ఫిలింలో కూడా ఒక వండర్ఫుల్ రోల్లో ఆయన మనకు కనిపిస్తారు. అయితే ఆయన సినిమా రంగంలోకి రాకముందు ఎన్నో నాటకాలు, కథలు, నవల్స్ ఎన్నో రాశారు. ఇంకా అలానే రేడియోలో కూడా ప్రయోక్తగా, ఇంకా అలానే అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. అండ్ మరి ఆ తర్వాత అసలు ఫిలిమ్స్లోకి ఎలా వచ్చారు, మరి ఏంటి ఆయన ఫిలిం జర్నీ, అవన్నీ కూడా మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో మరి ఆయన మొట్టమొదటి రచన అయిన డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మొదటి రచనకే ఆ అవార్డు రావడం అంటే సంథింగ్ స్పెషల్ కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డాక్టర్ చక్రవర్తి ఫిలిం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపిస్తున్నాను. ఆ తర్వాత తెలుసుకుందాం మరింత మన గొల్లపూడి మారుతీరావు గారి గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. అండ్ నేను మీ ఆర్షే అల్క్నంద. మరి విన్నారు కదా గులేబా కావలి కదా చిత్రం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. మరి ఈరోజు గొల్లపూడి మారుతీరావు గారి గురించి

తెలుసుకుంటూ ఉన్నాం. 1939 ఏప్రిల్ 14 ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జన్మించారు అన్నపూర్ణ ఇంకా సుబ్బారావు దంపతులకి గొల్లపూడి మారుతీరావు గారు. సో ఆవిడ విద్యాభ్యాసం అంతా కూడా అయింది విశాఖపట్నంలోనే అయింది. తర్వాత 1959లో ఒక దినపత్రికకి ఉప సంచాకలుగా ఆయన ఉద్యోగాన్ని అంటే ఆ కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా హైదరాబాద్లో మొదటగా పనిచేశారు. తర్వాత మన ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత సంబల్పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో కూడా కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకా 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఇంకా 20 సంవత్సరాల పాటు మన ఆకాశవాణితో అనుబంధం. తర్వాత అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో రిటైర్ అవ్వడం జరిగింది. మరైతే ఇవన్నీ చేస్తుండగా ఫిలిమ్స్లో రైటర్గా ఎలా వచ్చారు, అసలు ఏమేమి చిత్రాలకి ఆయన వర్క్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీకోసం దేవతా ఫిలిం నుంచి ఈ అద్భుతమైన పాట వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: తుల పరబుల్లోడా తుమ్ము తుల పరబుల్లోడా పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని వన్
1: టూ త్రీ
0: చెప్పు.

కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమునం వినిపించని రాగాలి ప్రోగ్రాంలో. అండ్ నేను మీ ఆర్జే అల్నంద. సో అంతస్తులు చిత్రం నుంచి మరి ఈ వాయిస్కి పరిచయం అవసరమా చెప్పండి? ఎవరు పాడింది అంటే మన భానుమతి గారు ఈ అద్భుతమైన పాట అంతస్తులు చిత్రంలోది. అండ్ యూనో వాట్, నంది అవార్డ్స్ మొట్టమొదటిసారిగా బెస్ట్ స్టోరీ రైటర్ కేటగిరీలో కూడా ఇవ్వడం మొదలుపెట్టారు 1965. మరి 1965 ఈ అవార్డుని 2 ఫిలిమ్స్ తగ్గించుకున్నాయి. సో ఒకటి వచ్చి ఇప్పుడు మీరు విన్న ఆ పాట అంతస్తులు చిత్రం. మరి దీనికి స్టోరీ అందించింది ఎవరు అంటే సీతారామన్ గారు. మరి ఇంకొక చిత్రం ఏంటి అంటే ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవం చిత్రానికి ఈ అవార్డుని షేర్ చేసుకున్నారు గొల్లపూడి మారుతీరావు గారు అండ్ ఇంకా ఎద్దనపూడి సులోచనారాయణ గారు. సో స్టార్ట్ చేసిన అంటే ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఇయరే ఈ 2 చిత్రాలు అవార్డు దక్కించుకోవడం అండ్ అందులో గొల్లపూడి మారుతీరావు గారికి నంది అవార్డు రావడం అనేది ఎంతో విశేషం. అయితే మరి మాట్లాడుకున్నాం ఆయన రేడియో ప్రస్థానం గురించి. మరి ఆయన రచన ప్రస్థానం అసలు ఎప్పుడు ఎలా మొదలైంది అంటే మొదటిసారిగా ఆయన రాసిన తొలి కథ ఆశాజీవి. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన కథల్ని అందించడం జరిగింది అండ్ ఇంకా ఆయన చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్ పేరున ఒక నాటక బృందాన్ని కూడా నడిపేవారు. ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన దర్శకత్వం వహించిన స్నానాల గది నాటకంలో అండ్ ఇంకా మనస్తత్వాలు ఇట్లా ఎన్నో నాటకాలకి ఆయన రచన అందించేవారు. ఇంకా అన్ని అంటే ఆ క్రూ కంతా కూడా ఆ కాస్ట్యూమ్స్ కానీ అంటే ఇది అది అని కాదు అన్నిట్లో కూడా ఆ నాటకం పర్ఫెక్ట్గా రావడానికి ఏ చిన్న మార్పులు ఉన్నా సరే ఆయన వెళ్ళి దానిలోని ఆ సవరణలు అవన్నీ కూడా చేయడం జరిగేది. సో అలా ఆయన ఎన్నో అద్భుతమైన నాటకాల్ని ఇంకా పుస్తకాల్ని ఇంకా నావెల్స్ని కూడా రాయడం జరిగింది. సో మొత్తం ఆయన వర్క్స్ కనుక చూసుకుంటే 9 నాటకాలు ఇంకా 12 నావెల్స్ ఇంకా పిల్లల కథలు అయితే ఎన్నో రాశారు. ఇంకా ఇవి కాకుండా ఎన్నో పత్రికల్లో వీక్లీ కాలమ్స్ ఇంకా ఆయన పొలిటికల్ అండ్ ఇంకా సోషల్ ఇష్యూస్ పైన ఎన్నో కాంటెంపరీ స్పీచెస్ అండ్ ఇంకా ఆర్టికల్స్ కూడా సుమారు 25 ఇయర్స్ పాటు రాయడం అండ్ ఇంకా అలానే స్పీచెస్ ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఆయన లైవ్లో మాట్లాడటం లేదా ఆయన ఇంటర్వ్యూస్ నిర్వహించిన షోస్ కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తే ఏ టాపిక్ గురించి మాట్లాడినా ఆయనకి తెలీదు అన్నమాట ఆయన మాటల్లో మనకు కనిపించదు. బికాస్ అంత నాలెడ్జ్ ఉంది అండ్ ఇంకా అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా మన గొల్లపూడి మారుతీరావు గారు. మరి ఇప్పుడైతే ఆయనకి నంది అవార్డు బెస్ట్ స్టోరీ రైటర్గా తెచ్చిపెట్టిన చిత్రం ఆత్మగౌరవం. మరి ఆత్మగౌరవం చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచే అల్నంద. మరి మనమున్నాము వినిపించని రాగాలే.

కార్యక్రమంలో. సో ఈరోజు గొలుపుడి మాతిరావు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా ఎన్నో నావెల్స్, నాటకాలు, ఇంకా ఎన్నో కథనాలు రాసిన ఆయన మొదటిసారిగా 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. మరి మొదటి చిత్రానికే తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మొదలుపెట్టిన ఆ నంది అవార్డు ఆయనకి దక్కింది. మరి ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 1965లో బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ సంవత్సరమే ఆత్మగౌరవం చిత్రానికి ఎద్దన్పూడి సులోచన రాణి గారితో పాటు రెండో నంది అవార్డు దక్కించుకున్నారు గొల్లపూడి మారుతీరావు గారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా రచనలు, నాటకాలు కొనసాగిస్తూనే ఆకాశవాణిలో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి అలా అక్కడ రిటైర్ అయిన తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం ద్వారా 1982లో యాక్టర్గా వెండితెరకి పరిచయం అయ్యారు. మరి ఆ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అవడం, ఇంకా ఆయన వాయిస్ అండ్ ఇంకా ఆ లాంగ్వేజ్, ఆ స్టైల్కి, ఆ వొకాబులరీకి ఒక ట్రేడ్ మార్క్ లాగా అనమాట. అంటే ఆ స్పష్టత, ఇంకా ఒకవేళ నెగిటివ్ రోల్స్ అయితే కొంచెం వ్యంగ్యంగా అంటే వెటకారంగా మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా మొత్తానికి ప్రేక్షకుల్ని అన్య అబ్బా అంటే మనకి మనకు మంచి విలన్ అనే చెప్పలేము. ఆయన చేసిన పాత్రలో సహాయ నటుడిగా చేసిన పాత్రలు ఉన్నాయి, హాస్య నటుడిగా, ఇంకా కొన్ని అయితే విలన్గా. సో ఇట్లా అన్ని రోల్స్లో ఆయన కనిపించారు. మరి సుమారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత సుమారు 250 చిత్రాలకి పైనే ఆయన యాక్టర్గా వేరియస్ రోల్స్లో నటించడం జరిగింది. సంసారముఖ చిత్రంగం, త్రిశూలం అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆలయ శిఖరం, ఆదిత్య 369, అల్లుడు దిద్దిన కాపురం, తరంగిణి, ఇట్లా రీసెంట్గా రిలీజ్ అయిన అంటే ఇందాక మనం విన్న పాట లీడర్లో సాంగ్ విని ఇందులో నటించిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటామని చెప్పాను కదా. సో ఇలా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు అందరి యాక్టర్స్తో కూడా నటించారు. అందులోనూ అద్భుతమైన పాత్రలో మన గొల్లపూడి మారుతీరావు గారు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం వినిపించని రాగాలి కార్యక్రమంలో గొల్లపూడి మారుతీరావు గారి గురించి తెలుసుకుంటున్నాం. 1965లో ఆత్మగౌరవం చిత్రానికి బెస్ట్ స్టోరీ రైటర్గా, 1988లో కళ్ళు చిత్రానికి కూడా బెస్ట్ స్టోరీ రైటర్గా నంది అవార్డ్స్ అందుకున్నారు మారుతీరావు గారు. ఇంకా అలానే 1983లో తరంగిణి చిత్రానికి బెస్ట్ మేల్ కామెడియన్గా, రామాయణంలో భాగవతం చిత్రంకి బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా, ఇంకా 1990లో బెస్ట్ డైలాగ్ రైటర్గా, ప్రేమ పుస్తకం చిత్రానికి 1993లో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా, అండ్ ఇంకా అలానే బెస్ట్ యాక్టర్ టెలివిజన్ కేటగిరీలో కూడా 1996లో అవార్డు అందుకున్నారు. ఇంకా ఇంటర్ యూనివర్సిటీ రేడియో ప్లే కాంటెస్ట్ ఆల్ ఇండియా రేడియో వారు కండక్ట్ చేసినప్పుడు అనంతం అనే స్క్రిప్ట్కి కూడా బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్, ఇంకా ఆల్ ఇండియా కాంటెస్ట్లో ఆయన పార్టిసిపేట్ చేసి ప్రశ్న అనే తన వర్క్ గాను మహాత్మా గాంధీ అవార్డ్ ఫర్ క్రియేటివ్ లిటరేచర్ ఈ కేటగిరీస్లో ఆయన అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అండ్ ఇవే కాకుండా ఇంకా మెడ్రాస్ తెలుగు అకాడమీ, తెలుగు వెలుగు అవార్డ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ఆయన అద్భుతమైన వర్క్స్కి గాను అందుకున్నారు మన గొల్లపూడి మారుతీరావు గారు. సో ఇందాక చెప్పినట్టుగా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ నటులందరితో కూడా నటించడమే కాదు, బట్ ఆయన మార్క్ అంటూ సెట్ చేసుకున్నారు. అందుకే ఈనాటికి ఆయన మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి గొల్లపూడి మారుతీరావు గారిని గుర్తు చేసుకుంటూ ఇది ఈనాటి వినిపించని రాగాలి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్నంద సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. జై హింద్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో సీతా కళ్యాణం శ్రీ దార్ల యేసుపాదం బృందం వారిచే బుర్రకథ వింటారు.

దశం దరిధా కోసల దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు దశరథ మహారాజు. రాజే ప్రజలుగా ప్రజలే రాజుగా పాలన చేస్తున్నాడు. హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఉన్నవారు లేని వారనే భేదము లేకుండా అందరినీ కూడా ఏకధాటిగా పరిపాలన చేస్తున్నాడు ఆ దశరథ మహారాజు. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలన చేసిన దశరథ మహారాజుకి రాణులు ముగ్గురు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. వారి నోము పలించి వారికి కలిగారు నలుగురు కుమారులు. వారి కుమారుల పేరులు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆ నలుగురు కూడా చక్కగా పెరిగి పెద్ద అవుతున్నారు. వారిని ఎలా పెంచినా తెలుసా నాయన? కింద పెట్టిన సీమలంచును.

మీరింతవరకు భో శంభో విశ్వం భరీ రాగం ఆదితాళం స్వీయ రచన విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగం శ్రీవి కమలాకరరావు.